0: పొదుపు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. జిల్లా పర్యటనల్లోనూ వాహన శ్రేణిలోని వాహనాల సంఖ్యను సగానికి కుదించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. రాబోయే 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్మార్ట్ పోల్స్, రోడ్లు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఎలక్ట్రానిక్ వాహనాలు వంటి అంశాలపై ప్రతి చోట ఒకే విధమైన ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. హైదరాబాద్లో నిన్న ఆయన మున్సిపల్ శాఖ అధికారులతో పట్టణ కేంద్రాల ఆధారిత మెగా గ్రోత్ కారిడార్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పెద్ద మున్సిపాలిటీలకు సమీపంలో రేడియల్ రోడ్లుండేలా డిజైన్ సిద్దం చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి వై సతీకుమార్ యాదవ్ చెప్పారు. క్యాన్సర్ను గుర్తించేందుకు 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్టంలో 18 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న పెట్ స్కాన్ సదుపాయాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని నాట్కో కేంద్రంలో ఏర్పాటు చేశామని మంత్రి నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ బుక్ చేసిన తర్వాత 4 నుంచి 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న గుంటూరు జిల్లా తెనాలిలోని తన కార్యాలయం నుంచి రాష్టంలోని అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వంట గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. ఇందుకు ఈ నెల 16నే తుది గడువుగా నిర్ణయించామని, తర్వాత ఎక్కడా బ్యాక్లాగ్స్ ఉండటానికి వీల్లేదని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో అర్హులైన వయోవృద్దులు, వితంతువులకు కొత్త ఆసరా పింఛన్లను త్వరలోనే అందజేస్తామని ఆ రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా జీళ్ల చెరువులో ఆయన నిన్న ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర సామాజిక పథకాలకు సంబంధించిన అర్జీలను ఆయన తీసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. తెనాలిలో అగ్ని ప్రమాదాల నివారణకు మరొక ఫైర్ ఇంజిన్ను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ చెప్పారు. ఆయన నిన్న తెనాలిలో సూర్యశిల్పశాలలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ,
1: విగ్రహాల తయారీలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న డైజ్ అవే బేసికల్ గా వాళ్ళకున్న ప్రధానమైన ఆస్తులు. రాబోయే రోజుల్లో కూడా తెనాలు ఇటువంటి సంఘటనలు జరగకుండా డీఎస్పీ గారు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఇప్పుడు పరిశీలించాం. ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే లోపల ఉన్న ఏమైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వల్ల పొరపాటు జరిగిందా, పూర్తి ఎంక్వైరీ జరగాలి. ఈలోపు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ కొత్త ఫైర్ టెండర్ ఒకటి మనం తెప్పించుకున్నాం తెనాలికి. అది ఖచ్చితంగా మనకి తెనాలి పట్టణంలోనే పర్మనెంట్ గా ప్లేస్ అయ్యేటట్టు మనకి అందుబాటులో ఉండే విధంగా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల మార్కుల రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఫలితాలను విడుదల చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన మార్కులపై చాలామంది విద్యార్థులు పునః లెక్కింపు, పునః పరిశీలనకు దరఖాస్తు చేసుకున్నారని, ఈ ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, హాల్ టికెట్, పుట్టిన తేదీ, ట్రాన్సాక్షన్ ఐడీ నంబర్ నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చని ఆయన సూచించారు. యువత డిజిటల్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని స్టార్టప్లు, ఆవిష్కరణల ద్వారా దేశ అభివృద్దికి తోడ్పడాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యకుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం డిజిటల్ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై

0: నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ఫలితంగా రాష్టంలోని ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి వెంకట్రావు తెలియజేస్తూ,
1: అండమాన్ నికోబార్ దీవులను కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టపరిచేందుకు ప్రతి నెలా గణాంకాల సేకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో చిన్న మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్యాస్ బుక్ చేసిన 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆర్థిక విషయికయా మంత్రి పరిషద్ సమిత్యా అస్మై విపణన సత్రాయ 14 గ్రైష్మిక సస్యానాం MSP న్యూనతమ సమర్థన మూల్యాన్ని వర్ధయితుం అనుమోదితం. నవదేహల్యాం కేంద్రీయ మంత్రిసభాసభాయాః అనంతరం ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః అవదత్ యత్ అనేన నిర్ణయేన ఉత్పాదకేభ్యః తేషాం ఉత్పాదానాం కృతే లాభప్రదం మూల్యం సునిశ్చితం భవిష్యతీతి.
3: ఖరీఫ్ కే లియే జో ఫైసలా లియా గయా ఉస్మే జిత్నే భీ ఖరీఫ్ కే క్రాప్స్ హై ఉన్ సబ్ మే కాస్ట్ ప్లస్ 50% యా 50 సే అధిక్ టోటల్ 2,60,000 కరోడ్ రూపే కిసానో కో పే అవుట్ జాయేగా ఇస్ పూరే ఫైసలే సే ఔర్ ఇస్ సాల్ కా ఎన్యువల్ ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ హోగా 824 లాక్ మెట్రిక్ టన్ LMT.
2: अस्य सत्रस्य विपणन कालाय ग्रैष्मिक सस्यानां न्यूनतम समर्थन मूल्यानां वृद्धिं स्वीकृत्य नवदेहल्यां केन्द्रीय मंत्रिसभायाः निर्णयः देशे कोटिशः खाद्य प्रदायकेभ्यः स्वोत्पादानां उचितं लाभप्रदं च मूल्यं प्राप्नुयात् इति सुनिश्चितं करिष्यतीति प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना उक्तम्. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వస్తనాదారభ్య అస్య మాసస్య 20 దినాంకపర్యంతం UAE, నెదర్లాండ్, స్వీడన్, నార్వే, ఇటలీ ఇత్యేతేషాం దేశానాం యాత్రాయాం భవిష్యతి. విదేశమంత్రాలయస్య సచివః CB జార్జః సూచితవాన్ యత్ పంచరాష్ట్రాణాం భ్రమణస్య ప్రథమపాదే శ్రీమోదీ UAE అధ్యక్షం షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇత్యనేన సహ మిలిష్యతి. సహ అవదత్ యత్ ఉభావపి నేతారౌ ద్వైపాక్షిక విషయేషు విశేషతః ఊర్జా సహకారే పరస్పర హితస్య క్షేత్రీయ అంతారాష్ట్రీయ విషయేషు చ విచార వినిమయం కరిష్యతః. అద్య నవదేహల్యాం బ్రిక్స్ విదేశ మంత్రిమండలస్య ద్వివార్షికం సమ్మేళనం ఆరభ్యతే. సమ్మేళనస్య అధ్యక్షః విదేశమంత్రి ఎస్ జయశంకరః భవిష్యతి. బ్రిక్స్ దేశానాం విదేశమంత్రిణః సదస్య రాష్ట్రాణాం ప్రతినిధిదళ ప్రముఖాశ్చ అస్యాం సభాయాం భాగం గ్రహిష్యంతి. కేంద్రీయ అన్వేషణ విభాగః NEET UG 2026 इति परीक्षायाः विषये अभिकथित अनियमिततायाः प्रश्नपत्रस्य अनियमिततया प्रकाशनेति विषये च 5 अभियुक्तान् गृहीतवान्. प्रकरणस्य 5 अभियुक्ताः जयपुरतः 3, एकैकौ गुरुग्राम नाशिकतः, अन्ये अनेके च संकिताः सम्प्रति परीक्षमाणाः सन्ति. అసమ సర్వకారః అస్య మాసస్య 26 దినాంకే రాజ్య విధానసభాయాం యూనిఫామ్ సివిల్ కోడ్ UGCC ఇతి సమాన నాగరిక సంహితా విధేయకం ప్రవర్తయిష్యతి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఇత్యేషః ముఖ్యమంత్రి రూపేణ ద్వితీయ కార్యకాలస్య ప్రథమ మంత్రిసభాయాః అధ్యక్షతాం

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. ఈ ఉదయం 7:15 భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారు, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు గారు. అనంతరం తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుడు గారు, రచన పఠనం డాక్టర్ గుంబ సాంబశివరావు గారు. అనంతరం హాస్యానికి పాదులు వేసిన మొక్కపాటి శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి ప్రసంగం, చివరిగా లలిత గీతాలు వింటారు. 8:35 చిత్రగీతాలు, 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వై శివప్రసాద్ గారి క్లారినేట్ వాద్యం వింటారు. 9:30 నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు వింటారు. ఈ ఉదయం 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం, ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:30 రాబోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలు చలనచిత్ర సంగీత దర్శకుడు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు సమర్పించే కార్యక్రమం, పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్ గారు. 11:30 చిత్రగీతాలు. 12:10 లాహిరి లాహిరిలో. 12:40 జానపద కళారూపాలు కార్యక్రమంలో రావణ విలాపం, తోలు బొమ్మలాట శ్రీ వనపర్తి దుర్గారావు బృందం గారు. 1:10 చిత్రగీతాలు. 1:30 గ్రామీణ లక్ష్మి కార్యక్రమంలో యుక్త వయసులో మానసిక సమస్యల గురించి డాక్టర్ రమ్య ఇవటూరి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం లలిత గీతం. రెండు చిత్రగీతాలు. 3:00 టీన్ టైం. 4:00 సందేశ్ టు సోల్జర్ ఢిల్లీ కేంద్రం నుండి. 5:00 చిత్రగీతాలు. 5:30 యువవాణి. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో స్త్రీలకు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి డాక్టర్ వి జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 ప్రసార వివరాలు. పంట సీమలు కార్యక్రమంలో ఉద్యాన పంటలలో వివిధ రకాల మల్చింగ్ పద్ధతుల గురించి డాక్టర్ వి శివకుమార్ గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం జానపద గీతం. చివరిగా మొక్కజొన్నలో కలుపు యాజమాన్య విశేషాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో మిషన్ శక్తి పథకం శ్రీమతి పి సుధామూర్తి గారితో పరిచయ కార్యక్రమం. ఈ కార్యక్రమం మార్కాపురం కేంద్ర సమర్పణ.

8 గంటలకు తెలుగు ప్రసంగాలు కార్యక్రమంలో శ్రీమతి వజ్రాల ఇందిరాగారి స్వీయ కవితలు వింటారు. 8:15కు 90 వసంతాల ఆకాశవాణి, ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణతో ఆకాశవాణి విజయవాడ 8:40కు దేశభక్తి గీతం, 8:45కు విజయవాడ ఏ మీటర్ ద్వారా ప్రసారాలు వింటారు. 11:10కు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి. ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబీ జార్జ్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ 5 దేశాల పర్యటనలో భాగంగా ముందుగా రేపు యుఏఈ చేరుకుంటారని, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలిపారు.
1: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
0: Anantaram ade roju Netherlands cherukuntaru Pradhan Mantri. 2017 paryatana tarvata Netherlands lo paryatinchadam ide rendo sari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తరువాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజాసంబంధ రంగాల్లో సహకారం పెంపొందించుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియోను కలుసుకుని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం కూడా మోదీ సందర్శిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 7వ లీడ్స్ 2025 నివేదిక విడుదల, అలాగే 4వ లీప్స్ 2025 అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఇప్పుడు ప్రపంచ వాణిజ్యంలో

0: మూడింట రెండు వంతుల భాగాన్ని కవర్ చేస్తాయని తెలిపారు. భారత ఉత్పత్తులు అంతర్జాతీయంగా పోటీ పడాలంటే లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం అత్యవసరమని, దీన్ని ఒక జాతీయ మిషన్గా ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. దీనికోసం మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టుగా తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధికి నిరంతర పెట్టుబడులు, స్టార్టప్ల ఆవిష్కరణలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ప్రధాన బలాలని గోయల్ కొనియాడారు. పరిశోధన, అభివృద్ధి, తయారీ రంగాల కోసం ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో నేతృత్వంలో రష్యా ప్రతినిధి బృందానికి స్వాగతం పలుకుతూ ఈ విషయాలు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో ముఖ్యంగా ఆర్థిక, ఇంధన రంగాల్లో నిరంతరం వృద్ధి కనిపిస్తోందని జయశంకర్ గుర్తు చేశారు.
1: The last few years have seen a steady and sustained growth in our bilateral partnership. Its economic and energy dimensions have become more pronounced. Our political cooperation is even more valuable in an uncertain and volatile global environment. We have expanded our collaboration in science and technology. The mobility of talents and skills has acquired greater salience, and our interest in ensuring better connectivity is deeper.
0: పరిశోధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆర్డీఐ పథకం కింద 5 ఒప్పందాలపై సంతకాలు చేసే కార్యక్రమంలో ప్రసంగించారు. డీప్ టెక్ ఆవిష్కరణలు వేగవంతం చేసేందుకు పరిశ్రమ ప్రభుత్వ సహకారం బలోపేతానికి ప్రభుత్వం అనుసరిసిన దృక్పథానికి ఇది నిదర్శనమన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఇంధనం, అంతరిక్షం, లైఫ్ సైన్సెస్ వంటి కీలక రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మార్కెటింగ్ సీజన్ 2026-27 గాను 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారుగా 260,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. 2004-05 నుంచి 2013-14 వరకు జరిగిన 4.75 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించే రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18.99 లక్షల కోట్ల రూపాయలని వైష్ణవ్ వివరించారు.
2: ఖరీఫ్ కే లియే జో ఫైసలా లియా గయా ఉస్మే జిత్నే భీ ఖరీఫ్ కే క్రాప్స్ హై ఉన్ సబ్ మే కాస్ట్ ప్లస్ 50% యా 50 సే అధిక్ टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్పెస్కో లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా కేవలం గనులు తవ్వక నుంచే ఏడాదికి 6,300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుతం భౌగోళిక రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఇది ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం DOPT జారీ చేసిన అధికారిక ఉత్తర్వు ప్రకారం ఈ నెల 24వ తేదీతో ముగిన పదవీకాలాన్ని పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో మరో ఏడాది పాటు ప్రవీణ్ సూద్ దర్యాప్తు సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన వర్షం, తుఫాను, పిడుగుల కారణంగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. భదోహీ జిల్లాలో అత్యధికంగా 15 మంది, మీర్జాపూర్లో 10 మంది, ఫతేపూర్లో 9 మంది చనిపోయారు. పిడుగులు పడ్డం, గోడలు కోల్డం, చెట్టు విరిగిపడ్డం వల్ల ఈ మరణాలు సంభవించాయి. మెడికల్ కోర్సులో ప్రవేశాలు నిర్వహిస్తున్న నీట్ పరీక్ష నిలిపేయాలని, దానికి బదులుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు రాష్ట్రాలను అనుమతించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కేంద్రాన్ని కోరారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, దర్యాప్తు సీబీఐకి బదిలీ అనే విషయం ప్రస్తావిస్తూ జాతీయ స్థాయి పరీక్షల్లో లోపాలు ఎత్తిచూపారు. నీటి వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వేడిగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది.

0: మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ప్రదేశ్, అస్సోం, మేఘాలయాలో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, హిమాలయ, సిక్కిం, తమిళనాడు, పదుచ్చేరి కార్యకల ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రఘువంశీ 71 పరుగులు చేయగా రింకూ సింగ్ 49 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో వరలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 105 పరుగులతో సెంచరీ చేసి జట్టును గెలిపించారు. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో ఉన్న మెరుగైన రన్ రేట్ కారణంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులు 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2, సమయం 7:15.

ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్ గారు, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు గారు.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము మోక్ష సన్యాస యోగము 10వ శ్లోకము.

త్యాగి, ఈ రకమైన సాత్విక కర్మ సన్యాసం చేసిన త్యాగి సత్వసమావిష్టః, సత్వగుణం చేత ఆవేశించబడినవాడు అవుతాడు. మేధావి, ఆత్మతత్వాన్ని తెలుసుకునే మేధావి అవుతాడు. చిన్న సంశయః, సందేహాలు తొలగినవాడు అవుతాడు.

అందుకనే అకుశలం, అశుభమైన కర్మ కామ్యకర్మను నద్వేష్టి ద్వేషించడు, కుశలే శుభప్రదమైన చిత్తశుద్ధిని కలిగించే నియత కర్మలో న అనుషజ్యతే ప్రేమ కలవాడు కాడు.

అర్జున, ఈ రకమైన సాత్విక కర్మ సన్యాసం చేసినవాడే నిజమైన త్యాగి. ఇలాంటి త్యాగి యొక్క మనస్సును సత్వగుణం పరిపూర్ణంగా ఆవేశిస్తుంది. అందువల్ల అతడి మేధాబలం పెరిగి ఆత్మతత్వజ్ఞానాన్ని అందుకోగలుగుతాడు. అందుకే అతడి ఆధ్యాత్మిక సందేహాలన్నీ తొలగిపోతాయి. ఇలాంటి సాధకుడు పునర్జన్మను కలిగించే అశుభమైన కామ్యకర్మలను చేయడు గాని వాటిని ద్వేషించడు. చిత్తశుద్ధి అనే శుభాన్ని కలిగించే విహిత కర్మలు చేస్తాడు గాని వాటి ప్రేమలో పడడు. ఇలా ఇతడు సర్వవిధ రాగద్వేషాతీతుడు అవుతాడు కనుక ముఖ్య సన్యాసాన్నే క్రమంగా అందుకుంటాడు. నిష్కామ కర్మయోగము సాత్విక కర్మ సన్యాసము ఒకటేనని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో సూచిస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి తాళ్లపాక పెద తిరుమలాచార్యుడు గురించి వింటారు. రచన పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: నీ వీసుండవు నిన్ను గొల్తు వరముల్ నీ చేత గైకొందు, నే కైవారంబున్ బొనరింతు నీ కొరకు సంకల్పింప ఈడేరే మత్సేవల్ నీ వలనన్ మహాయశము నిల్చెన్, నీకు నీయందు లక్ష్మీ వలభ్యముగంటి భక్త వరదా శ్రీవెంకటేశ్వర అని వెంకటేశ్వర ఉదాహరణలో శ్రీవెంకటేశుని ప్రస్తుతించిన తాళ్లపాక పెద తిరుమలాచార్యుడు తాళ్లపాక అన్నమాచార్యులు అక్కమాంబల పుత్రుడు. పెద తిరుమలయ్యకు పెద తిరుమలయ్యంగార్, తిమ్మనార్యుడు, తిరుమలాచార్యులు, తిరుమలాచార్య దేశికుడు మొదలైన పేర్లు ఉన్నాయి. పెద తిరుమలయ్య క్రీస్తు శకం 1460-1546 ప్రాంతం వాడని సాహిత్య చరిత్రకారుల అభిప్రాయం. పెద తిరుమలయ్య అనేక వైవిధ్యభరితమైన రచనలు చేశాడు. శృంగార సంకీర్తనలు, ఆధ్యాత్మ సంకీర్తనలు, వైరాగ్య వచన గీతాలు, శృంగార దండకం, చక్రవాళ మంజరి, శృంగార వృత్త శతకం, వెంకటేశ్వరోదాహరణం, నీతి శీస శతకం, సుదర్శన రగడ, రేఫ రకారములు, భగవద్గీత తెలుగు వచనం, ద్విపద హరివంశం, మేలుకొలుపు ద్విపద, ఆంధ్ర వేదాంతం అనేవి పెద తిరుమలాచార్యుని రచన.

0: అనలు. పెద తిరుమలయ్యకు శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్య, శ్రీ రామానుజ సిద్ధాంత స్థాపనాచార్య, వేదాంతాచార్య, కవితార్కిక కేసరి, శరణాగత వజ్ర పంజర అనే బిరుదులు ఉన్నట్లు తెలుస్తున్నది. అన్నమాచార్యుడు, పెద తిరుమలాచార్యుడు తమ సంకీర్తనల ద్వారా ఆంధ్ర వేదాంతకర్తలని, పంచమ ఆగమ సార్వభౌములని ప్రస్తుతి పొందారు. పెద తిరుమలాచార్యునికి ఉపదేశ గురువైన కందాడ అప్పలాచార్యులే తెనాలి రామకృష్ణ కవికి కూడా వైష్ణవం ఇచ్చిన గురువు అని తెలుస్తున్నది. పెద తిరుమలాచార్యుడు ప్రబంధ యుగంలోని రాయలకు సమకాలికుడు కాబట్టి ఈయన కవితా కన్యక ముక్తపద గ్రస్తాలు, యమకాలు మొదలైన శబ్దాలంకారాల సొమ్మును ధరించి ప్రౌఢతనంతో రామరాజభూషణాది ప్రౌఢ ప్రబంధ కవితా సుందరిని తలపింపచేస్తుందని ఆంధ్ర వాగ్గేయకార చరిత్రకారులు డాక్టర్ బాలాంత్రపు రజనీకాంతరావు గారు తెలియజేశారు. పెద తిరుమలయ్యకు జ్ఞానం వచ్చిన నాటి నుంచి సగం వయస్సు వరకు తండ్రి చాటునే ఉండి తండ్రిగారి అనుభవ సారం అంతా ఆకళించుకున్న పెద తిరుమలయ్యకు శ్రీ వెంకటేశ్వర భక్తి సాహిత్య సంగీతాల ద్వారా స్వామి సేవ తప్ప వేరే కోరికలు ఏవీ లేని సంతృప్తితో సకల మానవులకు జీవిత అనుభవ సారం ప్రబోధింపగల ఆత్మవిశ్వాసంతో ఆయన కీర్తనలు కనిపిస్తాయి. పెద తిరుమలాచార్యుడు ఇచ్చితివి తొల్లే నాకు ఇయ్యంగలవు అన్నియును, మచ్చిక నీ శరణన్న మాత్రమే చాలు, సామీప్యమునడుగా సారూప్యమునడుగా కామించి సాయుజ్య సాలోక్యములడుగా భూమింగాని పాతాళంబునంగాని దివింగాని సమాన నీ దాసులలో సహవాసమియ్యవే అని స్వామిని ప్రార్థించాడు. తండ్రి అన్నమాచార్యులలాగానే పెద తిరుమలాచార్యుడు రాజాస్థాన వైముఖ్యాన్ని ప్రదర్శిస్తూ తాముం తెలియరు తగంజెప్పిన వినరు, పామరుపుం తమ కర్మ ఫలమో హరిమాయయో ధరన్ కొందరు మూర్ఖులు తగనొక్క రాజుగొల్చి పరిచారకుని తెట్ల భంగపడ్డట్టు ఇరవుగ శ్రీ వెంకటేశు కొల్చేవారి వారు విరసాలాడుచున్ తామే విఫలులై పోవుదురు అని రచించాడు. పెద తిరుమలాచార్యుని వైరాగ్య వచన మాలికా గీతాల్లో 47 వచనాలు ఉన్నాయి. వీటికి వెంకటేశ్వర వచనాలని ప్రసిద్ధి. పెద తిరుమలాచార్యుని వైరాగ్య వచన మాలికా గీతాలు సంగీత వైభవోపేతాలు. ప్రతి వచనము గీతం. ఇందులో రాగ తాళ నిర్దేశం ఉంది. ఇందులో కవితా ప్రాగల్భ్యం కూడా ఉంది. వైరాగ్య వచన మాలికా గీతాల్లో ఉక్తి వైచిత్రి మనోహరంగా ఉంది. నే మిమ్ము నుతించిన నుతుల అక్షర రవంబుల భేరీ భంకార ఘంటా నినాదంబులు నా పుణ్య పరిపాక ఫలంబులు నీకు నైవేద్య తాంబూలాదులు మదీయ నిత్య సేవా సమయ నిరీక్షణంబులు నీ సర్వాంగంబుల నలందిన తట్టుపుణుంగు అని అలంకారిక మార్గంలో పెద తిరుమలయ్య వచన గీతాలు సాగుతాయి. అన్నమాచార్యుడు ద్విపదలో శృంగార మంజరి రచించగా పెద తిరుమలయ్య శృంగార దండకాన్ని రచించాడు. పెద తిరుమలాచార్యుడు రచించిన చక్రవాళ మంజరి మంజరీ ద్విపదలో ఉంది. ఇందులో 113 ద్విపదలు ఉన్నాయి. రవికోటి తేజో విరాజితు పేర పేరగు జవరాలి పెనిమిటి పేర అన్నయవర్య తనయ నయశాలి తిమ్మయ నవ చతురతుల తలంచి మంజరి చెప్పెనని తుది ద్విపదల్లో ఉంది. శ్రీలలనాధారు చిన్మయాకారు కారుణ్యవర్తి వెంకటగిరిమూర్తి గుడిగొని వనము గ్రక్కున జొచ్చినపుడ పొడమి వసంతము పొడమి నందంద అంటూ సాగిన ఈ రచనలోని ఇతివృత్తం ఇంచుమించుగా శృంగార దండకంలోని ఇతివృత్తమే కావటం గమనార్హం. పెద తిరుమలయ్య రచించిన మేలుకొలుపు ద్విపద వెంకటేశ్వర ప్రభాత స్థవం. ఇది 63 ద్విపదల లఘుకృతి. ప్రతి ద్విపద చివర మేల్కనుము అని ఉంది. వసుదేవ దేవకీ గర్భజాత కిసలయాధార రామకృష్ణ మేల్కనుము అంటూ సాగిన ఈ ద్విపదలో శ్రీకృష్ణ చరిత్ర ఉంది. అయినా ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి మేలుకొలుపు. శ్రీకృష్ణునికి శ్రీవెంకటేశ్వరునికి అభేదం ఇందులో కనిపిస్తుంది. పెదతిరుమలయ్య రచన సుదర్శన రగడ స్తోత్రం. విష్ణుమూర్తి పంచాయుధాల్లో ఒకటి మాత్రమే కాక ప్రధాన ఆయుధమైన సుదర్శన చక్రం స్తుతి రగడ ఛందస్సులో ఉంది. ఇందులో 108 పాదాలు ఉన్నాయి. ప్రతి పాదాంతంలో చక్రము అని ఉంది. ఈ స్తోత్రం శ్రీకారంతో కాకుండా ఓంకారంతో ప్రారంభం కావటం గమనార్హం. ఓంకారాక్షరయుక్తము చక్రము సంకమధ్య వలయాంతర చక్రము నేత్రత్రయ వర్ణిత గురుచక్రము రాత్రించర విద్రావణ చక్రము వేయు విధంబుల వెలసిన చక్రము వేయంచులు గల విశ్వపు చక్రము భావించు సుజన పాలన చక్రము శ్రీవెంకటపతి చేతిది చక్రము అని అద్భుతంగా పెదతిరుమలయ్య రచించాడు. నీతిశేష పద్య శతకంలో సరిగా 100 పద్యాలు ఉన్నాయి. కలిత లక్ష్మీశ సర్వజగన్నివేశ విమల రవికోటి సంకాశ వెంకటేశ అని 2 పాదాల తేటగీతి మకుటం ఈ శతకానికి ఉంది. ఈ శతకంలో పలు లోకనీతులు, రాజనీతులు, తత్వనీతులు ఉన్నాయి. కాంతలు పెక్కైన కడువేసటైతోచు ఎంత సంపద గల్గెన్ అంత చింత ధరణి దారిద్ర్యంబు దైన్యంబు నొందించులాంటి హితోక్తులు ఎన్నో ఉన్నాయి. పెదతిరుమలయ్య బహుముఖ ప్రతిభాశాలి. బహు ప్రక్రియల్లో రచనలు చేసిన శ్రీనివాసుని దాసుడు. ఆయన రచనలు అజరామరం.
1: మీరింతవరకు తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి తాళ్లపాక పెదతిరుమలాచార్యుడు గురించి విన్నారు. రచన పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయంలో మరొక కవి గురించి వచ్చేవారం ఇదే సమయానికి తెలుసుకుందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: హాస్యానికి పాదులు వేసిన ముక్కపాటి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి ప్రసంగం వింటారు.
2: బారిస్టర్ పార్వతీశాన్ని ఎరుగున్న వారంతా మొక్కపాటి నరసింహశాస్త్రి గారిని ఎరిగి ఉండాలి. ఆయన పేరు తెలియకపోతే తెలుగు హాస్యానికి మహాపరాధం జరిగినట్లే. శ్రీ శాస్త్రి గారు సుమారు 5 అడుగులు, పొట్టి కిందే లెక్క, కుదుమొట్టంగా నిండుగా కంటిమెడ లాల్చి పంచెతో దేశభక్తుల్లా ఉండేవారు. కానీ లండన్ రిటైర్డ్ పెద్ద మనిషిలా ఉండేవారు కారు. 16 అణాల తెలుగుతనం, నెమ్మది, మాట తీరు, అచ్చతెలుగు మనిషి అనిపించేవారు. మన హోటళ్లలో దుప్పట్లు తువ్వాళ్లు సరిగా ఇవ్వరని, నీట్గా ఉండవని చికాకు పడేవారు. శాస్త్రి గారికి హోటళ్లలో ఉండటం అలవాటు. బారిస్టర్ పార్వతీశం 2/3 భాగాలు నేను ఎడిటర్గా ఆంధ్రజ్యోతిలో ఉండగా రాయించాను. ఆయన 4వ భాగం రాస్తానని ఉత్సాహపడ్డారు, కానీ మేము కుదరనివ్వలేదు. శాస్త్రి గారు ప్రపంచమంతటికీ రచయిత గాని, పిఠాపురం స్టేషన్లో దిగితే సోదమ్మ గారు తమ్ముడంటే గాని తెలీదు. శాస్త్రి గారు ఎవ్వరికీ తెలీదు, ఇన్స్పైట్ ఆఫ్ బారిస్టర్ పార్వతీశం. శాస్త్రి గారికి నా మీద కినుక ఏర్పడటానికి ఒక కారణం ఉంది. బాతాకాని అని ఒక వ్యంగ్యహాస్య రచనల సంకలనం వారిది నేను రివ్యూ చేస్తూ, బారిస్టర్ పార్వతీశానికి మార్కెట్ అయిన రచన ఇన్నోసెన్స్ ఎబ్రాడ్ అనేది ఆధారం అని రాశాను కుంటిగా. ఆయన దానికి నీ మొహం నీకేం తెలుసునని అనలేదు, కానీ తెలుగు వాడికి ఒక రోగం ఉంది, కాస్త మంచి రచన పేరు వచ్చిన దాన్ని ఏదైనా దీనికి మాతృక ఇంగ్లీష్లో ఉందని కాపీ అని యాగి చేసి ఆనందించడం అని అన్నారు. ఆ విషయం అలా ఉంచితే బారిస్టర్ పార్వతీశం ఎందుకు ఎలా వ్రాశారు అని శాస్త్రి గారు చెప్పారు ఒకసారి. ఆయన లండన్ నుంచి అర్ధాంతరంగా మొదటి ప్రపంచ సంగ్రామం ప్రారంభం కాగానే అక్కడి చదువు అర్ధాంతరంగా మానేసి ఓడెక్కి ఇండియా వచ్చి రాలేరు. యుద్ధం ప్రారంభమయ్యి ముదిరితే ప్యాసేజ్ సముద్ర మార్గం

0: నష్టమవుతుందని భావించి వచ్చేశారట. ఇండియా వచ్చాక కూడా అప్పుడు లండన్ లో తమతో చదువుకున్న తెలుగు మిత్రులతో శాస్త్రి గారు టచ్ లో ఉండేవారు. అట్టి వారిలో అనంత పంతుల అనంత పద్మనాభ స్వామి తెనాలిలో ఉండేవారు ఆయన ఒకరు, దుగ్గురాల గోపాలకృష్ణయ్య గారు మరొకరు. మొక్కపాటి నరసింహ శాస్త్రి గారంటే సామాన్యులు కాదు. మొక్కపాటి సుబ్బారాయుడు గారని కృష్ణపక్షంలో కృష్ణశాస్త్రి గారు కీర్తించిన మహాపురుషుడు. ఆయన పిఠాపురం రాజా దివాను. అన్నగారితో చెప్పకుండా శాస్త్రి గారు కుక్ అండ్ కంపెనీ ఓడ మీద రహస్యంగా లండన్ పలాయనం చిత్తగించి ప్రయాణ మధ్యంలో అన్నగారికి ఓడ నుంచి తంతి కొట్టి లండన్ లో దిగే సమయానికి డబ్బు పంపమన్నారు. సముద్రయానం వెళ్లనివ్వరని ఆయన అలా చేశారట. మొక్కపాటి సుబ్బారాయుడు గారంటే అపరిమిత భక్తి. మొక్కపాటి రామ్మూర్తి అని శాస్త్రి గారికి తమ్ముడు ఒకరు ఉన్నారు. ఆయన నాయుడు గారి శిష్యుడు, బ్రహ్మ సమాజ మతం పుచ్చుకున్నాడు. చలం గారికి కృష్ణశాస్త్రి గారికి మిత్రుడు. రామ్మూర్తి చలం వల్ల పాడయ్యాడని శాస్త్రి గారికి చివరి వరకు మహాకోపంగా ఉండేది. శాస్త్రి గారు లండన్ వెళ్లి చదువుకున్నది బారిస్టర్ చదువు కాదు. అక్కడ చదువులకు అడ్మిషన్ పరీక్ష రాశాక బీఎస్సీ అగ్రికల్చర్ చదివారు. మాంసాహారి కాదు. ఇండియా వారు వచ్చేసరికి స్వాతంత్రోద్యమం ముమ్మరంగా ఉంది. అందుచేత వారు ప్రిన్సిపల్డ్గా అస్వతంత్ర భారతదేశంలో ఏ బ్రిటిష్ పరిపాలకుల రాజ్యంలో ఏ ఉద్యోగము చేయనని చేయలేదు. పిఠాపురంలో వారికి ఆస్తిపాస్తులున్నాయి. ఇంతకీ బారిస్టర్ పాడుతీసం కదా శాస్త్రి గారు రాయాలని అనుకోలేదు. శాస్త్రి గారి అత్తవారి ఊరు మొగల్తుర్రు. పండగ సెలవులకు అత్తవారింటికి వెళ్లిన శాస్త్రి గారి చుట్టూ మరదళ్లు మొదలైన పెద్దలంతా చేరి లండన్ కబుర్లు చెప్పమంటుంటే శాస్త్రి గారు తన ప్రయాణంలో పడ్డ అవస్థలన్నీ హాస్యంగా వినోదంగా పెద్దలకు చెప్పగా వారు ఇదంతా ఒక కథగా ఎందుకు రాయకూడదు బావా అని బలవంతం పెట్టారట. అప్పుడు శాస్త్రి గారు తమ అనుభవాల్ని బారిస్టర్ పార్వతీశం అనే పాత్రకు జరిగినట్లు అన్వయించి డిక్టేట్ చేయగా శ్రీనివాస్ శిరోమణి గారు రాశారట. ఆయన చెప్పిన మొదటి భాగం చాలా చిన్నది తరువాత భాగాలతో పోలిస్తే. మొదటి భాగం మద్రాసులో పార్వతీశం ఓడ ఎక్కడంతో ఆగిపోతుంది. శ్రీనివాస శిరోమణి ఆ భాగం పూర్తవగానే మొదటి భాగం సంపూర్ణం అని చివరిలో శాస్త్రి గారిని అడగకుండా చేర్చారట. అప్పటినుంచి అంతా రెండో భాగం ఎప్పుడు వస్తుందని శాస్త్రి గారిని అడిగేవారట. తిరిగి 1929లో మొదటి భాగం శాస్త్రి గారు చెప్తే మళ్లీ 1968లో నేను రాయించాను. బారిస్టర్ పార్వతీశం సీరియల్గా వస్తున్న సందర్భంలో శాస్త్రి గారి వియంకులు స్వామి శివశంకర శాస్త్రి గారు కూడా విజయవాడ వస్తూ ఉండేవారు. శివశంకర శాస్త్రి గారు చాలా గొప్ప వ్యక్తి. శాస్త్రి గారికి ఆశయాన్ని గూర్చి కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయి. కన్యాశుల్కం నాటకం అన్నా, గురదాడ హాస్యం అన్నా మునిమాణిక్యం వారికి మొక్కపాటి వారికి కాస్త చిన్న చూపు. విజయనగరం నుంచి వెలువడే ఒక దినపత్రికలో మునిమాణిక్యం వారు గురదాడ హాస్యానికి శబ్దాశ్రయ హాస్యం అని పేరు పెట్టారు. ఇంగ్లీషు తెలుగు మిశ్రమం వలన ఏర్పడిన హాస్యం ఉత్తమ శ్రేణి హాస్యం కోవకు చెందదు అని కన్యాశుల్కంలోని హ్యూమర్ను గురించి వారిద్దరి అభిప్రాయం. కన్యాశుల్కంలోని హాస్యం ఎందుకు చిరంజీవి అంటే మానవ స్వభావాన్ని, అందులోని సాఫల్య వైఫల్యాలను చిత్రించడంలో, అలాంటి పరిస్థితుల్లో అలానే మనుషులు ప్రవర్తిస్తారు అనేది రుజువు చేయడం వల్ల మనం ఎప్పటికీ ఇప్పటికీ ఆనందిస్తూ ఉంటాం. శాస్త్రి గారు మ్యాన్ ఆఫ్ వన్ బుక్ కాదు, ఆయన చాలా రాశారు. ఆంధ్రపత్రికలో ఫీచర్ కూడా రాశారు, రేడియో టాక్ ఇచ్చారు. ఆయన గాంధేయవాది, దుస్తుల్లో కూడా జాతీయవాది, సాహితీ సమితి సభ్యులు. కథల్లో తమ తమ రచనల్లో శివశంకర స్వామి వారు సూచించిన భాష అంతా ఒక పద్ధతి కట్టుబడి ఉండాలని అదే శైలిలో ప్రయత్నించేవారు. భీముడు బకాసురుణ్ణి చూసుకోబోలు, వీని భాష వేరు అంటాడు. సత్యనారాయణ గారు మొదట్లో వ్యావహారికంగా రాసి తరువాత తమ సొంత శైలి ఆయన గ్రాంధికానికి దగ్గరగా ఉండే వ్యవహారికాన్ని సృష్టించుకున్నారు. ఏకోదరులు నవలు రాశారు శాస్త్రి గారు, కథానికలు నాటికలు రాశారు కూడా. వ్యాసాలు చెప్పనక్కర్లేదు. కానీ ఒక్క బారిస్టర్ పార్వతీశానికే పేరు వచ్చింది. చితిలో బారిస్టర్ పార్వతీశమును చెప్పి పిదప పలుకగవలయును కితకితల కితరులను బాసిత సుశ్లోకుడితడు సిరిసిరి మూవారు శ్రీశ్రీ గారు కూడా ప్రస్తుతించి కితాబిచ్చారు. బారిస్టర్ పార్వతీశం తెలుగువాడికి ఇష్టమైన పాత్ర. మనం ఇంగ్లీష్ చదువులకు ఎగబడుతున్న దశలో మన సంప్రదాయ వ్యక్తిత్వానికి, మారుతున్న పరిస్థితులకి, పల్లెకి పట్టణానికి, స్వదేశానికి విదేశానికి మధ్య అలవాట్లు, పద్ధతులు, నాగరికతలు, సంస్కృతి విలువలకు సంబంధించిన సంఘర్షణ. బాస్టర్ పార్వతీశాన్ని లండన్ లో ఒక ప్రసిద్ధ హోటల్లోకి చేరాక బేరర్ సామాన్తో తీసుకెళ్తున్న దృశ్యం. అందులో ముందు లిఫ్ట్ లో ఎక్కమంటాడు. నేనేం తెలిదొక్కవాణ్ణి కాదు, ఇంత చిన్న గదిలో నన్ను కుక్కుతావా, నేను రానంటాడు. మొత్తానికి బేరర్ బారిస్టర్ పార్వతీశాన్ని బలవంతాన్ని లిఫ్ట్ లోకి లాగి పైకి తీసుకెళ్లి ఒక పెద్ద రూమ్ లో దిగబెడతాడు. అక్కడ పెద్ద పెద్ద తివాసీలు హోటల్ రూమ్ లో పరిచి ఉంటాయి. ఆ తివాసీలు తొక్కితే ఎవరైనా కోప్పడతారేమోనని అంచులు పట్టుకు గోడవారిని మెల్లగా నడిచి మంచాన్ని చేరుకుంటాడు. మంచం స్ప్రింగ్కాటు, కూర్చోగానే కిందకు లోయలోకి వెళ్లిపోతున్నట్లుగా ఫీలింగ్ వస్తుంది. అప్పుడు నరసాపురం నుంచి కూడా తెచ్చుకున్న బొంతని పైకి తీసి అది పరుచుకుని అగ్నిహోత్రుడి శాలువా కప్పుకుని హాయిగా నిద్రపోతాడు. భౌతిక సుఖాలు కొన్ని సింబల్స్ ను అంటిపెట్టుకుని ఉంటాయి. ఆ సింబల్స్ మారితే మనిషి గందరగోళ పడిపోతాడు. సద్దన్నం అలవాటు ఉన్న వాడికి హోటల్లో బ్రేక్ఫాస్ట్ రుచిస్తుందా, అలాగా డ్రెస్ మారినా వ్యక్తి గందరగోళ పడతాడు. బారిస్టర్ గారి బాధాకాని ఒక కులాసా ఫీచర్. అందులో 16 అణాల ఆంధ్రుడు, పోనిద్దురు మనకెందుకు, కోతదరాయుళ్ళు, పేరు కావాలి కదూ వంటి వ్యంగ్య హాస్యరచనలు శాస్త్రి గారు తెలుగు వాళ్లకు వేసే చురకలతో సహా ఎత్తిపడుపుల్ని కూడా గుర్తు చేస్తాయి. సాహితీ సమితి సభ్యుల్ని చలంగారు చాలామార్లు వెక్కిరించారు. ఆయన తప్ప సమితి సభ్యులు మంచి వచ్చవారంతా ఉపాధ్యాయులుగా పనిచేశారు. కాని శాస్త్రి గారు బారిస్టర్ పార్వతీశం టైగర్ హై స్కూల్లో చదివాడు అనగానే ఆ స్కూల్కి నేటికి ప్రజలు బారిస్టర్ పార్వతీశం చదివిన స్కూలు అని రిఫర్ చేస్తున్నారు. ఆ కీర్తి అలాంటిది. మద్రాసులో ఒక భోజన హోటల్లో దుడ్డు తీసుకుని ఇక్కడ అన్నం వేస్తురు అని బోర్డు ఉంటుంది. బారిస్టర్ పార్వతీశం అక్కడ భోజనం చేస్తాడు. అన్నం వేస్తాడు, సరే ఈ దుడ్డు కూడా ఎందుకు అని విసుక్కుంటాడు. బారిస్టర్ పార్వతీశం సినిమా కూడా తీశారు. శాస్త్రి గారు స్క్రిప్ట్ రాశారు అనుకుంటాను. అందులో మొదటిసారి జి వరలక్ష్మి బారిస్టర్ పార్వతీశం భార్యగా నటిస్తుంది. లంక సత్యం బారిస్టర్ పార్వతీశం వేశాడు అనుకుంటా. జి వరలక్ష్మి పార్వతీశాన్ని ఉద్దేశించి లండన్ పోయిరా ప్రియుడా అనే పాట పాడుతుంది. ఆ చిత్రం బాగా నడిచింది కూడాను. శాస్త్రి గారు కొన్ని సినిమాలకు పనిచేశారు. సుమతి అనే చిత్రానికి స్క్రిప్ట్ రాశారు. శాస్త్రి గారు మన మధ్య లేకపోయినా వారి చిరంజీవి. వారితో మాకు ఏర్పడిన పరిచయం గొప్ప అదృష్టంగా భావిస్తాము. శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారిపై మంచి మోనోగ్రాఫ్ సంక్షిప్త జీవిత చరిత్ర రావలసి ఉంది. అవకాశం లభిస్తే, పుణ్యం బాగుంటే బారిస్టర్ పార్వతీశం జీవిత చరిత్ర కూడా నేనే రాస్తాను.
1: ఇంతవరకు మీరు హాస్యానికి పాదులు వేసిన మొక్కపాటి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి ప్రసంగం విన్నారు.
2: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం లలిత గీతాలను.

0: పలుకవి.
1: లలిత గీతాలు విన్నారు.
2: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 చిత్రగీతాలు కార్యక్రమంలో. ముందుగా విందాం ఎస్ జానకి పాడిన అన్నమాచార్య కీర్తన, సంగీతం కెవి బహదేవన్, చిత్రం శుభలేఖ.

0: అవ్వడులు.
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
2: తరం తరం

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 చిత్రగీతాలు. ముందుగా
3: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
4: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
3: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
4: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ,
3: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
4: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
3: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణీ.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. చిత్రగీతాల్లో ఇప్పుడు విందాం హరిహరన్ చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం కెఎం రాధాకృష్ణన్, చిత్రం ఆనంద్.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా

0: జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: చిత్రగీతాల్లో చివరిగా విందాం స్వయంవరం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దాసరి నారాయణరావు గీతం.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వై శివప్రసాద్ గారి క్లారినేట్ వాద్యం విందాం. ముందుగా ఎడ్డల బ్రోతుము, చక్రవాక రాగం, మిశ్రచాపతాళం, త్యాగరాజస్వామి రచన.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు వై శివప్రసాద్ గారి క్లారినేట్ వాద్యం విన్నారు. ఇంతటితో ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2.

0: బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. నమస్తే అమరావతి శీర్షికన సినీ గీతాలు విందాం. ముందుగా ఘంటసాల పి. సుశీల పాడిన ఆత్రేయ గీతం, చిత్రం తోడు నీడా.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జే నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, చిత్రం మట్టిలో మాణిక్యం.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. మనమున్నాం నమస్తే అమరావతి శీర్షికన చిత్రగీతాలను వింటున్నారు. తర్వాతి పాట గుప్పడి మనసు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతం పాటను వినబోయే ముందుగా ఈ వాణిజ్య ప్రకటన.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం.

0: కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం.
1: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. భారతదేశం యువశక్తితో నిండిన దేశంగా ప్రపంచంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ యువతను సరైన దిశలో నడిపించి వారి సామర్థ్యాన్ని దేశ అభివృద్ధికి వినియోగించడం ఎంతో అవసరం. భారతదేశం ప్రస్తుతం యువ జనాభా పెరుగుదల వల్ల ఒక గొప్ప అవకాశ దశలో ఉంది. ఈ సామర్థ్యాన్ని గుర్తించి యువత దేశం పురోగతికి దోహదపడేలా భారత ప్రభుత్వం 2024 అక్టోబర్ 3 ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం PMIS ప్రారంభించింది. ఈ పథకం యువతకు విద్యలో వారు నేర్చుకున్న జ్ఞానాన్ని అనుభవంగా మార్చుకునే గొప్ప అవకాశం కల్పిస్తుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పథకం ద్వారా దేశంలోని ప్రముఖ కంపెనీలలో 1 కోటి మంది యువతకు 12 నెలల చెల్లింపు ఇంటర్న్షిప్లు అందించడమే లక్ష్యం. యువతకు ప్రముఖ కంపెనీలలో ఇంటర్న్షిప్లు అందిస్తూ వారి నైపుణ్యాలు, పనితీరు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుంది. విద్య, పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న నైపుణ్యవంతులైన యువతను తయారు చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాక్టికల్ అనుభవం కల్పించడం, నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేయటం, భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడం ఈ పథకం లక్ష్యాలు. యువతను శక్తివంతం చేయటానికి, భవిష్యత్తుకు సిద్ధమైన నిపుణులను నిర్మించడానికి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ఒక పెద్ద అడుగు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
2: साथियों, मेरा ये मानना है अप्रेंटिसशिप हमारे युवाओं को फ्यूचर रेडी बनाने में मदद करती है. हम भारत में अप्रेंटिसशिप को भी बढ़ावा दे रहे हैं. इसमें हमारी इंडस्ट्री को भी उचित स्किल से जुड़ी वर्कफोर्स की पहचान करने में भी आसानी होगी.
1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రకటించారు. 5 ఏళ్లలో 1 కోటి మంది యువతకు అగ్రగామి 500 కంపెనీలలో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. శిక్షణ ఖర్చులను కంపెనీలే భరిస్తాయని, ఇంటర్న్షిప్ ఖర్చులలో 10% కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR నిధుల నుండి చెల్లిస్తాయని తెలిపారు.
3: Internship in top companies as the 5th scheme under Prime Minister's package, our government will launch a comprehensive scheme for providing internship opportunities in 500 top companies to 1 crore youth in 5 years. They will gain exposure for 12 months to real life business environment, varied professions and employment opportunities. An internship allowance of 5000 rupees per month along with a one time assistance of 6000 rupees will be provided. Companies will be expected to bear the training cost and 10% of their internship cost from their CSR funds.
1: ఈ పైలట్ కార్యక్రమాన్ని 2 దశల్లో అమలు చేశారు. 2024 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మొదటి దశ, 2025 జనవరి నుంచి మార్చి వరకు 2వ దశను విజయవంతంగా అమలు చేశారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ 3 అక్టోబర్ 2024 ప్రారంభమైంది. ఇందులో 181,000 మందికి పైగా అభ్యర్థుల నుండి సుమారు 6,21,000 దరఖాస్తులు అందాయి. భాగస్వామ్య సంస్థలు 60,000 మందికి పైగా అభ్యర్థులకు 82,000కు పైగా ఇంటర్న్షిప్లు అవకాశాలు అందించగా 8,760 మంది ఇంటర్న్లు ఆ ఇంటర్న్షిప్లో చేరారు. జనవరి 9, 2025 నుండి ప్రారంభమైన 2వ దశలో 214,000 మందికి పైగా అభ్యర్థుల నుండి సుమారు 455,000 దరఖాస్తులు వచ్చాయి. భాగస్వామ్య సంస్థలు 71,000 మందికి పైగా అభ్యర్థులకు 83,000 ఇంటర్న్షిప్లు అందించగా 7,300 మందికి పైగా ఇంటర్న్లు ఇంటర్న్షిప్లలో చేరారని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మొత్తంగా దేశవ్యాప్తంగా 14,187కు పైగా ప్రముఖ సంస్థలు, 186 జిల్లాలలో జరిగిన ఇంటర్న్షిప్లలో వేలాది యువత పాల్గొంటున్నారు. PMIS కోసం సరళమైన పోర్టల్, మొబైల్ యాప్ అందుబాటులో ఉన్నాయి. జిల్లా, రాష్ట్రం, రంగం ఆధారంగా అవకాశాలను చూసుకోవచ్చు. 2025 మార్చి 17 ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ PMIS యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. ఒకేసారి 3 ఇంటర్న్షిప్లకు అప్లై చేయవచ్చు. రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా ఇతరులకు కూడా సూచించి రివార్డులు పొందవచ్చు.
4: Essentially a gap filling, bridging, exposing and also giving the complete exposure for the individual is the objective of this internship scheme which we brought in July, and in October we came up with a first pilot in which I was glad to see at least 300 odd companies coming in, and later enrollment was started. There was a transparent process through which the website was available. People could go register themselves saying I'm from this pin code. As much as possible through the system itself, every intern applicant was tried to be placed in the area from which he came, literally within the district, if not the neighboring district.
1: కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఈ పిఎంఐఎస్ పథకంపై స్పందిస్తూ, ఈ పథకం ఉద్యోగ నియామక అవకాశాలు, ప్లేస్మెంట్లను కల్పించే ఉద్దేశంతో రూపొందించబడలేదని పేర్కొన్నారు. దేశంలోని అగ్రశ్రేణి సంస్థలు, కంపెనీలలో నిర్మాణాత్మక ఇంటర్న్షిప్ల ద్వారా పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించడం, ఉద్యోగ సన్నద్ధతను మెరుగుపరచడం, వృత్తిపరమైన అనుభవాన్ని కల్పించడం ద్వారా ఉద్యోగానికి సిద్ధంగా ఉండే నైపుణ్యం కలిగిన యువ శ్రామిక శక్తిని సృష్టించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కోసం 10,831.07 కోట్ల రూపాయలను కేటాయించామని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ఇంటర్న్లకు అందించే నెలవారీ ఆర్థిక సహాయాన్ని 2026 మార్చి నుండి అమల్లోకి వచ్చేలా 5,000 నుండి 9,000 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగానే కొనసాగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకంలో అనేక రంగాలలోని ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. వ్యవసాయం, ఆటోమొబైల్, విమానయానం, రక్షణ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, నిర్మాణం, ఐటీ అండ్ సాఫ్ట్వేర్, ఆరోగ్యం, ఫార్మాసిటికల్స్, టెలికాం, టెక్స్టైల్స్, రిటైల్, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంస్థలు ఈ భాగస్వామ్యం ద్వారా ఇంటర్న్లకు విలువైన అనుభవాన్ని అందించాయి. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కేవలం ఉద్యోగ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది భారత భవిష్యత్తుకు పెట్టుబడి. విద్యా జ్ఞానంతో పాటు పరిశ్రమ అనుభవం, నైపుణ్యం కలిగిన యువతలో ఆవిష్కరణ, వ్యాపార స్ఫూర్తి పెంపు వంటి వాటి ద్వారా యువత కేవలం దేశ అభివృద్ధికి భాగస్వాములు మాత్రమే కాకుండా నాయకులుగా మారతారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 1,000,000 మంది యువత భారతదేశంలోని ప్రముఖ కంపెనీలలో ఇంటర్న్షిప్ అవకాశాలు పొందడం ద్వారా తమ కలలను సాకారం చేసుకునే దిశగా ఒక అడుగు ముందుకు వేశారు. ఈ పథకంలో భాగంగా వారు మొట్టమొదటిసారిగా ఒక కార్యాలయంలోకి, ఒక కర్మాగారంలోకి, ఒక ప్రయోగశాలలోకి అడుగుపెట్టారు. కేవలం చదివి మాత్రమే తెలుసుకున్న విషయాలను అనుభవపూర్వకంగా పరిశీలించడానికి, వృత్తిపరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టి తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, తమ పరిధులను విస్తరించుకోవడానికి, నిపుణులతో సంభాషించడానికి, నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ పథకాన్ని వారు ఒక అవకాశంగా మలుచుకున్నారు. ఇంటర్న్షిప్లో భాగమైన వారు ఖాతాలను తెరవడం, నగదు నిర్వహించడం, కోడ్ రాయడం, యంత్రాలను నడపడం, టెండర్లు సిద్ధం చేయటం, నమూనాలను పరీక్షించటం, వినియోగదారుల విచారణలను నిర్వహించడం నేర్చుకున్నారు. వారు భద్రతా నియమావళి, నిబంధనలను పాటించే విధానాలు, నాణ్యతా తనిఖీలలో నైపుణ్యం సాధించారు. టీమ్ స్పిరిట్, బృందస్ఫూర్తి, సమస్యల పరిష్కారం, సంభాషణల్లో నైపుణ్యాలను సంపాదించారు. వృత్తిపరమైన వాతావరణంలో విజయానికి అవసరమైన క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పొందారు. వారి అనుభవాల గురించి ఒకసారి విందాం.
5: హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేనా జో చాతే హై ఉన్కే లియే లగ్భగ్ 1 కరోడ్ యువాఓ కో యే మౌకా దేనే కా ప్రధాన మంత్రి జీ కా స్వప్న హై.
6: హిమాని, ఆప్ అప్నా ఎక్స్పీరియన్స్ షేర్ కీజియే సబ్సే ఔర్ హమ్ లోగో సే.
7: కరెంట్లీ ఐ యామ్ వర్కింగ్ ఇన్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇన్ IBM.
6: ఆప్కో కురుక్షేత్ర సే బెంగళూరు జానా పడా.
7: యా.
6: ఆప్కి స్కిల్ మే ఔర్ ఎన్హాన్స్మెంట్ హువా హై?
8: ఇన్ యూనివర్సిటీ వి ఆర్ టాట్ థియోరెటికల్లీ. But at internship, we do those things, so it is a hands-on experience.
6: So what was your experience during internship?
7: I built my self-confidence, technical skills and communication skills, and I have improved a lot.
6: Dr. Path Lab, what do you do in Civils? We
8: explain to doctors about their new test. Okay, you go to
6: doctors? Yes, sir.
7: I am currently learning programming and AI fundamentals. And along with that, I am also learning the importance of communication, collaboration. And professional discipline.
6: So, आपने जो education ली, उसका practical experience आपको मिल पा रहा है?
7: मैंने internship में बहुत कुछ सीखा, जैसे lab के अंदर क्या होता है, कैसे equipments चलाते हैं, कैसे reporting process करते हैं.
8: सर, मैंने arts से पढ़ाई की है, तो मुझे finance का कोई knowledge नहीं था.
9: इस सेक्टर में आने से पहले तो मैंने सारा जो नॉलेज मेरा फाइनेंस से रिलेटेड हुआ वो इस इंटर्नशिप ज्वाइन करने के बाद ही हुआ है.
1: వీరిలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం

0: చెందిన 23 ఏళ్ల గంది మనోజ్ కుమార్ ఒకరు. బీటెక్ అర్హతతో పీఎంఐఎస్ పథకం ద్వారా అదానీ పోర్ట్స్లో మోటార్ ట్రాన్స్ఫార్మర్లు, సర్క్యూట్ బ్రేకర్లతో పనిచేయటంలో ఆచరణాత్మక అనుభవాన్ని పొందారు. అనుభవజ్ఞులైన ఇంజనీర్లతో కలిసి పనిచేస్తూ తన ఎలక్ట్రికల్ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. అలాగే టెక్నీషియన్లకు పనులు అప్పగించడం వంటి మార్గనిర్దేశం చేసే బాధ్యతను నిర్వహించి తద్వారా ఈ పరిశ్రమలో తన మొదటి నిజమైన నాయకత్వ అనుభవాన్ని పొందారు. పీఎంఐఎస్ పథకంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.pminternship.mc.gov.in ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం 21 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన భారతీయ పౌరులందరికీ అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారులు కనీసం 10వ తరగతి లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. ఉద్యోగ అవకాశాలకు ఒక బలమైన పునాది వేయటానికి, కార్పొరేట్ రంగంలోని పని విధానాలను దగ్గరగా తెలుసుకోవడానికి ఈ పథకం యువతకు ఒక గొప్ప వేదికగా ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కేవలం ఉపాధి కార్యక్రమం మాత్రమే కాదు, ఇది భారతదేశ భవిష్యత్తును వాస్తవ ప్రపంచ పరిశ్రమ అనుభవంతో, విద్యా పరిజ్ఞానాన్ని సమగ్రపరచడం ద్వారా నైపుణ్యం, పరిశ్రమకు సిద్ధంగా ఉన్న యువతను సృష్టిస్తోంది. ఈ పథకం భారతదేశ మానవ మూలధన సామర్థ్యాన్ని పునర్నిర్వచించడానికి, ఆవిష్కరణలను నడిపించడానికి, వ్యవస్థాపకతను పెంపొందించడానికి, సమగ్ర ఆర్థిక వృద్ధిని నిర్ధారించడానికి దోహదపడుతోంది. పీఎంఐఎస్ ద్వారా భారతదేశ యువతను కేవలం భాగస్వాములుగా మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తును నిర్దేశించే మార్గదర్శకులుగా కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. మొత్తం మీద ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం భారత యువత భవిష్యత్తును నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక దూరదృష్టి గల కార్యక్రమం. ఇది కేవలం ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పించడం మాత్రమే కాకుండా యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారిని ఉద్యోగాలకు సిద్ధం చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది. విద్యా పరిశ్రమ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తూ ఈ పథకం యువతను ఆత్మవిశ్వాసంతో కూడిన సమర్థవంతమైన పౌరులుగా తీర్చిదిద్దుతోంది. ఈ పథకం విజయవంతంగా అమలవుతూ భారతదేశం నైపుణ్యవంతులైన యువశక్తితో ప్రపంచంలో ముందంజలో నిలుపుతోంది. కాబట్టి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం యువతకు ఒక గొప్ప అవకాశం మాత్రమే కాకుండా దేశ అభివృద్ధికి బలమైన పునాది కూడా అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ, సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. ఇప్పుడు విందాం రాబోయే అతిథి కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలను. ముందుగా ఘంటసాల పి. సుశీల పాడిన పింగళి గీతం, చిత్రం జగదేక వీరుని కథ.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. మనమున్న రాబోయే అతిథి కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నాం.
1: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్ళీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
0: మీరు వింటున్నారు రాబోయే అతిథి కార్యక్రమంలో సినీ గీతాలను ఇప్పుడు విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, చిత్రం అరుణకిరణం.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. రాబోయే అతిథి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం. ఆటో డ్రైవర్ చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడిన సిరివెన్నెల గీతం.

0: శ్రోతేంత వరకు రాబోయే అతిథి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.
1: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 సమయం 11 గంటలు.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
2: రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
2: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
2: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
2: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
2: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
2: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలు. చలనచిత్ర సంగీత దర్శకుడు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు సమర్పించే కార్యక్రమం. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్ గారు.
3: మల్లీశ్వరి, విప్రనారాయణ, అమరశిల్పి జక్కన్న, ఇద్దరు మిత్రులు, బొబ్బిలి యుద్ధం, తాండ్రపాపారాయుడు, ఇవి ఇంకా ఎన్నో చిత్రాలకు మరపురాని మధుర సంగీతం సమకూర్చిన సుప్రసిద్ధ సంగీత దర్శకులు శ్రీ సాలూరి రాజేశ్వరరావు ఈనాటి ప్రత్యేక కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు. సంగీత దర్శకుడిగా తెలుగు పరిశ్రమకు శ్రీ రాజేశ్వరరావు చేసిన సేవలకు గుర్తింపుగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాకరమైన రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి ఆయన్ని సత్కరించారు. ఇప్పుడు మీకిష్టమైన కొన్ని పాటల్ని ఆయన మీకు వినిపిస్తారు. వినండి, శ్రీ ఎస్ రాజేశ్వరరావు.
4: ప్రియమైన శ్రోతలకు మీ సాలూరి రాజేశ్వరరావు నమస్కారం. మీ అందరినీ కలుసుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో నా సంగీత దర్శకత్వంలో కొన్ని పాటల్ని మీకు వినిపించాలని కుతూహలం పడుతున్నాను. నాకు మల్లీశ్వర్ చిత్రం నుండి నేటి తాండ్రపాపారాయుడు చిత్రం దాకా ఎన్నో పాటల్ని స్వరపరిచి మీకు సమర్పించడం జరిగింది. ఇన్ని వేల పాటల్లో నాకు నచ్చినవి, మీకు ఇష్టమైన పాటలు ఎన్నెన్నో. నేను 1935లో శ్రీకృష్ణలీలలు ఫెయిల్ పిక్చర్ గా తీశారు మెడ్రాస్. వారు కృష్ణలీలలో కృష్ణుడి వేషం ఇచ్చారు నాకు. వారే నన్ను కలకత్తాకి పంపించడం జరిగింది. అక్కడ విజయదశమి, కీచగోధ, ఉత్తర గోగ్రహణం అనే పిక్చర్లో తెలుగు పిక్చర్ కి నన్ను ఉత్తరుడి వేషానికి తీసుకెళ్లారు కలకత్తాకి. ఆ సందర్భంలో శ్రీ మా గురువు గారైన కేఎల్ సైగల్ గారు వారి ఇంటికి వెళ్లి వారి దగ్గర కొన్ని హిందీ గజల్స్ అవి నేర్పారు. ఆ తర్వాత శ్రీ పంకజ్ మల్లిక్ గారు, సుప్రసిద్ధ సంగీత దర్శకులు అంటే మా గురుతుల్యులు, అటువంటి వారి దగ్గర కూడా వెళ్లి కొన్ని గమనిస్తూ ఉండేవాడిని. అక్కడ ఈ ఆర్చెస్టైజేషన్ అని, ఈ కౌంటర్స్ అని, ఆబ్లికేటర్స్ అని, కొన్ని ఈ మ్యూజిక్ ఆర్కెస్ట్రాలో కావలసినటువంటి పదార్థాలన్నీ గమనించాను. వారు గురువులే నాకు, పంకజ్ మల్లిక్ గారు. శ్రీ సైగల్ గారు కూడా నా మీద ఎంతో ప్రేమతో నాకు అన్ని హిందీ సాంగ్స్ నేర్పేవారు. తర్వాత మళ్ళీ కలకత్తా నుంచి ఇవన్నీ నేర్చుకుని అక్కడ క్లాసికల్ హిందుస్థానీ సంగీతం కూడా శ్రీ ఫయాజ్ ఖాన్ గారిని, ఆయన ఒక పెద్ద ఆయన విద్వాంస్, ఆయన కూడా కొన్ని నాకు క్లాసికల్ కీర్తనలు నేర్పారు కలకత్తాలో. ఈ లైట్ సాంగ్స్ అన్ని సైగల్ గారు, పంకజ్ మల్లిక్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఆర్కెస్ట్రైజేషన్ అంతా పంకజ్ మల్లిక్ గారి దగ్గరే నేను స్టడీ చేశాను. అటువంటి సందర్భంలో నేను మళ్ళీ కలకత్తా నుంచి మెడ్రాస్ వచ్చి ఇది బాగా అక్కడ గమనించుకున్న తర్వాత ఇక్కడ నేను సొంతంగా ఆర్కెస్ట్రా పెట్టి మెడ్రాస్ లో ఒక సంగీత దర్శకుడిగా ప్రతిష్ట అయ్యాను. అప్పటి నుండి ఇప్పటి వరకు మీరే చూస్తున్నారు, మీకే తెలుసు ఏమేమి మార్పులు జరిగాయో. ఆ మార్పులన్నీ ఇప్పటికి కావలసినటువంటి మార్పులు అంటే అప్పుడుండే ఆర్కెస్ట్రా వేరు, ఇప్పుడుండే ఆర్కెస్ట్రా వేరు. ఇప్పుడన్నీ ఎలక్ట్రానిక్స్ ఎక్కువ వచ్చాయి, అప్పుడు ఇవి లేవు ఎలక్ట్రానిక్స్. మామూలుగా సితారు ఇలాంటివి, జలతరంగం, పియానో అలాంటివి ఉండేవి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఎక్కువయ్యి చాలా పెద్ద స్టీరియో ఎఫెక్ట్ ఇవ్వడానికి సరైన సౌండ్ అలా కుదిరింది. ముందుగా మల్లీశ్వరి చిత్రం లోని పాటలు వినిపిస్తున్నాను. అది ఒక వెన్నెల మూన్ లైట్, తుంగభద్ర నది పక్కనే. అక్కడ హీరో హీరోయిన్స్ పడుకుని సరదాగా కాలక్షేపం జరుగుతుంటుంది. అందులో ఈ పాట యమునా కళ్యాణ్ రాగం.

పిక్చర్ మీరు చూసి ఉంటారు. అందులో మంచి పాటలు కొన్ని ఉన్నాయి. పాలకడలిపై శేషతల్పమున కవళించేవా దేవ అనేటువంటి పాట మీరు వినే ఉంటారు. మీకు నచ్చిన పాట ఇదిగో ఇక్కడ వేయించుతున్నాను.

ఈ డాక్టర్ చక్రవర్తి అన్నపూర్ణ పిక్చర్ తీశారు. డాక్టర్ చక్రవర్తి చిత్రంలో ఈ పాట మీ అందరూ బాగా ఇష్టపడే పాట, మీకు బాగా నచ్చిన పాట. పాడమని నన్ను అడగవలన, పరవశించి పాడనా.

మైథిలాద మైథిలాజికలు పౌరాణిక పిక్చర్. ఈ పిక్చర్ లో మీకు నచ్చిన పాటలన్నీ ఉన్నాయి. అందులో ఇది జీవము నీవే కదా అనే పాట ప్రహ్లాదుడు పాడేది, సుశీలమ్మ గారు పాడేది, అది వినిపిస్తున్నాను.

రాగాల్లో కంపోజ్ చేశాను. ఒకటి అంశ్రద్ధని, ఒకటి మోహన, ఈ రెండు దగ్గరగా కలుస్తాయి. అయితే అందులో ఇందులో స్వరాలు తేడా ఉన్నాయి. పాడని నామే గోపాల పరబ్రహ్మాయే.

లీలా గంధాల గారు ఇద్దరు పాడినటువంటి పాట ఊహో మేఘమాల. అది నేను భీమ్ ప్లాస్ రాగంలో సెటప్ చేశాను. అందులో ఇంకేదైనా మిశ్రం కలిగిందా నా జ్ఞాపకం లేదు. ఈ పాట మీరు విని చాలా ఆనందిస్తారని నా ఉద్దేశం.

పాటలన్నీ బాగా నచ్చాయి మీకు. అందులో ఏమిటో ఈ మాయ అనే ఒక పాట కథానాయకి సావిత్రి గారు పాడుతుండేది. పి లీల గారు ఆవిడ గాత్రంతో పాడి అది రాగం వచ్చి సింధు భైరవి. ఇది మీకు నచ్చినటువంటి మెలడీ సాంగ్ ఇది. ఏమిటో ఈ మాయా ఓ వెన్నెల రాజా వెన్నెల రాజా ఏమిటో ఈ మాయా ఎతటి నుండి వీచెనో ఈ చల్లని గాలి అని ఘంటసాల గారు లీలా పాడారు. ఇది మీకు నచ్చిన పాటే. ఇప్పుడు ఆ పాట వింటారు.

తిలగోత్రాలు చెలిక చేరదాదేలా అనే పాట శ్రీ శ్రీ నారాయణ రెడ్డి గారు రచించినటువంటిది. అది రాగం కళ్యాణి, కళ్యాణ రాగంలో సెటప్ చేశాను.

ఇలా రంగులు రాసిన చిత్రంలో శ్రీ బిఎన్ రెడ్డి గారు దర్శకత్వంలో తీసేటువంటి చిత్రం, ఆ చిత్రంలో నడిరే ఏ జాములో అది సింధు భైరవ రాగం, అది బాగా అందరికి నచ్చినటువంటి పాట. ఇప్పటి వరకు అది బాగుందనే అందరు అంటున్నారు, కనుక అది మీకు వినిపిస్తుంది. భార్యాభర్తల చిత్రంలో సింధు భైరవ రాగం హీరోయిన్ వీణాయించుకుని పాడేటువంటి పాట. ఏమని పాడేదను ఈ వేళ మానస తానే మధురముగా ఏమని పాడేదను. పూజా ఫలంలో పగలే వెన్నెలా జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే, ఈ పాట శ్రీ నారాయణ రెడ్డి గారు రాశారు. అది రాగం మాల్కమ్స్ రాగం.

ఇప్పుడు తాండ్రబాపారాయుడు ఈ మధ్యలో తీసినటువంటి చిత్రం చాలా భారీ చిత్రం, చాలా ఖరీదు, 1.5 కోటి ఖర్చయింది. ఈ చిత్రంలో ఒక మంచి డ్యూయెట్ సాంగ్, అభినందన మందారమాల అవినాయక.

0: శ్రోతలు, ఇంతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలు. చలనచిత్ర సంగీత దర్శకుడు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు సమర్పించిన కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్ గారు.
1: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ,
2: మంగళధ్వనితో మేలుకొలుపుతూ,
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
2: సూక్తులతో సుధలు పంచుతూ,
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. మనమున్నాం చిత్రగీతాల్లో. కార్యక్రమంలో ముందుగా విందాం రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర గీతం.
4: 1, 2, 3, 4.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

విన్న పాట మనసంతా నువ్వే చిత్రంలోనిది. శంకర్ మహాదేవన్ పాడిన ఇప్పుడు వినబోయే పాట ప్రియురాలు పిలిచింది చిత్రం కోసం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. చిత్రగీతాల్లో ఉన్న పి లీల పాడిన ఆరుద్ర గీతం, చిత్రం మర్మయోగి.

0: చిత్రగీతాలు విన్నారు.
1: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
0: సమయం 12 గంటలు కావస్తుంది. మరి కాసేపటిలో హిందీలోను, 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జే నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: టిక్ టిక్ టిక్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఆత్రేయ గీతం.

0: శ్రోతలు ఇంతవరకు లాహిరి లాహిరి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి లాహిరి లాహిరి కార్యక్రమం సమాప్తం. సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.
1: సమయం 12:30, ఇక తెలుగులో జాతీయ స్థాయిలో వార్తలు విందాం.

0: వార్తలు చదువుతున్నది చిలుకూరు సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశ ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యకుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్, యుఏఈలు తమ భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ,
1: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
0: Abu Dhabi paryatan anantaram Pradhanmantri adhe roju Netherlands cherukuntaru. 2017 paryatan tarvata Pradhanmantri Netherlands lo paryatinchatam idi rendosari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమల్ను కలుసుకుంటారని ప్రధానమంత్రి రాబ్ జెటెన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తర్వాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్ వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారం పెంపొందించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. తరువాత 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికార పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకుడు సెర్గియోను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గజియాబాద్ లో ఈ రోజు జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్స్ కలర్ గౌరవం అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమన్నారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్, పంచాయతీలు, రాష్ట యంత్రాంగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలగ్నమైన వేలాది మంది ఆపద మిత్రులు విపత్తు సహాయక చర్యలు రాష్ట్రపతి ఏకకాలంలో గుర్తించారని అమిత్ షా తెలిపారు.
2: एनडीआरएफ को राष्ट्रपति निशान का सम्मान दिया गया, वो हम सब के लिए गौरव और प्रतिष्ठा की बात है। ये सम्मान एनडीआरएफ के समस्त बल के सेवा, साहस, शौर्य और समर्पण के संचित गुणों का सम्मान है.
0: న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షత వహిస్తున్నారు. సభ్య దేశాలు, బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, బ్రిక్స్ సదస్సులో సహకారం బలోపేతం చేయడానికి తమ ఉనికిని, నిబద్దతను చాటుకునేందుకు ఆ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. నేటి బ్రిక్స్ సమావేశం విభిన్న దృక్పథాలు పంచుకునేందుకు, ఏకాభిప్రాయం పెంపొందించుకునేందుకు ఒక వేదికను అందిస్తుందని జైశంకర్ అన్నారు.
3: Gathering today for the BRICS meeting is a special occasion. It allows us to exchange perspectives and encourages us to develop convergences. And in this complicated and uncertain world, that is of ever greater importance. Excellencies, India's chairship appreciates your support, which has contributed to the steady progress of our work. These engagements have strengthened cooperation and advanced dialogue across sectors. We look forward to building on this momentum.
0: ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియోరా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ రక్చీ, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగుయోనో, మలేషియా విదేశాంగ మంత్రి డాటో సెరీ ఉతామా మొహమ్మద్ బిన్ హజీ హాసన్, యుఏఈ విదేశాంగ సహాయ మంత్రి ఖలీఫా షాహిన్ అల్ మారర్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి డొనాల్డ్ నమోలా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం వారంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్, ఆఫ్రికా దేశాల మధ్య సహకారం బలోపేతం కావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. వ్యవసాయం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛ ఇంధనం, సాంకేతిక భాగస్వామ్యం వంటి రంగాలపై ఇది ఆధారపడి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సులో ప్రసంగిస్తూ గ్లోబల్ సౌత్ దేశాల కోసం ఆవిష్కరణలతో కూడిన భవిష్యత్ పెంపొందించడంలో ఈ రెండు ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ నెల 29 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరిగే 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ బిజినెస్ ఎగ్జిబిషన్ విజయం సాధిస్తాయని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. చక్కెర ఎగుమతులు తక్షణం నిలిపేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ముడి, తెల్ల, శుద్ధి చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరోప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పాటు సిక్కింలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపు టెమీ తార్కులో రాష్ట్ర విశ్వవిద్యాలయం సందర్శించి నామ్చి టూరిజం సర్క్యూట్, భలే దొంగ స్కైవాక్ వంటి కీలక ప్రాజెక్టులు సమీక్షిస్తారు. శనివారం నాథులాలో కైలాస్ మానసరోవర్ యాత్ర మౌలిక సదుపాయాలు తనిఖీ చేస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణతో కలిసి సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. బీజేపీ కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ, గత 22 ఏళ్ల రాజకీయ జీవితంలో రాహుల్ గాంధీ 54 సార్లు విదేశీ పర్యటనలు చేశారని తెలిపారు. ఈ వ్యక్తిగత పర్యటనల కోసం సుమారుగా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ప్రభుత్వ కమిటీలు, పార్లమెంటరీ ప్రతినిధి బృందాల తరపున ఈ పర్యటనలు ఏవి చేసినవి లేవని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, తుఫాన్లు, పిడుగుల కారణంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల్లో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ బాధితులందరికీ తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య బీజింగ్లో శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధం, గ్లోబల్ ఇంధన సంక్షోభం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ పర్యటనలో ట్రంప్తో పాటు ఎలాన్ మస్క్, టిమ్ కుక్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు. చైనా మార్కెట్ మరింత విస్తరించాలని ట్రంప్ కోరగా, రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయాలో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలో దేశ ప్రజలను గెలుచుకుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతోంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మస్థలంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 జానపద కళారూపాలు. ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ వనపర్తి దుర్గారావు బృందంచే రావణ విలాపం తోలుబొమ్మలాట వింటారు.
5: శ్రీ విఘ్నేశ నిభో భస్యం సేవకాభిష్ట.

0: అని వీటిలో విఘ్నేశ్వరుడు శారదా సరస్వతి దేవి దేవలోకమున చేరగా ఈ రాత్రి జరగబోయేటువంటి కథ ఏమనగా రామాయణ మందలి రావణ ఇలాపం అనే ఘట్టాన్ని ప్రారంభిస్తున్నాం. నిన్నటి దివసమున రావణ బ్రహ్మం పెద్ద కుమారుడైన మేఘనాథుడు రామద్వారంబుపై మాయ సీతను గైకుని వెళ్లి, ఓరి రామలక్ష్మణులారా, ఈ సీతాదేవి మూలమున మా సైన్యం యావన్ మంది మృతి పొందుతున్నారు, కనుక ఈ సీతాదేవిని గైకుని మీరు అయోధ్యకు వెళ్ళండి, మీకు మాకు విరోధం వద్దని పలికి ఉన్నాడు. ఆ మాటలు లక్ష్మణస్వామి, ఒరే మేఘనాథ, ఆ సీతాదేవితో పాటు మీ లంకానగరం కూడా విచ్చినట్లయితే మీ పినతండ్రి యగు విభీషణుకు పట్టాభిషేకం చేసి మేము అయోధ్యకు వెళ్తున్నామని పలకగా, ఓరి లక్ష్మణ, సీతాదేవిని గైకుని వెళ్ళనట్లయితే ఇదే నా కరవాలంబుతో ఈ సీతను తెగటార్చుతున్నానని ఆ మాయ సీతను ఖండించి ఉన్నాడు. లక్ష్మణస్వామి కోపద్వేత మానసుండై మేఘనాథుడు లక్ష్మణస్వామి ఘోరాతి ఘోరముగా యుద్ధం చేసి ఉన్నారు. తుదకు నయేంద్రాస్త్రం అనే బాణం చేత ఆ మేఘనాథుని శిరస్సు ఖండించి ఉన్నాడు. ఆ వర్తమానంబు తెలుసుకున్న చారులు పట్టణమునకు వచ్చి, ఓరి ఖరాసురా,
1: ఏంద్రా
0: దీర్ఘజింహ,
1: ఏంద్రా బావా,
0: నిన్న మరి రాజుగారు ఎంబటి యుద్ధానికి పోయావు మేఘనాథుడు ఎంబటి, అక్కడ ఏం జరిగిందిరా?
1: అక్కడ ఏం జరిగిందంటే ఆ రాజుగారు మేఘనాథుడు వెళ్ళాడు యుద్ధానికి మాయ సీతను తీసుకొని. వెళ్ళిన తర్వాత నీ సీత నువ్వు తీసుకొని పట్టణానికి వెళ్ళమని చెప్పానుగా, రాముడు లక్ష్మణుడు ఏమని ఉన్నారు, ఆ సీత ఒక్కదాన్ని మాకు అక్కర్లేదు, ఈ లంకారాజ్యం కూడా మాకు ఇచ్చినట్లయితే సీతాదేవిని తీసుకొని మేము వెళుతున్నాం అనగా, ఆయన కోపంగా వచ్చి ఆ లంకారాజ్యం నీకు ఇయ్యాలని అని చెప్పి కరవాలమనే ఖడ్గం తోటి
0: అని ఆ మాయ సీతను తేడార్చున్నాడు. అంత కోపద్వేత మానసుండైన లక్ష్మణస్వామి ఆ మేఘనాథుడు ఘోరాతి ఘోరంగా యుద్ధం చేసి
1: అవును
0: లక్ష్మణస్వామి హస్తంలో మేఘనాథుడు మృతి పొంది ఉన్నాడు. మరి ఎట్లయితే రాజుగారు అయిన రావణ బ్రహ్మకు పిలిపించండి.
1: సరే రాజా రావణేశ్వర.

0: స్వరూప దండాలే కైలాసన గంగ దిక్వటన దండములు దండములయా దశకంధరా.
1: ప్రజ సేవకులారా, పట్నంలో భట్టు బ్రాహ్మణ రవీశ్వరులు ఎవరికి ఇచ్చే దానములు వారికి చారాచూర భయంబు లేకుండా యావన్ మంది
0: జాగ్రత్తగా.
1: నిన్నటి దింసమున నా పెద్ద కుమారుడైన మేఘనాథుడు రామద్వారముపై మాయసీతను గైకొని వెళ్ళి ఉన్నాడు. అక్కడ ఏం
0: జరిగిందండి? ఆ మాయసీతను తీసుకుని వెళ్ళి ఈ సీతాదేవి తీసుకుని వెళ్ళమని అడిగి ఉన్నాడు. అడగగా వనాటులు అందరూ కలిసి సీతాదేవి ఒక్కదానికైతే మేము తీసుకొని వెళ్ళమండి, కానీ మీ లంకారాజ్యము సీతాదేవి ఇచ్చినట్లయితే రెండు తీసుకొని వెళుతున్నామంటే, అప్పుడు కోపదీపం మాన్సుడయి ఆ సీతాదేవిని తెగనార్చి ఉన్నాడు.
1: అప్పుడు లక్ష్మణస్వామి ఆ మేఘనాథుడు ఘోరాతి ఘోరముగా యుద్ధం చేసి తుదకు నైంద్రాస్త్రం అనే బాణం చే మేఘనాథుని తెగటించి ఉన్నాడు ప్రభు.
0: అవును,
1: అంతా హా శంకర ప్రవేశ్వర మేఘనాథ నీవు కూడా మృతి పొంది ఉన్నావా? ఎందరు సుతులు గతించిన నందన నీవున్న చాలు నయమనుకుంటీ అందరి చాబులు చూచితి ఎందుకు జన్మంబు లంక వేలుట విడతూ ఆ కుమారా మేఘనాథ, లక్ష మంది కుమారులు చనిపోయినా దుఃఖించలేదు, నీవు అక్కడ ఉన్నావు అంతే చాలనుకున్నాను, తుదకు నీవు కూడా చనిపోయి ఉన్నావు కదా. మేఘ

కుమార మేఘనాథ, లక్ష్మణస్వామి హస్తంలో మృతి పొంది ఉన్నావా? అదీనుగాక సురనాథుని స్వర్గంబునా, సురనాథుని స్వర్గంబునా తరచుగా నోడించితివిరా దర్పము తోడను, దురమందు నరుని తోడను మరణంబును గల్గనీకు బాయగతనయా. కుమార మేఘనాథ, సురాదేవతలను, యక్ష కిన్నెర కింపురుషాదులను, దేవేంద్రుని కూడా ఓడించి కీర్తి గణించిన వాడివే. తుదకు ఆ నరుని హస్తంబులో మృతి పొందినావా కుమార? శంకర పరమేశ్వర ఇక నన్ను రక్షించువారు లేరుగదా.

0: శంకర, పరమేశ్వర ఇక నన్ను రక్షించువారు లేరు కదా. వరై సేవకులారా,
1: అదేమిటండి రాజుగారు,
0: పట్నములో ఆ రామలక్ష్మణ్ జయించగలిగిన సామర్థ్యులు ఎవరైనా
1: ఇంకెవరు ఉండాలండి? నువ్వు నేను మా బామ్మర్ది ముగ్గురం ఉండాలి.
0: అలా కాదు, మీరు కొంతమంది నా రథాన్ని శృంగారించండి, మరి కొంతమంది మూల సైన్యం రామద్వారంపై యుద్ధానికి వెళ్ళండి.
1: సరే అలాగనే అయ్యా, మీ పెద్ద భార్య అయిన మండోదరి వస్తుంది అటు చూడండి.
0: అలాగైతే మీరు పక్కకి వెళ్ళిపోండి, నా భార్యతో సంభాషిస్తున్నా.
1: సరే,
0: ఆ మాండోదరి సభాస్థలికి ఏ విధంగా వస్తుందంటే

0: దయసాగర పరిపూర్ణ సుధాకర రత్నభూషణ అలంకార మీరునకు గంభీర 10,000 దండ ప్రమాణములు నాథ, నా తప్పులు మన్నించి నన్ను కృతార్థురాలిని చేయి మా ప్రాణపతి.
1: ప్రాణేశ్వరి, ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖిందువుగాక. ఎన్నడూ లేదు, వే దినమ్మున లేదు. ఇవాళ దింసమ్మున నా సమీపమునకు వచ్చిన కారుణం మేము త్వరితంగా ఒక్కని.
0: నాథ ప్రాణేశ్వర, వినడూ లేదు, వేదినమ్మున లేదు. ఇవాళ దినమ్మున నువ్వు ఎక్కడికో వెళుతున్నావు నాథ, అవి ఎక్కడికి?
1: ప్రాణేశ్వరి, నిన్నటి దింసమ్మున మన పెద్ద కుమారుడైన మేఘనాథుడు రామద్వారముపై యుద్ధమునకు వెళ్ళి ఉన్నాడు మాయసీతను గైకొని. ఆ మాయసీతను తెగడార్చగా లక్ష్మణాస్వామి కోపద్వేత మనసుండై మేఘనాథుడు లక్ష్మణాస్వామి ఘోరాతి ఘోరంబుగా యుద్ధం చేసి ఉన్నారు. ఏదో నయంద్రాస్త్రం అనే బాణం వేయగా మేఘనాథుని శిరస్సు ఖండించి ఉన్నాడు. ఆ వర్తమానంబు తెలుసుకున్న వాడనై ఈనాటి దింసమ్మున ద్వితీయమ్మనుగా రెండోసారి రామద్వారంపై యుద్ధమునకు వెళ్లి రామ లక్ష్మణులను జయించి వస్తున్నాను.
0: రాముడు సమస్త జగదభిరాముడు, రాముడు గంభీర ధైర్య రాజిత సుగుణోధాముడు, రాముడు ధనుజా కవిరాముడు, రామునితో సమానమవుదువ రాక్షస నాథ. నాథ ప్రాణేశ్వర, రాముడు అంటే సామాన్య మానవుడు అనుకుంటున్నావా? ఆది నారాయణమూర్తి, లోకంబులకు తల్లి, లోలాక్షి సీత, అట్టి సీతాదేవిని తెచ్చుటా నీకు భావ్యమా నాథ? అదిను కాకుండా

0: ప్రాణేశ్వర, భగవత్ స్వరూపుడు ఆదినారాయణ మూర్తి, విష్ణుమూర్తి, అట్టి రాములతో నీకు యుద్ధమా నాథ? అవసరం లేదు నాథ, మనం పట్టణానికి వెళదాం, రమ్ము, నా పలుకులు ఆలకించుము.
1: ప్రాణేశ్వరి, నీ పలుకులు ఎంత మాత్రం వినజాలను? ఎందుకు నీకు మాటలు సుందరి వదరి దెవ్వట్టి జూటరివై నా ముందర నిల్వక ఏగమే నీ మందిరమునకేగుమని మదిహరుషించే. ప్రాణేశ్వరి, ఆత్మబుద్ధి సుఖం చేయవా, గురుబుద్ధి విశేషత, పరబుద్ధి వినాశాయ, శ్రీబుద్ధి ప్రళయాంతక అన్నారు. నా హృదయంలో పుట్టిన బుద్ధియే బుద్ధి, అంతకన్నా మా గురువు గారు శుక్లాచార్యులు వారు చెప్పిన బుద్ధి విశేషంగా వింటున్నాను. పరులు చెప్పిన బుద్ధి వినాశనమునకు దారితీస్తుంది, నీ బోటి స్త్రీలు చెప్పిన బుద్ధి ప్రళయములే సృష్టించును గాని ఇతరములు కావు. నీ పలుకులు నేను ఎంత మాత్రం వినజాలను. అంతఃపురం మనకు వెళ్ళిపోమ్మ.
0: నా పలుకులు వినవా నాథ?
1: వినను. ఎంత మాత్రం.

0: పరమేశ్వర, చేటు కాలము మనిషికి సిద్ధమై ఉన్నప్పుడు మాబోటి భార్యలు మీరు వినిపించుకోలేనాథ?
1: అంతఃపురం వెళ్తున్నాలేనాథ? ఓరే సేవకులారా,
0: అదేమండి రాజుగారు,
1: నేను యుద్ధమునకు వెళ్తున్నాను, రథం శృంగారించి ఉన్నారా?
0: సరే చేశామండి.
1: అప్పుడు రావణ బ్రహ్మ రథారూఢుండై వస్తున్నాడు. 72,000 వనచరులు చూచున్నారు. రాయ్ వచ్చేటువంటి వారు ఎవర్రా మీరు?
0: రామదూతలండి మేము.
1: రాయ్ ఎందు నిత్యార్థం వచ్చి ఉన్నారు?
0: మీ మీద యుద్ధం అనుకు వచ్చి ఉన్నా.
1: యుద్ధమా? ఒరే యుద్ధం మీ వల్ల కాదు, మీరు పోయి మీ రాముని పంపించండి,
0: మా తోటి యుద్ధం చేయండి ముందు.
1: రాయ్.

0: మాట్లాడరా.
1: అదేమిటి?
0: మీ రాముడు ఉన్నాడు, అది కాకుండా అరయ్యగా కులద్రోహి అగు విభీషణకు నా లంకారాజ్యంబు విరివిగా పట్టాభిషేకం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడే, అతడైతే నాతో సరి సమానంగా యుద్ధం చేస్తున్నాడు. అది కాకుండా నా పెద్ద తమ్ముడైన కుంభకర్ణునకు సమర మందున బట్టి సంహరించి ఉన్నాడే, అతడైతే నాతో సరి సమానంగా యుద్ధం చేస్తున్నాడు. యుద్ధమా మీ వల్ల కాదు, మీరెళ్ళి రాముని పంపి

0: చండి అదీనుగాక నా దశాభ్యాధిశిరంభులు దునుమాడి నన్ను సంహరిస్తున్నానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు, అతన్ని పంపించండి.
1: ఒరే రావణ, నీకు మా రాముడు కావాలన్నా, మాతో యుద్ధం చేయరా?
0: ఒరే అయితే మీ బలపరాక్రమ
1: చూపించు. మా
0: బలం నా బాణాలు వస్తున్నాయి కాదు. సత్యదరో మృతికిదరో ఈ సమర యుద్ధమున అని రావణ బ్రహ్మ వారి అధికార గుర్తులు గ్రహించి వారిని దశాపది బాణములతో కొంతమందిని, సప్త ఏడు బాణములతో కొంతమందిని, అష్ట ఎనిమిది బాణములు చే కొంతమందిని, చతురు నాలుగు బాణములు చేత, పంచ ఐదు బాణములు చేత, త్రీ మూడు బాణములు చేత, ఇతి రెండు బాణములు చేత, ఏక ఒక్క బాణము చేత వారి అధికార గుర్తులు తెలుసుకొని శిరస్సులు తెగిన వారు, రక్తము కారు వారు, కరాహస్తములు ఇరిగి శరణ పాదంబులు ఇరిగిన వారు, ధరణి భూమి యందు 72,000 వనచరులు మూర్ఛాగతులుగా పడి ఉన్నారు. అప్పుడు ఎవరు చూసి ఉన్నారు? ఆకాశవాణి చూచినది. చూసి, అయ్యా దేవతలారా, మునులారా, యక్షకిన్నెర కింపురాజులారా, శ్రీరాములు వారికి సహాయముగా వచ్చిన ఈ 72,000 వనచరులు ఆ రావణ బ్రహ్మతో యుద్ధము చేయదాలక ధరణీ భూమి ఎందు మూర్ఛాగతులుగా పడి ఉన్నారు. కావున మీరు పరిపరి పుష్పవర్షం గురిపించి వారిని సజీవులుగా బ్రతికించండి అని చెప్పగా ఆ 33 కోట్ల దేవతలు ఆ పుష్పవర్షం గురిపించున్నారు. ఆ సువాసనకు యావన్ మంది తేరుకొని రామా రామా రామా అనుచు, అయ్యా కపివీరులారా, రావణ బ్రహ్మశాల ధర్మాత్ముడండి, మనకు మోక్షం కలిగించుడా, మనం యుద్ధం చేయదాలము మనం, కాబట్టి మనం రామద్వారం వెళదాం అని అప్పుడు ఎవరు చూచున్నారు? రణరంగ విజయుండు లక్ష్మణామృతుడు లక్ష్మణస్వామి చూచున్నాడు. అగ్రజ రామచంద్ర, మన కొరకై వచ్చి ఆ కపివీరులంతా రావణ బ్రహ్మతో యుద్ధంబు చేయజాలక ధరణి భూమి ఎందు మూర్ఛాగతురాలుగా పడి ఉన్నారు. కావున రామరామాయంతో నాదనక పారి వస్తున్నారు కాబట్టి మీరే గాని నాకు అభయం ఇచ్చినట్లయితే నేను పోయి ఆ రావణ బ్రహ్మను తెగటార్చి మీ దనక వస్తున్నాను. అగ్రజ
1: అనుజన్మ తమ్ముడు, నీవు చూస్తే ఒక చెంపు కొట్టినట్టయితే పాలు కాలుతున్నాయి, ఒక చెంపు కొట్టినట్టయితే వృధురా రక్తం కారుతున్నది. అయ్యా నువ్వు వెళ్ళవద్దు, నీ యుద్ధము నీ పాట యుద్ధం నేను చేస్తున్నాను.
0: తమ్ముడు లక్ష్మణ, నీవు ఆ రావణ బ్రహ్మతో యుద్ధము చేయజాలక నా తనక పారి వచ్చినట్లయితే మన అయోధ్య నగరం వేరబడిన 33 రాజులకు, షడాగురు చక్రవర్తులకు అపకీర్తి కలుగుతుంది. తమ్ముడు
1: ఎవరయ్యా వాళ్ళు?
0: శ్రీ హరి మహావిష్ణు నాభీకమలమునందు జన్మించిన వాడు బ్రహ్మ, బ్రహ్మకు పుత్రుడు మరీచి, మరీచునకు కశ్యపుడు, కశ్యపునకు యువస్వత్తు, యువస్వత్తునకు మైనాయకు, వయోవస్వత్తునకు ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకునకు కుక్షి, కుక్షికి కుక్షి, కుక్షికి యక్షరాత్మజుడు, యక్షరాత్మజునకు అనరశ్యుడు, అనరశ్యునకు వృధుడు, వృధునకు త్రిశంకుడు, త్రిశంకునకు హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రునకు లోహితాశుడు, లోహితాశునకు దుందుమాలుడు, దుందుమాలునకు సునందుడు, సునందునకు దృఢసంధి, గృహసంధికి ప్రసేనజిత్తుడు, ప్రసేనజిత్తునకు భగీరథుడు, భగీరథునకు కాకస్తువు, కాకస్తువునకు కల్మషపాదుడు, కల్మషపాదునకు శంఖనుడు, శంఖనునకు సుదర్శనుడు, సుదర్శనునకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణునకు శీఘ్నకుడు, శీఘ్నకునకు మనువు, మనువునకు వస్త్రశ్రవుడు, వస్త్రశ్రవునకు ఆంబరీషుడు, ఆంబరీషునకు నహుషుడు, నహుషునకు యావతి, యావతికి నభంగుడు, నభంగునకు రఘువు, రఘువునకు అజుడు, అజునకు దశరథుడు, దశరథునకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నము మన నలుగురు అన్నదమ్ములు. ఆర్గురు చక్రవర్తులు ఎవరనగా హరిశ్చంద్ర నలో రాజా పురోకుష్య పురోరవ సగరహ కార్త వీర్యార్జున షడైతే చక్రవర్తినం హరిశ్చంద్రుడు, నలమహారాజు, పురోరవుడు, పురోకుశుడు, సగరుడు, కార్త వీర్యార్జునుడు ఈ విధంబుగా అయోధ్యానగరమును అపజయము లేకుండా పరిపాలించున్నారు. నీవు ఆ రావణ బ్రహ్మతో యుద్ధం చేయదాలక నా దనక పారి వచ్చినట్లయితే మన అయోధ్యానగరం వేలబడిన 33 రాజులకు, షడ ఆరుగురు చక్రవర్తులకు అపకీర్తిగా వస్తుంది కనుక నీ పాలిట యుద్ధము నేను చేస్తున్నాను, నా వెను వెంటనే రమ్ము
1: లక్ష్మణ
0: అని రామచంద్ర నన్ను ఆశీర్వదించి పంపము. అయ్యా ఎంత దనక నేను కాదన్నా కానీ నీవు యుద్ధమునకు వెళుతున్నానంటున్నావు, అలాగునే పొమ్ము లక్ష్మణ, వెనడైనా కానీ యుద్ధమునకు వెళితే

అనగా క్షేమముగా పోయి లాభముగా రమ్మనువాడవు. ఈనాటి దిమసమ్మున అలాగునే బొమ్మన్నావు, యుద్ధమునకు బొమ్మన్నావా, యమపురికి బొమ్మన్నావా? నీ మనసు మార్చుకొని మరలా ఆశీర్వదించి పంపు మా అగ్రజ రామచంద్ర. లక్ష్మణ మాటాడి తప్పము ఏటికి ఇటువల్క ఏమి కారుణాము, ఓబోయి లక్ష్మణ ఓబోయి ఇఖను. వాగ్దత్తం మనోదత్తం దారాదత్తం ఏవచ త్రిభుదత్తం ప్రవేణ రవరవం నరకప్రజత్ అని శ్రీరామచంద్రుడు, తమ్ముడు లక్ష్మణ నా జింహ నాలుగు నుండి ఏ వాక్కు అయితే వచ్చిందో అదే వాక్కుతో అలాగునే పొమ్ము అని ఆ లక్ష్మణస్వామి ధనుర్బాణం పలుకొని దుఃఖించుతూ వెళుతున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తము.

0: మీరింతవరకు జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ వనపర్తి దుర్గారావు బృందంచే రావణ విలాపం తోలుబొమ్మలాట విన్నారు.
1: ఇంతటితో ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 చిత్రగీతాలు.
2: ఏమండోయ్, భోజనానికి వస్తారా? మళ్ళీ 1:30 అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. టైం ఆగిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
3: అమ్మా ఇంకా పడుకోలేదా?
4: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
3: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
2: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
1: చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విందాం పి. సుశీల పాడిన రాజశ్రీ గీతం, చిత్రం ఓ పాపాలాలి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పుట్టపర్తిలో 100,00,000,000 రూపాయల వ్యయంతో నిర్మించే యుద్ద విమానాల తయారీ కేంద్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18,00,000,000 రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభిస్తారు. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో 1 మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కొనసాగుతోంది. 40కి పైగా అంశాలతో కూడిన ఎజెండాతో సమావేశం జరుగుతోంది. ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB సమావేశంలో చర్చించిన 2,00,000 కోట్ల పెట్టుబడులు ప్రోత్సాహకమైన ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పరిపాలనా సంస్కరణలు, సంక్షేమంతో పాటు అమరావతి నిర్మాణ అంశాలపైన సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన పొదుపు చర్యలపై రాష్ట్ర మంత్రిమండలి చర్చించిన అనంతరం పొదుపు చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ పరిశ్రమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. 650 ఎకరాల్లో 100,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ ద్వారా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాయలసీమ టెక్నాలజీ కేంద్రంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: ఫైటర్ జెట్స్ ని తయారు చేసే ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి కేంద్రంగా ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రారంభంలో 15,000 కోట్లు గాని 100,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏరోస్పేస్ హబ్ గా అనంతపూర్ జిల్లా, హిందూపూర్ జిల్లా పరిస్థితి తయారయ్యే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒక టెక్నాలజీ హబ్ గా తయారవుతుంది. తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ వస్తా ఉంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తా ఉంది.
0: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తమ కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వాహనాల సంఖ్య 11 నుంచి 4కి తగ్గింది. ఈరోజు ఆయన ఉండవల్లి నివాసం నుంచి 4 కార్ల వాహన శ్రేణితో అమరావతిలోని రాష్ట సచివాలయంకి వచ్చారు. కాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ సగానికి కుదించుకున్నారు. జెడ్ కేటగిరీ భద్రత ఉన్న పవన్ కళ్యాణ్ తన వాహన శ్రేణిలో 50% వాహనాలు తగ్గించాలని తన భద్రతా అధికారులకు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఈరోజు నుంచి అధికారులు కాన్వాయ్లో మార్పులు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం ఎస్ కొండేపాడు గ్రామంలో నిన్న కలుషిత ఆహారం తిని 12 మంది అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం మైదాపిండితో చేసిన రొట్టెలు తిన్న వారికి సాయంత్రానికి వాంతులు, విరేచనాలు అయిన ఇతర అస్వస్థత లక్షణాలు కనిపించాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు బాధితులలో 4 తణుకు ఆసుపత్రికి, మిగిలిన 8 భీమవరం ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, శాసనసభ్యుడు ధర్మరాజు ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు. కాగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి బాధితులు ఉపయోగించిన మైదాపిండికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. బాధితులు ఎక్కడ వైద్యం చేయించుకున్నా ప్రభుత్వమే భరించేలా వారికి సహకారం అందించాలని మంత్రి జిల్లా కలెక్టర్కు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18,00,000,000 రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న పెట్ స్కాన్ సదుపాయాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని నాట్కో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పెట్ స్కాన్ యంత్రం ఉపయోగాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ వివరిస్తూ,
2: గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలవబోతోంది. కామన్ మ్యాన్ కి ఎక్కడ రూపాయి కూడా తీసుకోకుండా ఈ పెట్ స్కాన్ అందుబాటులో రాబోతుంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది శరీరంలో ఒక నాగుపాము లాంటిది, ఎక్కడికైనా పాకొచ్చు. ఇది ఎక్కడికి పాకింది అని తెలుసుకోవడం కోసం పెట్ సిటీ స్కాన్, అట్లాగే ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, 30 డిపార్ట్మెంట్లు ఉంటాయి. వీళ్ళకి రిఫరల్ సిస్టమ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ
0: పోలవరం జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో ప్రధానమంత్రి జన్మన్ ధర్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకాల అమలుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న రంపచోడవరంలో ఐటీడీఏ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పహల్ పేరుతో May 18 to 25 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. గిరిజనులు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి గిరిజన సమూహాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో పొందేలా గ్రామ స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. తయారీ రంగంలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే ముందంజలో ఉందని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆయన నిన్న తిరుపతి కలెక్టరేట్లో తిరుపతి ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో తయారీ, మౌలిక సదుపాయాలతో పాటు ఓడరేవు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో అనుసంధానమై ఉందన్నారు. తిరుపతి జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు కృషి చేయాలని మీనా అన్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై నిన్న ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి వెంకట్రావు వివరిస్తూ,
3: ఈ రోజు మరి రేపు కోస్తాంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 to 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు ఈదురుగాలు గంటకు 40 to 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేకుండా 40 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
0: స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సంరక్షణలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ చెత్త డంపింగ్ యార్డులో కోసం కొనుగోలు చేసిన 5 JCB యంత్రాలను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. విజయవాడను కాలుష్యరహిత నగరంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖపట్నం జిల్లాలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో జిల్లాలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే కుదిరిన అవగాహన ఒప్పందాలు, వాటి ప్రగతి, గ్రౌండింగ్ దశలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణ పనుల స్థితిగతులపై అధికారులు సమగ్ర వివరాలు అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా భూ బ్యాంక్ను గుర్తించి ప్రభుత్వ భూములతో పాటు అవసరమైతే ప్రైవేటు భూములను కూడా సమీకరించే అవకాశాలను పరిశీలించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అనువైన భూభాగాలను ముందుగానే గుర్తించి అవసరమైన మౌలిక వస్తువులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాను ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ టి నిశాంతి అన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు వివిధ శాఖల అధికారులతో ఆమె నిన్న పాడేరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పుట్టపర్తిలో 100 crore rupees వ్యయంతో నిర్మించే యుద్ద విమానాల తయారీ కేంద్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 crore rupees వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభిస్తారు. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. సమయం 1:30.
5: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
6: ముఖాన్ మొటిమలా సై బాల్, గజ్జా బబ్బలా సై బాల్, నడువుల తామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: గ్రామలక్ష్మి. ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో యుక్త వయసులో మానసిక సమస్యల గురించి డాక్టర్ రమ్య ఇవటూరి గారితో పరిచయ కార్యక్రమం మరియు లలిత గీతం విందాం. ముందుగా యుక్త వయసులో మానసిక సమస్యల గురించి డాక్టర్ రమ్య ఇవటూరి గారితో పరిచయ కార్యక్రమం విందాం.
1: డాక్టర్ ఇవటూరి శ్రీరమ్య గారు నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: డాక్టర్ గారు, మీరు గుంటూరులో ప్రముఖ మానసిక వైద్య నిపుణులుగా ఎంతోమందికి ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, మరీ ప్రధానంగా మహిళామణులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ముఖ్యంగానండి, ఇటీవల కాలంలో యువతీ యువకుల్లో తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిళ్ళు అలాగే సమస్యలని కూడా అనుకుందాం ఎక్కువ అవుతున్నట్లు గణాంకాలు చాలా చెబుతున్నాయి. అసలు చెప్పండి, సాధారణంగా మానసిక ఒత్తిళ్లకు గురయ్యేటువంటి యువతీ యువకుల్లో అంటే ఏ రకంగా, అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళల్లో తీసుకుందాం, మరీ ముఖ్యంగా టీనేజ్ అంటే 13-14 దాటిన తర్వాత 15 ఏళ్ళు 16 ఏళ్ళ నుంచి అనుకుందాం, మరీ ముఖ్యంగా ఏంటంటే 10వ తరగతి పరీక్షల సమయంలో కానీ ఇంటర్మీడియట్లో ఎంసెట్లని, ఇక్కడ కొంచెం చదువు పరంగా ఎక్కువ ఒత్తిళ్ళని ఇలా ఎన్నెన్నెన్నో వింటుంటామండి. ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళు యువతీ యువకుల్లో అసలు సర్వసాధారణంగా వస్తుంటాయి, ఒక్కొక్క భాగంగా చెప్పండి అండి.
2: నమస్కారం. ఇప్పుడు ఒత్తిడి యుక్త వయస్సు అంటే మనం దేన్ని యుక్త వయస్సు కింద తీసుకుందాం? యుక్త వయస్సు కింద తీసుకునేటప్పుడు ముందు ఈ ఒత్తిడి అనేది ఒక 20 వయసు దాటిన వాళ్ళకి, లేకపోతే చదువు అయిపోయి ఉద్యోగ వేటలో ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూసేవాళ్ళు. కానీ రాను రాను జనాభా పెరగడం, ఉద్యోగాలు తగ్గడం, దాంతో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పెరగడం, వీటన్నిటితో మన ఈ ఒత్తిడి అన్నది ఇంకా చిన్న వయసు వాళ్ళలో కూడా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎలా అంటే, చదువు ఒత్తిడి అన్నది 8-10 ఏళ్ల వయసు వాళ్ళ దగ్గర నుంచి మొదలైపోతుంది. మనకి ఇప్పుడు ఏ ఐఐటి కోచింగ్ కానివ్వండి, లేకపోతే మెడిసిన్ కోచింగ్ కానివ్వండి, దాని కోచింగ్ అన్నది మనకి క్రితం పూర్వం వరకు ఇంటర్మీడియట్లోనో 10th లోనో స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడైతే 7th క్లాస్ నుంచే మనకి కోచింగ్లు స్టార్ట్ అయిపోతున్నాయి. 7th నుంచే వాళ్ళ భవిష్యత్ ఏంటి ఒక దారి వేసేస్తున్నారు, ఆ దారి కోసం ఒత్తిడి పెడుతున్నారు. అది ఎలాంటి ఒత్తిడి అవుతుంది అంటే, ముందు ఎలా ఉండేది, స్కూల్ 9:00 నుంచి 4:00 వరకు స్కూల్కి వెళ్ళేవారు, వచ్చి ఆడుకునేవారు, హాయిగా ఆడుకునేవారు, కుటుంబంతో సమయం ఉండేది కొంతసేపు, తర్వాత రోజుల్లో టీవీలు చూసేవారు, బయటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు. సో ఒత్తిడికి వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉండేది, లేదా పొద్దున్నే లేవడం, ఏదైనా వేరే ఆటలకు వెళ్ళడం, 4-5 ఇంటి పక్కన వాళ్ళు కలవడం, క్రికెట్ ఆడడం, ఆడపిల్లలు కలవడం, ఆడడం, ఇలాంటివి ఆట విడుపుకి చాలా అవకాశాలు ఉండేవి. క్రమం క్రమంగా అవి తగ్గుతూ రావడం, చదువు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద స్ట్రెస్ ఎక్కువ పెడుతున్నారు, ఇదైతేనే నెక్స్ట్ లైఫ్ ఉంటుంది వీళ్ళకి, ఒక సక్సెస్ఫుల్గా ఒక మంచిగా వాడు జీవితం గడపాలంటే కనీసం ఇది అన్న ఇది పెంచేశారు. లిమిట్ ఏదైతే ఉందో కనీసం ఉండేదానికి, ఆ లిమిట్ అన్నది మనకు పెంచేసుకున్నాం. లేదు, ముందైతే డిగ్రీ చదివితే గొప్పగా ఉండే రోజుల నుంచి ఇంజనీరింగ్ చదివిన వ్యక్తికి విలువ ఇయ్యనంత దానికి వాళ్ళ కాంపిటేటివ్ లెవెల్ని మనం పెంచేసాం. ఇప్పుడు దానివల్ల వాళ్ళకి స్ట్రెస్ అన్నది చిన్న వయసు నుంచి మొదలెట్టిపోతున్నారు. ఎలా అవుతుంది, స్కూల్ టైమింగ్స్ 7-4:30-5 దాకా ఉంటాయి. పిల్లాడో పాపం ఇంటికి వచ్చి కొంచెం స్నాక్స్ తిన్నారో లేదో కమాన్ ట్యూషన్కి పరిగెత్తించడం, అది 2 గంటలు వస్తాడు, ఇంట్లో అన్నం తింటాడు, పడుకుంటాడు, మళ్ళీ పొద్దున్నే లేవడం, స్కూల్కి వెళ్ళిపోవడం, ఇటు ఇంట్లోనూ ఉండట్లేదు, ఇటు బయట ఆట విడుపుకి ఉండట్లేదు, పొద్దున్నీ రాత్రి దాకా చదువు చదువు చదువు చదువు, ఫోకస్ ఓన్లీ చదువు పైన ఉంటుంది. ఆ ప్రెషర్ మనకి ఇప్పుడైతే 7th-8th క్లాసెస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది, ఆ ఒత్తిడి పెట్టడం అనేది. ఆ ఒత్తిడి కనుక తట్టుకోగలిగితే బాగానే ఉంటుంది. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఆ ఒత్తిడిని భరించే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ప్రతి పిల్లాడు ఒకటి కాదు కదా. సో తట్టుకోలేక వాళ్ళలో డిప్రెషన్ అన్నది ఆ ఏజ్ నుంచే మొదలైపోతుంది. ఇప్పుడు సెక్షన్స్ మార్చేయడం, మార్కులు తక్కువ వస్తే తర్వాత సెక్షన్కి దించేయడం, అలా సెక్షన్ దించిన ప్రతిసారి ఎగ్జామ్లో సరిగ్గా రాకపోతే మార్కులు, అమ్మో నన్ను నెక్స్ట్ సెక్షన్కి వేసేస్తున్నారు, అమ్మో నాకు తక్కువ అయిపోతున్నాయి, ఈ విషయం ఇంట్లో తెలిస్తే పేరెంట్స్, మా అసలని నీ మీదే పెట్టుకున్నాం, నువ్వే ఇలా చదవకపోతే ఎలా, నీ భవిష్యత్ ఏమైపోతుంది. పిల్లాడు 10వ తరగతి చదువుతున్నాడు అంటే 15-16 ఏళ్ల పిల్లాడికి వాడి భవిష్యత్తు అంటే ఏంటోనే తెలియదు అక్కడ. అలాంటిది ఆశలు నీ మీద పెట్టుకోవడం, భవిష్యత్తు పెట్టేయడం, ఇవన్నీ అవి ఎక్స్ట్రా బర్డెన్ అవుతాయి. తల్లిదండ్రుల ఎమోషనల్ ప్రెషర్ కూడా వాళ్ళపైన పెరుగుతుంది. ప్లస్ ఇందాక అంటున్నట్టు వాడికి ఆట విడుపుకి ఏమీ లేదు. అలాగే కాకుండా మనం చిన్న వయసు నుంచి వాళ్ళని స్పోర్ట్స్లో పెట్టామనుకోండి, వాళ్ళకి అర్థమవుతుంది ఓకే ఓడిపోయినా కానీ తిరిగి ఎలా గెలవాలి అన్నది మనకు ఆటలు బాగా నేర్పిస్తాయి. ఎప్పటి వరకు ఫస్ట్ వచ్చే పిల్లాడు సడన్గా రెండో ర్యాంకో మూడో ర్యాంకో పడిపోయాడంటే తట్టుకోలేకపోతున్నాడు ఈ మధ్య. నేను మొదట రావాల్సిన వాడిని, నాకు రెండో ర్యాంక్ మూడో ర్యాంక్ ఎలా వస్తుంది అని దాని గురించి టెన్షన్ ఎక్కువ పడ్డం, ఒత్తిడి ఎలా పడుతూ ఉంటారు. అదే ఒక పిల్లాడు స్పోర్ట్స్ ఆడుతూనే ఉన్నాడు అనుకోండి, చిన్నప్పటి నుంచి ఒక స్పోర్ట్స్, ఏ కబడ్డీయో ఏ క్రికెటో ఏ స్పోర్ట్స్ అయినా కానీ అందులో ఒకసారి ఓడతాడు ఒకసారి గెలుస్తాడు. సో ఓటమి గెలుపుల మధ్య బ్యాలెన్స్ అన్నది మనకి చిన్నప్పటి నుంచి రావాలంటే వాళ్ళు స్పోర్ట్స్లో ఉండాలి. పడితే లేస్తాం తిరిగి, చదువు ఒక్కటే జీవితం కాదు, ఇంకా అవెన్యూస్ చాలా ఉన్నాయి. అలాంటి స్పోర్ట్స్ హ్యాబిట్ మనం కల్టివేట్ చేస్తే ఈ పిల్లలకి నెక్స్ట్ అది వాళ్ళ చదువుకే ఉపయోగపడుతుంది. మనకి స్పోర్ట్స్ వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అటెన్షన్ పెరుగుతుంది. సో ఈ ఒత్తిడి నుంచి ఎలా తట్టుకోవాలి, అటు ఆట విడుపు కింద ఉంటుంది, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది, వాళ్ళ చదువు పర్ఫార్మెన్సే పెరుగుతాయి. సో చిన్నప్పటి నుంచి పిల్లల్ని స్పోర్ట్స్లో పెట్టడం వల్ల మనం ఆ ఒత్తిడి కొంచెం తగ్గించవచ్చు. వాళ్ళకి నచ్చిన స్ట్రీమ్, ఇప్పుడు కొంతమందికి నాకు MBBSే చేయాలని ఉందంటారు, లేదు దానికైతే 5.5 ఏళ్ళు ప్లస్ MD 3 ఏళ్ళు, ప్రిపరేషన్కి 1-3 ఏళ్ళు, 10 ఏళ్ళు అయిపోతాయి లేదు అని చెప్పి మ్యాథ్స్ ఫీల్డ్లో పెట్టారు, వాళ్ళకి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు, దానికి మళ్ళీ ఒత్తిడి. అలా కాకుండా వాళ్ళకి ఏది ఇష్టమో, ఏమేమి వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ముందు పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకోమండం ఒక తీరు. అలా ఇంకొంచెం ఒత్తిడి పేరెంట్స్ పిల్లల ఇష్టాయిష్టాలు గ్రహించి తగ్గించగల ఒత్తిడికి అదొకటి. ప్లస్ కుటుంబంతో సమయం ఎక్కువ గడపడం, అసలు ఈ మధ్యకాలంలో కుటుంబంతో సమయం అన్న విషయమే పక్కకి వెళ్ళిపోయింది. కనీసం ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు క్రితం దాకా ఇంట్లో అందరు కూర్చుని టీవీలో సినిమా చూడడం అన్నా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. పిల్లలతో సహా ఎవరి ఫోన్లు వాళ్ళవి, ఎవరు ఓటీటీలు వాళ్ళవి, ఎవరు చూస్తున్నారు, పిల్లలు ఏం చూస్తున్నారు అని కూడా తల్లిదండ్రులకి తెలియట్లేదు. వాళ్ళు మంచి చూస్తున్నారా చెడు చూస్తున్నారా కూడా వెనకాల, ఇప్పుడు టీవీ అనుకోండి ఇంటి ముందు ఉంటుంది, అందరు కలిపి చూస్తారు. ఏదన్నా చెడు ఉందనుకోండి తల్లి వెంటనే చెప్తుంది, అది బాగాలేదు మార్చు, అది నీకు కరెక్ట్ కాదు అని. అదే ఒక ఫోన్లో పిల్లాడు అదే చూస్తున్నాడంటే అది తప్పు అనే విషయం పిల్లాడికి ఎలా అర్థమవుతుంది? ఎవరో ఒకళ్ళు గైడెన్స్ ఉండాలి కదా వెనకాల, ఆ గైడెన్స్ కూడా లోపిస్తోంది. సో దానివల్ల స్ట్రెస్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ అందకపోవడం. ఇప్పుడు మనకి ఒక సోర్స్ ద్వారా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వెళ్తే అది ప్రాపర్గా ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్లో కొట్టేసి ఒక దాని గురించి వాడు నాకు ఇది ఉంది అని కొట్టేశారు అనుకోండి, 100 ఇన్ఫర్మేషన్ వస్తుంది, సర్చ్ చేస్తున్నారు. ఈ మధ్య తల్లిదండ్రులను అడిగే కంటే ముందు, అమ్మ నాకు ఇబ్బంది వచ్చింది అని అడిగే ముందు సర్చ్ చేస్తుంది. హెల్త్ పరమైన యాంగ్జైటీ కూడా పిల్లల్లో పెరిగిపోతుంది. సో ఇవన్నీ కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉండకపోతే వస్తున్న మెయిన్ ఇష్యూస్. సో ఆ ఫోన్ అన్నది పిల్లలకి అవసరం లేదండి. మీకు ఫోన్ కాంటాక్ట్ కోసం కావాలంటే అదొక్కటే ఫీచర్ పెట్టుకోండి. పిల్లలకి ఓటీటీలో వదిలేస్తే, ఓటీటీలో మనకి 18+ అని ఉన్నా కానీ మీ 13 ఏళ్ల పిల్లాడికి ఆ 18+ కూడా అన్ని కనిపిస్తున్నాయి కదా, ఇంకా అందులో 18+ ఏముంటుంది? వాళ్ళకి అది కంట్రోల్ తెలియదు. ఈ మధ్య ఉన్న పిల్లల తెలివితేటలకి వీళ్ళు ఎన్ని కంట్రోల్స్ లాక్స్ పెట్టామన్నా ఏవి పనిచేయవు అక్కడ. సో పిల్లలకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పాలంటే తల్లిదండ్రులు వాళ్ళు వెనకాలండి నడిపించి వాళ్ళు ఫస్ట్ కరెక్ట్ దారిలో ఉంటే పిల్లల్లో ఆ ఒత్తిడి కూడా మనం తగ్గించుకోవచ్చు. సో ఇన్ని ఒత్తిళ్లు పడి MPCA BPCA అవి రెండే ఆప్షన్స్ కింద మిగిలాయి ఇప్పుడు జనాలకి. MECలు HECలు ఇన్ని ఉన్నాయి వాళ్ళకి. మనకి ముందు నుంచి మీకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి ఒక్కటే కాదు ఆప్షన్స్, మిగిలిన ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. డాక్టర్ అవ్వడం లేదా ఇంజనీరింగ్ అవ్వడం మాత్రమే జీవితంలో ఫైనల్ కాదు, నువ్వు చాలా అవ్వచ్చు, చాలా చాలా ఫీల్డ్స్లో అవ్వచ్చు. ఇప్పుడు ఎకనామిక్స్ ఫీల్డ్లో అవ్వచ్చు, అగ్రికల్చరల్ ఫీల్డ్లో అవ్వచ్చు, ఇవన్నిటి గురించి బేసికల్లీ అందరికీ అవగాహన లేదు. ఫైన్ ఆర్ట్స్ ఎంతమందికి ఉంటాయి, ఇప్పుడు మ్యూజిక్ సైడ్ వెళ్ళచ్చు, లేకపోతే రైటింగ్ లిటరేచర్ సైడ్ తీసుకునే వాళ్ళే తగ్గిపోయారు. ఇప్పుడు తెలుగు లిటరేచర్లో ఎంతమంది తీసుకుంటున్నారంటే మనం ఇదే చేయొచ్చు, తల్లిదండ్రులే వద్దంటారు ఫస్ట్, నేర్చుకుంటున్నావా అంటే ఏం అక్కర్లేదు, ఫస్ట్ ఇది చూడు తర్వాత అది పక్కన పెట్టచ్చు అంటారు. సైకాలజీ కానీ ఏదన్నా కానీ నెక్స్ట్ మనం మిగిలిన ప్రొఫెషన్స్ని ఇవి ఆప్షన్స్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనకి రేడియోలో అవకాశాలు, టీవీల్లో అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి, అవన్నింటినీ మనకి అవగాహన తెచ్చుకోవాలి. అవి ఏవి కూడా ఈజీగా రావండి, ఏది ఈజీగా రాదు. నువ్వు కష్టపడాలి కానీ ఆ కష్టపడడానికి ఇది దారి అని చెప్పి వాళ్ళకి కరెక్ట్ పాత్ చూపించామనుకోండి, అప్పుడు వాళ్ళు ఆ ఫీల్డ్స్లో కూడా రాణిస్తారు. ఇప్పుడు స్పోర్ట్స్లో కూడా రాణించడానికి కష్టం, చాలా కష్టం, కాకపోతే దారి ఇది అని చెప్పి ఒకటి తెలుసుకుని అవగాహన పూర్వకంగా వెళ్తే వాళ్ళు ఏ ఫీల్డ్లో అన్నా వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు ఇష్టపడే ఫీల్డ్లో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇష్టం లేని ఫీల్డ్లో లేకపోతే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యో, బ్యాక్లాగ్స్ 15-20 బ్యాక్లాగ్స్ అప్పటి వరకు కుక్కేసిన ప్రపంచంలో ఉంటారు. ఇంటర్మీడియట్ అంటే పొద్దున 6 నుంచి రాత్రి 8 వరకు క్లాసులు, అటు తిప్పడానికి లేదు ఇటు తిప్పడానికి లేదు, ప్రపంచంలో ఏమీ చూడడానికి ఉండదు. అలాంటిది ఇంజనీరింగ్ వచ్చేసరికి వాళ్ళకి ఒక కంప్లీట్ స్వాతంత్రం వచ్చేస్తుంది. ఏం చేసినా అడగరు, క్లాసెస్కి అటెండ్ అవ్వకపోయినా పర్లేదు, లేకపోతే కొత్త కొత్త స్నేహాలు. కరెక్ట్గా వ్యక్తిత్వం ఏర్పడే టైంలో కనుక మనకి స్నేహాలు అన్నవి సరిగ్గా ఏర్పడలేదనుకోండి సార్, మనకి చాలా ఇబ్బంది వస్తుందన్నమాట. ఆ టైంలో స్నేహాలే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. మీరు ఆ టైంలో కరెక్ట్ వాళ్ళని మీకు ఫ్రెండ్స్ అయ్యారంటే మీ లైఫ్కి అదొక బాటలాగా ఏర్పడుతుంది. మీ తోటి పిల్లలు క్లాస్కి వెళ్తున్నారు, నీ క్లోజ్ ఫ్రెండ్స్ క్లాస్కి కరెక్ట్గా టైంకి వెళ్తున్నారంటే నువ్వు కూడా లేచి వాళ్ళతో వెళ్తావు. అదే నీ పక్కన ఉన్నవాడు ఏం వెళ్తానులే ఇవాళ కాలేజ్కి బంక్ కొట్టి పక్కకి వెళ్ళిపోదాం అన్నాడు అనుకోండి, అవును నిజమే సుమా అని చెప్పి, వీడికేం తెలియదు ఇంట్లో ఏమో ఇప్పుడే స్వాతంత్రం వచ్చింది, తల్లిదండ్రి అమ్మయ్య ఒక కాలేజ్లో జాయిన్ అయిపోయాడు పర్లేదు అనుకుని ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఆ ఫస్ట్ 1.5-2 ఇయర్స్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఏజ్. ఆ టైంలోనే మనకి ఇప్పుడు మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్, సిగరెట్, గంజాయి విపరీతంగా అమ్ముతున్న కాలేజెస్ దగ్గర వీటన్నిటి గురించి తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండాలి. ఇప్పుడు గంజాయి చాక్లెట్లు అమ్మారట పసి పిల్లలకి, 6th 5th పిల్లలకు కూడా తిన్నారు. సో ఆ పిల్లల్లో వస్తున్న మార్పులు గమనించాలి తల్లిదండ్రులు. ఎవరితో మాట్లాడకుండా ఒక్కరే ఉంటున్నారా, ముభావంగా ఉంటున్నారా, ఇష్టాలు ఏమన్నా మారుతున్నాయా, కోపం ఏమన్నా ఎక్కువ వస్తుందా, చిరాకు ఎక్కువ వస్తుందా, నలుగురిలో కలవడం తగ్గుతోందా, ఇలాంటివన్నీ తల్లిదండ్రులు గమనించుకుని ఇనీషియల్గానే మీరు గమనించుకొని తీసుకెళ్లారనుకోండి మానసిక వైద్యులకి, ఆ ఒత్తిడి తగ్గుతుంది, ఆ వెనకాల ఇవేమన్నా మాదక ద్రవ్యాలు ఇవి ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకోగలుగుతారు. ఇనీషియల్గా చేస్తే మనకి ట్రీట్మెంట్ అన్నది బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది.
1: అయితే డాక్టర్ శ్రీరమ్య గారు, మీరు చెప్పారు ఇంకా బాగా నేర్చుకో, ఇంకొంచెం మార్కులు రావాలి, పక్కవాడు ఫలానా అబ్బాయి వాళ్ళ అబ్బాయి చూడు ఇన్ని మార్కులు వచ్చాయి, ఇంకొంచెం నువ్వు కూడా వాటితో పాటు చదువు లేదా ఎక్కువ రావాలి, ఇంతవరకే ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మరి సమస్యలకు పరిష్కారం కూడా ఉండాలి. ఆరోగ్యంగానే ఉన్నాడు, ఏ రకమైనటువంటి మానసిక జబ్బు అంటేనే ఇప్పుడిప్పుడు కొంచెం అవగాహన పెరుగుతుంది అనుకుందాం, కొందరు అవమానంగా కూడా దాన్ని ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, ఇప్పుడు చాలా వరకు తగ్గినా కూడా ఇప్పటికీ అక్కడక్కడ ఉన్నాయి. పరిష్కారంగా ఏం చెయ్యాలి వీళ్ళకి అంటే, కాలేజీ స్థాయిలో ఏమైనా కౌన్సిలింగ్ లాంటివో ఏమైనా ఇవ్వాలనా, లేకపోతే తల్లిదండ్రులు ఒక 6 నెలలకు ఒక్కసారి బాగున్నప్పటికీ ఏమన్నా ఇంకొంచెం అంటే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం కోసంగా వీళ్ళు ఏమైనా ఆరోగ్యకరమైనటువంటి భావి భవిష్యత్తు కోసంగా అంటే అంత ఆదర్శంగా ఉంటారు అని చెప్పి నేను అనుకోనులే, కానీ అలా చేస్తే మంచిదంటారా, ఎలా చేయాలంటారు?
2: మనకి ఫస్ట్ తల్లిదండ్రులు అవగాహన తెచ్చుకోవాలి, వాళ్ళ పిల్లాడు ఏంటి, అతనిలో వచ్చే చిన్న చిన్న మార్పుల్ని గమనించుకోవడం ఎలా అని వార్నింగ్ సైన్స్, ఆ అవగాహన మనకి తల్లిదండ్రులు అందరిలో ఉండాలి. అది కానీ లేదంటే పిల్లాడి ఇష్టాలు కూడా తెలియకుండా అయిపోతుంది మధ్య తల్లిదండ్రులకి. అలా కాకుండా తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్లో వచ్చే సునిశ్చిత మార్పులు కూడా బాగా గమనించుకునే ఇదిగా ఉండాలి. ఎలాంటి తోటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా తెలియాలి తల్లిదండ్రులకి. వాళ్ళ ఫ్రెండ్స్ కదా వెళ్తున్నారు కదా వస్తున్నారు కదా కాకుండా ఫ్రెండ్స్ మానసిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది తెలిసి వీళ్ళని గైడ్ చేయాలి. ప్లస్ అలాగే కాకుండా విద్యా సంస్థల్లో ఒక కౌన్సిలర్ ఉంటారు, గైడెన్స్ కౌన్సిలర్ కానీ కౌన్సిలర్ కానీ అని అపాయింట్ చేసుకుంటారు, వాళ్ళు గమనిస్తారనమాట. మొత్తం ఒక 150 మెంబర్స్ క్లాస్ ఉన్నారంటే అందరిలో ఇది చేయలేము, కాకపోతే వాళ్ళని వీళ్ళు ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి వెళ్ళగలగాలి కౌన్సిలర్ దగ్గరికి. ఆ కౌన్సిలర్ అవైలబిలిటీలో ఉంచుకుంటే కాలేజెస్లో కూడా అండ్ టీచర్స్ కూడా ఏం మార్పులు వస్తున్నాయి స్టూడెంట్స్లో, అందరిలో ఒకేసారి మార్పులు వస్తున్నాయా, కొంచెం మార్పులు వస్తున్నాయా, అలాంటివి ఎవరన్నా బాగా మంచిగా చదివే స్టూడెంట్ మార్కులు తగ్గిపోతున్నాయి, ఎందుకు మార్పులు తగ్గిపోతున్నాయి, 1-to-1 సెషన్స్లో ఇంటరాక్షన్ అన్నది పెట్టుకోవాలి, లేదు ఒక సైకియాట్రిస్ట్తో టైఅప్ అయ్యి మాకు వీళ్ళు ఇలా అనిపిస్తోందండి అని చెప్పి వాళ్లే పంపిస్తున్నారు ఈ మధ్య. ఈ మార్పులతో ఉంటున్నారు అందుకని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం లేదా తల్లిదండ్రులు తీసుకురావడం అలాంటివి కూడా చేస్తున్నారు. సో అందరికీ వెల్నెస్ చెకప్ అన్నది ఇంకా అంత దానికి రాలేదు మనం, కాబట్టి కనీసం మార్పుల్ని తొందరగా గమనించి ఆ మార్పులు ఉన్న వాళ్ళనన్నా తీసుకెళ్ళాలి. అలా జరిగితే ఐడియల్ సొసైటీలో వెల్నెస్ చెకప్కి తీసుకెళ్తే ఇంకా ఐడియల్గా ఉంటుంది, కానీ మనం అంత ఐడియల్లో లేం. ఇప్పుడు ప్రాక్టికల్గా చూసుకుంటే మార్పుల్ని తొందరగా గమనించుకోండి, ఏ మార్పు వచ్చినా పిల్లల్లో గమనించి దాన్ని కప్పెట్టేయకండి. టీనేజ్ బిహేవియర్ ఇది ఏం పర్లేదులే, కొన్ని రోజులు అయితే వాడే సెట్ అవుతాడు, కొంతసేపు అయితే అదే ఉంటుంది, అమ్మాయిది ముందు నుంచే ముభావంగానే ఉండే వయస్సు, మీ నాన్నగారు ఆ వయసులో అలాగే ఉన్నారు, మీ తాతగారు ఆ వయసులో అలాగే ఉన్నారు అని కప్పెట్టేయకుండా
1: పెళ్లి చేస్తే
2: సెట్ అయిపోతుంది అన్నది అది అసలు ప్రతిరోజు వినేది, అసలు పెళ్లి చేస్తే తగ్గిపోతుందిలే అని చెప్పి డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా పాస్ అవన్న అమ్మాయికి పెళ్లి చేసేస్తారు ఫస్ట్. సో అలాంటివన్నీ గమనించి తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరికి. ఏమీ లేకపోతే డాక్టర్ గారు ఏమీ 100 మందులు ఏం రాయరు కదా, ఇబ్బంది ఉంటే సాల్వ్ అవుతుంది, ఇబ్బంది ఉంటే మందులు పెడతారు, ఇబ్బంది లేకపోతే మేమే మాత్రం ఏం చేయగలుగుతాం, లేదమ్మా ఇది చేయాలి అది చేయాలని కౌన్సిలింగ్ చేసి పంపిస్తాం అంతే. మందులకి కంగారు పడకండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అంతకంటే కంగారు పడకండి. ఒక్క ఒపీనియన్ అన్న తీసుకోవడంతో మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. పిల్లల భవిష్యత్తు కోసం, మంచి కోసం మనం తీసుకునే ఆ ముందడుగు వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుంది.
1: డాక్టర్ శ్రీరమ్య గారు, ఇంకొక బర్నింగ్ టాపిక్ అనుకుందాము. ఒక రకంగా ఇది ఒక జాడ్యమేమో అని అనాలో అనకూడదు తెలియదు, కానీ ఈ ప్రేమ విఫలం కావడం, లవ్ ఎఫైర్స్, లవ్ ఫెయిల్యూర్స్, ఇవి బాగా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా రెండు ఆపోజిట్ సెక్స్, అంటే అటు యువతులు కానివ్వండి, యువకులు ఎక్కువగా వింటూ ఉంటాము, తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవ్వడము. ఆ చిన్న పదం కూడా సరిపోదేమో, ఇంకొంచెం దాని సమస్య తీవ్రతరంగా కూడా వెళ్ళేటువంటి సందర్భాలు కోకొల్లలుగా మనం గమనిస్తున్నామండి. సో ఇక్కడ వీళ్ళల్లో అసలు అంటే ఇదేంటి, దీనికి కూడా

0: సైకాలజిస్ట్ దగ్గరో సైకియాట్రిస్ట్ దగ్గరో చూపించాలనా, ఇలాంటివి మరీ ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో అంటే ఇబ్బందులు కలగకుండా, వాళ్ళ భవిష్యత్తు మీద పడకుండా ఎట్లా అయితే బాగుంటుందండి?
1: మనకి ఇప్పుడు ప్రేమ విఫలాలు అన్న తీసుకుంటున్నాం అంటే దాంది కూడా వయసు తగ్గిపోతుంది సార్. 6వ తరగతి 7వ తరగతి దగ్గర నుంచి పిల్లలు ఆపోజిట్ వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు, అమ్మాయిల అబ్బాయిలకు కానీ అబ్బాయిల అమ్మాయిలకు కానీ.
0: అవునండి,
1: దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళకి అవగాహన లేకపోవడం అని చెప్తాను, లేదా ఓవర్ ఎక్స్పోజర్ అని కూడా చెప్పచ్చు. ముందు ఉన్నట్టు కాకుండా, ముందు మా జనరేషన్ల వరకు కోయిడ్లు ఉండేవి, పర్లేదు బాగానే ఉండేది. దాని తర్వాత స్లోగా లేదు, కట్ ఆఫ్ పెట్టేసి 7th క్లాస్ నుంచి మీరు వేరు మీరు వేరు, మీరు చూసుకోకూడదు, మీరు మాట్లాడుకోకూడదు అంటూ స్ట్రిక్ట్ రూల్స్ వచ్చేసాయి. ఎందుకు ఇలాంటి కొన్ని కేసెస్ వల్ల అలాంటివి వచ్చాయి రూల్స్ కాదని చెప్పను, కానీ దానివల్ల లేని క్యూరియాసిటీ పెరుగుతోంది పిల్లల్లో, ఉత్సుకత పెరుగుతోంది. అమ్మో ఇదేదో కొత్తది, ఇదేదో కొత్త విషయం, మనసు ఎప్పుడు కొత్తది అదేదో డిఫరెంట్గా ఉందంటే దాని వైపుకి వెళ్ళడానికే ప్రయత్నిస్తుంది. అంటులో వాళ్ళ లేత పసి మనస్తత్వాలు ఏ దానికైనా ఈజీగా ఆకర్షణ అయిపోతాయి. చెడు ఎప్పుడు ఆకర్షణ ఎక్కువే దాని వైపుకి. సో అంత ఈజీగా ఆకర్షణ అయిపోవడం, చుట్టూ వాతావరణం సరిగ్గా లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇంటికి వెళ్తే కొట్లాడుకుంటున్నారు, తిడుతున్నారు, చదువుకోమంటున్నారు. అలాంటప్పుడు ఇంకెవ్వరు తనతోటి కొంచెం ప్రేమగా మాట్లాడతారు. ఇదేం అక్కర్లేదు, పెద్ద గొప్ప గొప్పవేం చెప్పక్కర్లేదు, ప్రేమగా ఏం మాట్లాడతారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారండి 7 8 వాళ్ళు, నువ్వు బాగున్నావు, నువ్వు ఇదిగా ఉన్నావు, ఇవాళ ఇది జరిగింది, అవాళ్ళ అది ఒక ఫ్యాంటసీ లాగా తయారవుతుంది అనమాట. ప్రేమ అనేది ఆ టైంలో ఒక ఫ్యాంటసీ, అబ్బా వాళ్ళు ప్రేమించుకుంటున్నారట, వాళ్ళిద్దరూ ఒక కప్పులట, ఇలాంటి పక్కన వాళ్ళ మాటలు విని అబ్బా మేమేదో గ్రేట్, మేమేదో సాధించేసాము అన్న ఆనందం దొరుకుతుంది మెదడులోకి. మన బ్రెయిన్ లో మనం హ్యాపీగా ఉండాలంటే డోపమిన్ రిలీజ్ అవ్వాలి. ఆ డోపమిన్ ఎంజాయ్మెంట్ కి, హ్యాపీనెస్ కి, ఆనందమైడ్స్ అలాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవ్వాలి. మనం గేమ్స్ ఆడుతున్నా ఎందుకు మనకు ఆనందం వస్తుందంటే అందులో గెలిచాము అన్న భావన కోసం. ఇప్పుడు వీళ్ళిద్దరు అదేదో గొప్ప అన్న ఒక బబుల్లో ఉంటారనమాట. ప్రేమించుకుంటున్నాం, మేము ప్రేమికులం, ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకోవడం, అందులో గిఫ్ట్లలో కంపారిజన్, మా వాళ్ళు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు, మీ వాళ్ళు నీకేం గిఫ్ట్ ఇచ్చారు, తల్లిదండ్రులకి దాచడంలో అదొక థ్రిల్ ఉంటుంది. ఆ థ్రిల్ కోసం చేస్తూ ఉంటారు, సీక్రెట్గా ఫోన్ మాట్లాడుకోవడాలు, సీక్రెట్లా మెసేజ్లు పెట్టుకోవడాలు, ఆ థ్రిల్ కాంపనెంట్కి చేస్తారు. దానికి ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందో రియాక్షన్స్ అనేవి చాలా బ్యాడ్గా ఉంటున్నాయి. దానివల్ల అది పేరెంట్స్ కూర్చోబెట్టి చెప్పి అలాంటిది కాదమ్మా అని చెప్పకుండా దాన్ని పెద్ద సీన్ చేసేసి, స్కూల్లో పెద్ద విషయం చేసేసి దాన్ని, వాళ్ళిద్దరు పేర్లు బయట తెలిసి, అప్పటికెలా హైగా వాళ్ళిద్దరు కప్పులు అనుకున్నది కాస్త చూడు వాళ్ళు అలా చేశారట అని వీళ్ళు ఎవరైతే అన్నారో వాళ్లే అంటారు మళ్ళీ ఉల్టాగా. సో అది పెట్టేటప్పటికి వాళ్ళ సడన్ హై నుంచి కిందకు పడిపోవడానికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇది స్కూల్ వాళ్ళ గురించి మెయిన్గా చెప్తున్నాను, 9th 10th ఇంటర్మీడియట్. ఆ సడన్గా హై బబుల్ నుంచి అంత బర్స్ట్ అయిపోయి కిందకి పడిపోయి ఎవరైతే గొప్పగా థ్రిల్గా చూసారో ఇప్పుడు అదే మనకి రెస్ట్రిక్షన్స్ వచ్చేసరికి దే ఆర్ నాట్ ఏబుల్ టు బేర్. సో ఆ హై బబుల్ నుంచి ఒక్కసారి అధ పాతాళానికి పడిపోతారు. అప్పటివరకు ఆ థ్రిల్, ఆ థ్రిల్ సీకింగ్ అడ్వెంచర్ ఇది కాస్త దిల్ స్లోలీ లూజ్ ఇట్, అదంతా పోయి కిందకు వచ్చేసి అందరు తిట్టడం, మళ్ళీ అమ్మ పక్కన వాళ్ళతో చెప్పడాలు వినడం, నాన్న ఇంకెవరితోటో చెప్పడాలు వినడం, కొన్ని కేసెస్లో అమ్మకు మాత్రమే తెలిసి నాన్నకి దాచిపెట్టేయడం. సో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆ మా అమ్మ చెప్పేసిందిలే చూస్తారులే అన్న కండిషన్స్, ఇలాంటి వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు పేరెంట్స్ తీసుకొస్తున్నారండి. మా అమ్మాయి ఇలా సఫర్ అవుతుంది. అండ్ దీనిలో ఒక కొత్తది కోణం ఈ మధ్య ఎక్కువగా చేస్తోంది, చాటింగ్లో అసభ్యకరంగా మాట్లాడుకోవడం, అసభ్యకరమైన మెసేజెస్ పంపించుకోవడం. వాళ్ళకి అది తెలియదు అసభ్యకరం, దాని నుంచి అది ఒకవేళ పొరపాటున ఫొటోస్, అసభ్యకరమైన ఫొటోస్ వెళ్ళడం. 9th 10th పిల్లలు అసభ్యకరమైన ఫొటోస్ ఇంకొక అబ్బాయికి పంపిస్తే ఆ అబ్బాయి మంచివాడే అయి ఉండొచ్చు, ఆ ఫోన్ ఇంకెవరన్నా తీసుకుని ఆ ఫొటోస్ని ఎలా ఇచ్చేస్తారు,
0: మిస్యూజ్ చేస్తారు,
1: ఎంత మిస్యూజ్ చేస్తాడు. వాడికి ఆ ఫోన్ రిపేర్కి వచ్చింది, వాడు ఫోన్ షాప్లో ఇచ్చాడు అనుకోండి, వాళ్ళన్నా మిస్యూజ్ చేయొచ్చు. లేదు వీడికే అమ్మాయి ఎప్పుడన్నా నో చెప్పింది అనుకోండి, ఈ అబ్బాయికే నన్ను రిజెక్ట్ చేస్తుందా అని చెప్పి కోపంతో ఆ ఫొటోస్ని మెసేజెస్ని వాడుకోవచ్చు. ఇలాంటివన్నీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. లేదు నీ విలువ నువ్వు తెలుసుకో ఫస్ట్, వాళ్ళ విలువ వాళ్ళకి తెలుసుకుంటే పక్కన వాళ్ళు తక్కువ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. నువ్వు మెసేజెస్ పెడుతున్నావు అలా అంటే నీకు అంత వాల్యూ నువ్వు ఎక్కువ పెట్టుకున్నావు అంటే నువ్వు అలాంటి మెసేజెస్ పెట్టావు కదా, అలాంటి ప్రలోభాలు ఇలా ఉంటాయి అని తల్లి కూర్చోబెట్టి చెప్పడం పిల్లలకి, అమ్మాయి తల్లి చెప్పడం, అబ్బాయి వాళ్ళ తల్లి తండ్రో కూర్చోపెట్టి ఒక అమ్మాయికి ఎలా విలువ ఇవ్వాలి అని అబ్బాయిలకు నేర్పించడం,

0: యోగా దాని న్యాచురల్ ప్రోగ్రెస్లో వెళ్ళింది అనుకోండి, అదే కట్అవుట్ అవుతుంది. వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది నేర్పించాలి అమ్మాయిలకి, అబ్బాయిలకి పక్కన వాళ్ళని రెస్పెక్ట్ చేయడం నేర్పించాలి. అది తల్లిదండ్రులు చేయాల్సిన పని.
1: అయితే డాక్టర్ శ్రీరమ్య గారు, అసలు ఈ యుక్త వయస్కుల్లో వచ్చేటువంటి ఇలాంటి సమస్యలు, వాటి పట్ల అప్రమత్తంగా ఉండటానికి ముందు మనం తల్లిదండ్రుల నుంచే తీసుకుందాం. వీళ్ళు అసలు ఏం చేస్తే బాగుంటుంది? అంటే ఏమన్నా మానసిక వైద్య నిపుణుల్ని అప్పుడప్పుడు సంప్రదించడం మంచిదా? ఇంకా అసలు ఏంటి, అసలు సమస్య ఉంది అని వాళ్ళు గ్రహించడమే తెలియదు. సో ఇక్కడ ఏం చెప్పాలో మీరు ఒక సూచన చేయండి.
0: పిల్లలు మీకు భయపడి విషయం దాచేదాకా తీసుకురాకండి, అది మొదటిది. మనకి పిల్లలు ఒక విషయం చెప్పడానికి భయపడుతున్నారు అంటే వాళ్ళు దాచుతున్నారు. దాచితే మన దగ్గర ఫుల్గా ఓపెన్ అవ్వరు. ఓపెన్ అవ్వకపోతే వాళ్ళ సమస్యల్ని మనం గ్రహించాం. ఆ భయం పోవాలి, గౌరవం ఉండాలి, భయం పోవాలి. మీ పిల్లలు మీ మీద గౌరవంగా ఉన్నప్పుడు నాకు ఈ సమస్య ఉందమ్మా అని మీ దగ్గరకు వచ్చి చెప్తారు. ఒక అమ్మాయి నాకు ఇలా ఒక అబ్బాయి మెసేజ్ పెడుతున్నాడమ్మా అని చెప్పి తల్లి దగ్గరకు వచ్చి చెప్పిందనుకోండి, ఆ సమస్య అక్కడితో తీరిపోతుంది. అదే అమ్మో ఈ మెసేజ్ నా అమ్మ దగ్గరికి వెళ్ళిందంటే నాదే తప్పంటుందమ్మా, నన్నే తిడుతుంది అన్న భయం ఏర్పడినప్పుడు ఆ అమ్మాయి అంత ఓపెన్గా రాదు. అబ్బాయి కూడా అంతే, నాకు ఇది విషయం అని చెప్పాలంటే వాళ్ళకు స్నేహపూర్వకమైన ప్రొటెక్టెడ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ అంటారు. మనకు ఆ సేఫ్ ఎన్విరాన్మెంట్ అన్నది మనం పిల్లలకి కల్పిస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్లే వచ్చి చెప్తారు, వాటికి సొల్యూషన్స్ మనమే ఇయ్యాలి, వాళ్లే వెంటనే ఇచ్చేయగలం, ఆ ట్రీట్మెంట్ ఇచ్చేయగలం. సో తల్లిదండ్రులు చేయాల్సింది పిల్లలు భయం కాకుండా మన ఎడల గౌరవంగా ఏ సమస్య వచ్చినా మనకి చెప్పే విధంగా పిల్లల్ని పెంచడం,
1: ప్రేమతో సామరస్యంగా వాళ్ళని ఆ సమస్యని చక్కగా సందర్భానుసారంగా పరిష్కరించుకుంటే ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఉంటుంది. ధన్యవాదాలు, నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు యుక్త వయసులో మానసిక సమస్యల గురించి డాక్టర్ శ్రీ రమ్య ఇవటూరి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

నలుది గీతం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమం సమాప్తం.

ఉదయం సంస్కారికం వింటున్న కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట మల్లీశ్వరి చిత్రం నుంచి దేవునిపల్లి రచనకు ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు. పాడినవారు పి భానుమతి.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

వినబోతున్న పాట సీనియర్ సముద్రాలచనకు సిఆర్ సుబ్బరామన్ సంగీతం అందించారు. ఘంటసాల గానం దేవదాసు చిత్రం నుంచి.

వినబోతున్న పాట ప్రేమలేఖలు. ఈ చిత్రం నుంచి ఆరుద్ర రచనకు శంకర్ జయకిషన్ సంగీతం అందించారు. పాడినవారు జిక్కీ.

సంసారం ఈ చిత్రం నుంచి శిశుల దక్షిణామూర్తి సంగీతానికి సీనియర్ సముద్రాల సాహిత్యం అందించారు. పాడినవారు జిక్కీ.

ఆకాశవాణి విజయవాడ స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్ 90 glorious years 1936 టు 2026 ఇట్స్ ఎ సిక్సర్ ఆకాశవాణి 90 years నాట్ అవుట్ ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ సాక్షిగా స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్ పై కార్యక్రమంలో. ఇప్పుడు టీన్ టైమ్ కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా వినిపోతున్న పాట ప్రేమ యుద్ధం. ఈ చిత్రం నుంచి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. హంసలేఖ సంగీతం, వేటూరి సుందరమూర్తి సాహిత్యం.

టీన్ టైం కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట ఓ పాప నాలి. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఉంటాయి. ఇలా రాజ్య సంగీతం, రాజశ్రీ సాహిత్యం.

కార్యక్రమంలో వినిపోతున్న పాట సిరిమువ్వల సింహనాదం. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎన్ రామజగన్నాథం పాడిన పాట వింటారు. సంగీతం కెవి మహాదేవన్, సాహిత్యం సిరివెన్నెల.

వినబోతున్న పాట ధ్రువ నక్షత్రం చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, చక్రవర్తి సంగీతం అందించారు, వీటి సుందరరావు సాహిత్యం.

టైం కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో వినిపోతున్న పాట ఆయుధం. ఈ చిత్రం నుంచి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

వెనుపోతున్న పాట వీటు రచనకు రాజనగేంద్ర సంగీతం అందించారు. పి. సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం. ప్రేమ ఖైదీ చిత్రం నుంచి.

0: సెషన్.
1: జేఈఈ మెయిన్ సెషన్ వన్ లో తెలుగు రాష్ట్రాల నుండి
2: 300కి 300 మార్కులు సాధించిన
3: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
4: మన శ్రీ చైతన్య విద్యార్థి.
5: టీన్ టైం కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తెలుగులో వినబోతున్న పాట సీతారత్నం గారి అబ్బాయి. ఈ చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రాజ్కోటి సంగీతం.

ఎఫ్ఎం టైం కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 2.2 మెగాహెర్ట్స్ పై. సమయం 4 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సందేశ్ టు సోల్జర్స్ వింటారు.

కార్యక్రమం ఇప్పుడు కొన్ని తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినిపోతున్న పాట అమ్మ కోసం. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. పి ఆదినారాయణరావు సంగీతం, సి నారాయణ రెడ్డి రచన.

ఫిలిం సాంగ్స్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట జీవిత చక్రం, చిత్రం నుంచి శారద పాడిన పాట వింటారు. గీత రచన ఆరుద్ర, సంగీతం శంకర్ జయకిషన్.

వస్తావా? మీరు చెప్తాను, కంటి చూపు చెప్తోంది, కంటి నవ్వు చెప్తోంది, మూగ మనసులు మాటో రాజా. వస్తావా? వస్తావా? వస్తావా?

మీరు వినబోతున్న పాట ఇంటి గౌరవం చిత్రం నుంచి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన రుద్ర, సంగీతం ఎస్పి కోదండపాణి.

వినబోతున్న పాట చిట్టి చెల్లెలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేశారు. సి నారాయణరెడ్డి సాహిత్యం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా,
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం.

0: వరకు
1: సమాచారం,
0: వినోదం,
1: విజ్ఞానాన్ని అందిస్తూ
0: సంస్కృతికి అద్దం పట్టింది.
1: మారుతున్న కాలంతో పాటు
2: సరికొత్త
3: ఇప్పుడు యోగా అనే కార్యక్రమం వింటారు.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా ప్రపంచ మానసిక ఆరోగ్యంపై అవగాహన వారోత్సవం గురించి తెలుసుకుందాం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దృఢంగా ఉన్నవారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వైద్య నిపుణులు పరిగణిస్తారు. శరీరానికి వ్యాధి వచ్చినట్లే మనసుకు కూడా వ్యాధి వస్తుంది. వీటిని సకాలంలో గుర్తించి వైద్య చికిత్సలు పొందటం చాలా ముఖ్యం. సమాజంలో మానసిక ఆరోగ్యం పట్ల, మానసిక వ్యాధుల పట్ల తగినంత అవగాహన లేదని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏంటి, దీని పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి జీవితంలో డబ్బు, ఉద్యోగం, పేరు ప్రతిష్టలు ఎంత ముఖ్యమో, అంతకన్నా కూడా మనసు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ ఆధునిక ప్రపంచంలో గమనిస్తే బయటకు నవ్వుతూ కనిపించే ఎంతోమంది లోపల మాత్రం తీవ్ర ఆందోళన, ఒత్తిడి, నిరాశ, ఒంటరితనం వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో సరైన అవగాహన తెచ్చేందుకు ప్రతి సంవత్సరం మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. మానసిక ఆరోగ్యంపై అవగాహన వారాన్ని మొట్టమొదటిసారిగా బ్రిటన్కు చెందిన మెంటల్ హెల్త్ అవేర్నెస్ వారు 2001 అధికారికంగా ప్రారంభించారు. మరి అప్పటి నుండి ప్రతి సంవత్సరం మే మాసంలో ఇటువంటి అవగాహన వారాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా ఈ అవగాహన వారాన్ని మే 11 నుండి 17 వరకు నిర్వహిస్తున్నారు. మానసిక ఆరోగ్యం అంటే కేవలం తీవ్రమైన మానసిక వ్యాధులు మాత్రమే కాదు, ప్రతిరోజు మనం ఎదుర్కొనే ఒత్తిడి, భయం, ఆందోళన, నిద్రలేమి సమస్యలు, ఇవన్నీ కూడా మానసిక ఆరోగ్యానికి సంబంధించినవి. ప్రస్తుతం చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఈ సమస్యల ప్రభావానికి లోనవుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థుల పరీక్షల ఒత్తిడి వల్ల అనేక మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక అంతేకాదండి, యువత కూడా ఉద్యోగ అవకాశాల కోసం తీవ్ర మానసిక సమస్యలను ప్రస్తుత రోజుల్లో ఎదుర్కొంటున్నారు. కొన్ని నివేదికల ప్రకారం చూసుకుంటే మానసిక సమస్యలను ఎక్కువ శాతం ఎదుర్కొంటున్న వారు యుక్త వయసులో ఉన్న వారేనని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. అలానే సోషల్ మీడియా అధిక వినియోగం, మొబైల్ ఫోనుకు బానిస కావడం, సరైన నిద్ర లేకపోవడం, కుటుంబ సభ్యులతో సరిగ్గా సమయం గడపకపోవడం వంటి కారణాల వల్ల కూడా ఈ మానసిక సమస్యలకు దారితీస్తున్నాయి. ప్రస్తుత కాలంలో చాలామంది తమ బాధను బయటపెట్టడానికి లేదా ఇతరులకు చెప్పుకోవడానికి ఎంతగానో భయపడుతున్నారు. ఆ బాధను బయటపెడితే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే ఆలోచనతో లోపల కుమిలిపోతూ మౌనంగా బాధపడుతుంటారు. మనసులోని బాధను కుటుంబ సభ్యులతో లేదా నమ్మకమైన స్నేహితులతో పంచుకోవడం చాలా అవసరం. సరైన సమయంలో కౌన్సిలింగ్ తీసుకుంటే మానసిక సమస్యల నుండి కొంత మేరకు బయటపడటం సాధ్యమే. ఈ మానసిక సమస్యల నుండి బయటపడాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలి. ప్రతిరోజు ఉదయం పెందలకాడనే లేచి వ్యాయామం, యోగా చేయడం ద్వారా మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఈ మానసిక సమస్యల నుండి బయటపడాలంటే సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించడం కూడా చాలా అవసరం. మానసిక ఆరోగ్యంపై సరైన అవగాహన పెంచేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల్లో కూడా ప్రత్యేక అవగాహన సదస్సులు, ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి మనసు కూడా మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగమే. మనసుకు కూడా ప్రేమ, ఆదరణ ఎంతో అవసరం. ఎవరైనా బాధలో ఉన్నారని తెలుసుకున్నప్పుడు వారిని ఎగతాళి చేయకుండా వారికి తోడుగా నిలబడాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక మంచి మాట, ఒక చిన్న పలకరింపు ఒక జీవితాన్ని అందంగా మార్చగలదు. కాబట్టి ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్ సందర్భంగా మనందరం కలిసి మానసిక ఆరోగ్యంపై సరైన అవగాహన పెంచుకుందాం. ఒత్తిడికి దూరంగా ఉండి ఆనందంగా జీవిద్దాం. ఆరోగ్యమైన మనసే ఆనందమైన జీవితానికి అసలైన పునాదని గుర్తుంచుకుందాం. కార్యక్రమంలో మరొక అంశం గురించి వినబోయే ముందు మనసును మైమరిపించే ఒక మధురమైన పాట ఇప్పుడు మీకోసం. వింటూ ఆనందించండి.
మీరు వింటున్న ఈ పాటకు గీతరచన ఎంఎం కీరవాణి, పాడినవారు కేజే యేసుదాస్, చిత్ర

ఒక మంచి పాట వినేశారు కదా, ఇక ఆలస్యం చేయకుండా ఇంకో విషయం గురించి కూడా తెలుసుకుందాం. మన వంటింట్లో ప్రతిరోజు తప్పనిసరిగా ఉపయోగించే పదార్థమే ఉప్పు. ఉప్పు లేకుండా ఆహారం రుచించదు. కానీ అదే ఉప్పు మోతాదుకు మించి తీసుకుంటే కాలక్రమేణా మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అలాగే అధిక రక్తపోటు, గుండె జబ్బులు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యలు, మెదడు సంబంధిత వ్యాధులు వంటి అనేక సమస్యలకు ఈ అధిక ఉప్పు వినియోగమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రపంచ ఉప్పు అవగాహన వారోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 2005 ప్రారంభించారు. ఈ సాల్ట్ అవేర్నెస్ వీక్ని ప్రతి సంవత్సరం 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరుపుకుంటారు. ఈ సాల్ట్ అవేర్నెస్ వీక్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే అధికంగా ఉప్పు వినియోగించడం ద్వారా ప్రజలకు కలిగే ప్రమాదాలను తెలుసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా రోజుకి ఎంత ఉప్పు తీసుకోవాలి, ఎక్కువగా ఉప్పు తీసుకుంటే ఏమవుతుంది అనే విషయాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఒక మనిషి రోజుకు కేవలం 5 గ్రాముల వరకు మాత్రమే ఉప్పు తీసుకోవాలి. అంటే ఒక చిన్న టీ స్పూన్కు సమానమైన పరిమాణం మాత్రమే తీసుకోవాలి. ఈ వారోత్సవం సందర్భంగా యువత తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ రోజుల్లో యువత ఎక్కువ శాతం ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్కి బాగా అలవాటు పడ్డారు. అలాగే కూల్ డ్రింక్స్తో పాటు అధిక ఉప్పు కలిగిన ఆహారాలను యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనివల్ల యువతకు చిన్న వయసులోనే బీపీ, షుగర్, ఊబకాయం, గుండె జబ్బులు అధికంగా వస్తున్నాయి. అందుకేనండి యువత చిన్న వయసు నుండే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. ఎక్కువగా ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారమే తీసుకోవాలి. ఈ సాల్ట్ అవేర్నెస్ వీక్ సందర్భంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు ఉచిత బీపీ పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి శ్రోతలారా, ఆరోగ్యం అనేది డబ్బుతో కొనలేనిది. మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే భవిష్యత్తులో వచ్చే వ్యాధుల నుండి రక్షిస్తాయి. అందుకని అవగాహన వారోత్సవం సందర్భంగా మనందరం కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. అధిక ఉప్పు వినియోగాన్ని తగ్గిద్దాం. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను అలవర్చుకొని మన కుటుంబ సభ్యులకు కూడా ఇంతటి చక్కటి విషయాన్ని గురించి అవగాహన కల్పిద్దాం. కార్యక్రమంలో మరొక అంశం గురించి వినబోయే ముందు సాంబా చిత్రానికి ఎస్పీపీ చరణ్, సుజాత మోహన్ పాడిన పాట మీకోసం.

అలాగే కార్యక్రమంలో అరుణ్ చంద్ర గారి జన్మదినోత్సవం గురించి కొన్ని విలువైన మాటలు క్లుప్తంగా తెలుసుకుందాం. మన భారత స్వాతంత్ర సమర చరిత్రలో ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన దేశం కోసం పణంగా పెట్టారు. మరి అలాంటి గొప్ప స్వాతంత్ర సమర యోధుల్లో అరుణ్ చంద్ర గారు ఒకరు. ఈయన 1892 May 14 బెంగాల్ ప్రెసిడెన్సీలోని బరిసాల్ అనే ప్రాంతంలో జన్మించారు. అరుణ్ చంద్ర గారు తన చిన్నప్పటి నుంచే ఆయనలో దేశభక్తి భావాలు బలంగా ఉండేవి. మన దేశం బ్రిటిష్ అధికారంలో నలిగిపోవటం ఆయన మనసును కలిచివేసింది. ఆయన విద్యార్థి దశలోనే జాతీయోద్యమ భావాజాలం ఆయనపై ప్రభావం చూపింది. దేశం కోసం పనిచేయాలనే తపన ఆయన చిన్న వయసులోనే ఏర్పడింది. అరుణ్ చంద్ర గారు జుగాంతర్ అనే విప్లవ సంస్థలో ఒక సభ్యుడిగా కూడా పనిచేశారు. అలాగే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ యువతలో దేశభక్తి భావాన్ని రగిలించారు. స్వేచ్ఛ కోసం ఆయన చేసిన పోరాటంలో ఆయన అనేకసార్లు జైలు శిక్షను కూడా అనుభవించారు. అయినప్పటికీ ఆయనలో ధైర్యం ఏమాత్రం తగ్గలేదు. భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత కూడా అరుణ్ చంద్ర గారు నిర్విరామంగా ప్రజాసేవను కొనసాగించారు. తరువాత ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజాప్రతినిధిగా కూడా ప్రజలకు అనేక సేవలందించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బరాసత్ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. పార్లమెంటులో ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ సామాన్య ప్రజల హక్కుల కోసం కూడా పోరాడారు. అలాగే గ్రామీణాభివృద్ధి, విద్యా విస్తరణ, సామాజిక సమానత్వం, ప్రజా సంక్షేమం వంటి అంశాలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కూడా వహించారు. అరుణ్ చంద్ర గారి జీవితమంతా దేశసేవకే అంకితమైంది. చివరిగా అరుణ్ చంద్ర గారు 1983 February 10 పరమపదించారు. భౌతికంగా ఆయన మన మధ్యలో లేనప్పటికీ ఆయన దేశం కోసం చేసిన త్యాగాలు, ఆయన ఆశయాలు నేటికి ప్రజల మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచాయి. కార్యక్రమంలో చివరి అంశం గురించి వినబోయే ముందు రాఘవేంద్ర చిత్రానికి మణిశర్మ సంగీతంతో శంకర్ దేవన్ చిత్ర పాడిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

కార్యక్రమంలో చివరిగా ఛత్రపతి సంభాజీ మహారాజు గారి జయంతి గురించి కొన్ని విశేషమైన మాటలు క్లుప్తంగా తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలోనే అటు శౌర్యానికి ఇటు ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన మహావీరుల్లో ఒకరు. అతనెవరో కాదండి, ఆయన పేరే ఛత్రపతి సంభాజీ మహారాజ్. మరాఠా సామ్రాజ్య గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వీరుడని చెప్పాలి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు 1657 సంవత్సరంలో మే 14వ తేదీన మహారాష్ట్రలోని పురంధరకోటలో జన్మించారు. ఆయన తండ్రి భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప యోధుడు. ఆయన పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు చిన్నతనంలోనే మంచి ప్రతిభ కనపరిచారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు తన బాల్యంలోనే గుర్రపు స్వారీ, ఖడ్గ విద్య, యుద్ధ వ్యూహాలు వంటి అనేక సైనిక విద్యల్లో కూడా శిక్షణ పొందారు. అంతేకాకుండా సంస్కృతం, మరాఠీ, హిందీ వంటి భాషల్లో కూడా మంచి పాండిత్యం సంపాదించారు. తండ్రి శివాజీ మహారాజు గారి మరణాంతరం సరిగ్గా అది 1681 సంవత్సరం. సంభాజీ మహారాజు గారు మరాఠా సామ్రాజ్యానికి 2వ ఛత్రపతిగా పట్టాభిషక్తులయ్యారు. తన తండ్రి స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని కాపాడటమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. శత్రువులెన్నిసార్లు దాడులు చేసినా సంభాజీ మహారాజు గారు వెనక్కి తగ్గలేదు. యుద్ధరంగంలో ఆయన చూపిన పరాక్రమం శత్రువులను గజగజ వణికించేది. ఛత్రపతి సంభాజీ మహారాజు గారు దేశ ప్రజలకు చేసిన సేవలు అపారమైనవి. విదేశీ ఆక్రమణ నుండి మన దేశాన్ని రక్షించేందుకు ఆయన తన జీవితాన్నే త్యాగం చేశారు. అలాగే హిందూ ధర్మాన్ని కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మహావీరుడి జీవితం చివరకు విషాదకరంగా ముగిసింది. మొఘల్ సేనలు సంభాజీ మహారాజు గారిని పట్టుకొని తీవ్ర హింసలకు గురి చేశారు. అయినప్పటికీ ఆయన తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. శత్రు ముందు తల వంచకుండా సింహం వలె ధైర్యంగా నిలిచారు. చివరకు ఛత్రపతి సంభాజీ మహారాజు గారు 1689 సంవత్సరం మార్చి 11వ తేదీన వీరమరణం పొందారు. ఛత్రపతి సంభాజీ మహారాజు గారి జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పిస్తుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, దేశభక్తితో కూడిన త్యాగం ఉంటేనే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనవచ్చని ఆయన జీవితం మనకు తేటగా చెబుతుంది. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా సరే మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన విలువలను వదలకూడదని ఆయన జీవితం మనకు చెబుతుంది. నేటితరం యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మన దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలి. అలాగే నేటితరం యువతకు చదువుతో పాటు సంస్కారం, సేవాభావం, దేశభక్తి కూడా అవసరమని యువత ముఖ్యంగా గమనించాలి. ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాల గురించి తెలుసుకున్నారు. మరి ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువవాణి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో కలుద్దాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6 గంటలుగా వస్తోంది. మరికొద్ది క్షణాలలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే ఆకర్షితా సింగ్. प्रधानमंत्री नरेंद्र मोदी ने आज नई दिल्ली में ब्रिक्स विदेश मंत्रियों की बैठक में भाग ले रहे विदेश मंत्रियों से मुलाकात की. रूस के विदेश मंत्री सर्गेई लावरोव, ईरान के विदेश मंत्री अब्बास अराक्षी, दक्षिण अफ्रीका के विदेश मंत्री रोनाल्ड लामोला और ब्राजील के विदेश मंत्री माउरो वियरा सहित अन्य विदेश मंत्रियों ने आज प्रधानमंत्री नरेंद्र मोदी

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నా దేశం నా బాధ్యత పేరిట ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలను పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రితో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర రాయలసీమలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే 25 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఈ సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ, తిరుపతిలో 2,500 కోట్ల రూపాయలతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల తయారీ యూనిట్, విశాఖలో 100 కోట్ల రూపాయలతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటు, సత్యసాయి జిల్లాలో 51,000 కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంట్, కడపలో 12,000 కోట్ల రూపాయలతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ వంటి కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు కూడా ఆమోదం లభించిందన్నారు. ఎంఎస్ఎంఈలకు నిధుల సౌలభ్యం కల్పించేందుకు ప్రత్యేక ఎక్స్చేంజ్ ఏర్పాటు ప్రతిపాదనపై కూడా కేబినెట్ చర్చించిందని మంత్రి పార్థసారథి వివరిస్తూ,
1: మన రాష్ట్రంలో దాదాపు 20 లక్షల పైబడి ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. ఎన్ఎస్సీలో బిఎస్సీలో రిజిస్ట్రేషన్ ఫీజే చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 14-18% ఉంటుంది ఫీజు. దాన్ని కేవలం 5% కంటే తక్కువ ఫీజు తో ఈ ఎక్స్చేంజ్ ప్రారంభించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పేసి మనం చేస్తాం. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ అభ్యర్థుల మేరకు ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2530 కింద నేవల్ అప్లికేషన్స్ కోసం అమరావతి క్వాంటమ్ వ్యాలీ లో ప్రత్యేక
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యలను పాటిద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పొదుపు చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సూచించారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కాన్వాయిలు తగ్గించుకుంటే సరిపోదని, ఇతర మార్గాలు చూడాలన్నారు. వర్చువల్ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ పొదుపు చర్యలపై దృష్టి సారించాలని చెప్పారు. వర్క్ ఫ్రం హోంపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలన్నారు. సౌరశక్తిని పెద్ద ఎత్తున అందిపుచ్చుకోవాలని, అందుకు పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పొదుపు చర్యలను దశల వారీగా చేపడదామని, ప్రతి నిర్ణయానికి ప్రజలను సన్నద్ధం చేసిన తర్వాతనే ప్రకటన చేద్దామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం సమీపంలో యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన డిఫెన్స్ ప్రాజెక్టును అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిఆర్డీఏలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 15,803 కోట్ల రూపాయలతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇది భారతదేశపు మొట్టమొదటి 5th జనరేషన్ స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్. ఇందులో స్టెల్త్ టెక్నాలజీ, ట్విన్ ఇంజిన్ సూపర్ క్రూయ్ సామర్థ్యం, అత్యాధునిక ఏవియానిక్స్ వంటి సదుపాయాలతో యుద్ధ విమానాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు వెల్లడించారు. ఇదే వేదిక నుంచి డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులకు సైతం రేపు వర్చువల్గా భూమి పూజ చేయనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ 3వ దశకు సంబంధించి ఎన్నికల సంఘం ఈరోజు కీలక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 30 నుంచి దశల వారీగా ఎస్ఐఆర్ 3వ దశ ప్రారంభమవుతోందని వెల్లడించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 46,397 మంది బూత్ స్థాయి అధికారులు, 68,868 మంది బీఎల్ఏలు జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికి వెళ్లి దాదాపు 4,16,00,000 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. అనంతరం జూలై 21న ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 22న తుది జాబితా విడుదల చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంటెక్ ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీపీజీ ఈసెట్ 2026 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమ

0: ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి వెబ్సైట్ cets.apsch.ap.gov.in నుంచి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని, అదేవిధంగా వాట్సాప్ నంబర్ 9552300009 నుంచి కూడా ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ఈ పరీక్షకు 12,012 మంది దరఖాస్తు చేయగా 9,999 మంది హాజరయ్యారు. వీరిలో 9,320 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 13 సబ్జెక్టులలో గత నెల 28 నుంచి 30 వరకు ఈ పరీక్షను నిర్వహించారు. తిరుపతి ఐఐటీలో యువసంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు సహనోడల్ అధికారి ఎస్ సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణితో ఈరోజు ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ చేపట్టిందన్నారు. పూణే నుంచి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు రేపు ఐఐటీకి చేరుకుంటారని చెప్పారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో పాటు వైజ్ఞానిక అంశాలను అవలోకనం చేసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ దేవాలయాలను, విద్యా సంస్థలను, అమరావతి, చంద్రగిరి కోటలను సందర్శిస్తారని తెలియజేశారు. శ్రీహరికోటలో ఈ నెల 21వ తేదీన రాకెట్ లాంచింగ్ ప్రయోగాన్ని కూడా వీక్షిస్తారని ఆయన వెల్లడిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ లో ఉండే డిఫరెంట్ ప్లేసెస్ కి తీసుకెళ్లి అక్కడ ఉండే డిఫరెంట్ కల్చరల్ ఎక్స్చేంజ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్, సో ఈ విధంగా వాళ్ళు లెర్నింగ్ బియాండ్ ద క్లాస్ రూమ్ సబ్జెక్ట్ ని నేర్చుకోవడం కోసం ఇటువంటి ప్రోగ్రామ్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి జరపబడుతుంది. సో దీనిలో భాగంగా 16వ తేదీన ఇనాగ్రల్ ప్రోగ్రామ్ జరుగుతుంది.
0: నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఈ నెల 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడిస్తూ,
2: ఋతుపవనాల యొక్క ఆగమనం అండమాన్ నికోబార్ దీవులకు 16వ తేదీ నాటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురు ముదురుగా తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. 5వ రోజు తర్వాత ఈ గరిష్ట ఉష్ణోగ్రతల్లో క్రమేపీ 2-3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
0: ఆకాశవాణి 90 వసంతాల జాతీయోత్సవాల్లో భాగంగా విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అలనాటి మధుర భావగీతాలు పేరిట రేపు సంగీత విభావరి జరగనుందని రీజనల్ ఛానల్ మేనేజర్ ఆర్ఆర్ హర్షలత ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం 6 గంటలకు నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ నిర్వహణలో ఈ సంగీత విభావరి ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ఆమె తెలియజేశారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం టీసిరిసపల్లి గ్రామంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ప్రతిష్టాత్మక రక్షణ తయారీ యూనిట్కు రేపు శంకుస్థాపన జరగనుందని కలెక్టర్ విజయకృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ 489 కోట్ల రూపాయల పెట్టుబడితో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ పరీక్ష సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుందని, ఈ యూనిట్ దేశ రక్షణ రంగంలో స్వదేశీ తయారీ సామర్థ్యాలను మరింతగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నా దేశం నా బాధ్యత పేరిట ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలను పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రితో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. వైశ్విక అనిశ్చితతాయాః, ఆర్థిక సమాహ్వానానాం చ మధ్యే బ్రిక్స్ దేశాః రచనాత్మికాం భూమికాం నిర్వహంతీతి భారతేన దృఢతయా ప్రతిపాదితం. నవదిల్ల్యాం అద్య ద్విదివసీయ బ్రిక్స్ విదేశమంత్రిణాం సమ్మేళనస్య

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: ఈ రోజుల్లో గనక మనం చూసినట్లయితే వ్యవసాయ రంగంలో ఈ మధ్యకాలంలో వచ్చిన మార్పుల వల్ల, ముఖ్యంగా ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీలకు కానీ యువతకు కానీ ఉపాధి తగ్గిపోయిందనే మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వారందరూ కూడా వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడాల్సిన అవసరం కూడా వచ్చింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చాలా రకాల అవకాశాలు అనేవి ఈ గ్రామీణ ప్రాంతాల్లో మహిళకి యువతకి ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. పుట్టగొడుగుల పెంపకం కానివ్వండి, పెరటి కోళ్ల పెంపకం, పాడి గేదెలు, అలాగే మేకల్ని గొర్రెల్ని పెంచుకోవడం, పట్టుపురుగుల పెంపకం, ఇంకా తేనెటీగల పెంపకం, వర్మీ కంపోస్ట్ తయారీ యూనిట్లు పెట్టుకోవడం, అలాగే ఈ మధ్యకాలంలో ఇంకొక విశేషం ఏంటంటే ఎక్కువగా విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకుని అమ్ముకున్నట్లయితే ఎక్కువగా లాభసాటిగా ఉందని చెప్పి అటువంటి యూనిట్లను కూడా చాలామంది పెట్టుకుంటూ ఉన్నారు. ఈ రకంగా ఈ గ్రామీణ ప్రాంత యువత ఉపాధిని పొందడానికి స్థానికంగా ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా ఎంతగానో సహకరిస్తూ ఉన్నాయి. అక్కడ వీరికి శిక్షణా కార్యక్రమాలు అవి నిర్వహించి వారికి ఉపాధిని కూడా చూపించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ వి జ్యోతి గారు ఉన్నారు. వీరు బాపట్ల వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరిని అడిగి మనం ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు కానీ మహిళలకు కానీ ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి తెలుసుకుందాము. జ్యోతి గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్త్రీలకు కానీ యువతకు కానీ వ్యవసాయ రంగమే కాకుండా ఇంకా ఎటువంటి ఉపాధి మార్గాలు ఉన్నాయంటారు?
3: ఇంకా భారతదేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా సుమారు 60% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయ ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుని నివసిస్తున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో వ్యవసాయ పరిస్థితులను మనం గమనించినప్పుడు రైతులు ఆహార ధాన్యాల ఉత్పత్తితో పాటుగా వాణిజ్య మరియు తోట పంటలను కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయంలో ధరల స్థిరత్వం సరిగ్గా లేకపోవడం వలన మరియు ఇతర సమస్యల కారణంగా వ్యవసాయంలో లాభాలు సరిగ్గా లేకపోవడం వ్యవసాయ రంగ స్తబ్దతకు ముఖ్య కారణం.
2: ఇప్పుడు మీరు చెప్తున్నారు కదండి, వ్యవసాయ రంగంలో స్తబ్దత అనేది ఉందని చెప్పి చెప్తున్నారు కదా, మరి ఇటువంటి నేపథ్యంలో అక్కడ ఉండే గ్రామీణ స్త్రీలకు కానీ యువతకు కానీ ప్రత్యామ్నాయ మార్గాలు ఇంకేమన్నా ఉన్నాయా, ఆదాయ మార్గాలు?
3: రైతులు గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 4 నుండి 6 నెలల వ్యవధిలో వచ్చే పంటలను ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుని వ్యవసాయం చేయడం వలన ఒడిదుడుగుల వలయంలో చిక్కుకుంటున్నారు. రైతుతో పాటుగా ఆయన కుటుంబంలోని మహిళలు, యువత వివిధ ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకుని రైతుకు చేయూతగా నిలబడితేనే గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలకు ఆర్థిక అభివృద్ధి సాధ్యపడుతుంది. ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామంలో పండే పంటల ఆధారంగా మరియు ఆయా ప్రాంతాల్లోని అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో వ్యవసాయ అనుబంధ కుటీర పరిశ్రమలను నెలకొల్పుకొని ఆదాయాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా, అనగా రోజువారీగా, వారానికి, పక్షం రోజులకు, నెలవారీగా 2 లేదా 3 నెలలకు ఒకసారి మరియు 6 నెలలకు సంవత్సరానికి వచ్చే వివిధ ఆదాయ మార్గాలను ఏర్పరచుకొని తద్వారా వచ్చే ఆదాయాన్ని అటు వ్యవసాయానికి మరియు కుటుంబ అవసరాల కొరకు వినియోగించుకుంటూ ఆర్థిక స్వావలంబన పొందవచ్చు.
2: ఇప్పుడు చాలా రకాలు చెప్పారు కదండి మీరు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల విషయానికి వచ్చినట్లయితే ఈ స్వయం ఉపాధి కోసం వారికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారు?
3: గ్రామాల్లో ప్రధానంగా వ్యవసాయ ఆధారంగా లభించే ముడి వనరులను వివిధ రకాలుగా వినియోగించుకొని ప్రస్తుత కాలానికి కావలసిన నిత్య అవసరాలను తయారీ చేసుకొని మార్కెట్ చేసుకోగలిగితే వివిధ రంగాలైన

0: పుట్టగొడుగుల పెంపకం, పెరటికోళ్ల పెంపకం, పాడిగేదలు, పశుగ్రాసాల సాగు, మేకలు మరియు గొర్రెల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, పెరటి తోటల పెంపకం, తేనెటీగల పెంపకం, కంపోస్ట్ తయారీ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, సేంద్రియ ముడి సరుకులు మరియు ఉత్పత్తుల తయారీ, రైతు స్థాయిలో కొత్త వంగడాల విత్తనోత్పత్తి, వస్త్రాలపై రంగుల అద్దకం, కుటుంబ అవసరాలైన కొవ్వొత్తులు, బేకరీ పదార్థాలు, మల్టీగ్రెయిన్ ఆట, జామ్లు, స్క్వాష్లు, పెయిన్ బామ్లు, సర్ఫ్ పౌడర్ల తయారీతో పాటుగా వ్యవసాయానికి అనువైన వేప పిండి, వేప చెక్క తయారీ మొదలైనవి స్వయం ఉపాధి అవకాశాలుగా ఎంచుకోవచ్చు.
1: అంటే చాలా రకాల అవకాశాలు అనేవి ఇక్కడ గ్రామీణ ప్రాంత స్త్రీలకు కానీ యువతకు కానీ ఉన్నాయంటారు. ఇప్పుడు ముఖ్యంగా ముఖ్యమైన వాటి గురించి ఈరోజు మనం కొన్ని మాట్లాడుకుందాము. పుట్టగొడుగుల పెంపకం, ఈ మధ్యకాలంలో వీటి వినియోగం కూడా చాలా ఎక్కువగా పెరిగింది. ప్రోటీన్ అది కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి దీన్ని ఆహారంగా తీసుకోమని వైద్యులు కూడా చెప్తూ ఉండడంతో ఈ పుట్టగొడుగుల పెంపకం అనేది చాలామంది చేపడుతూ ఉన్నారు కదండి. ఈ పుట్టగొడుగుల పెంపకం గురించి తెలియజేస్తారా?
0: పుట్టగొడుగుల పెంపకానికి వస్తే, ప్రస్తుతం పుట్టగొడుగుల్లో ఉండే పోషకాల రీత్యా వీటి వినియోగం కూడా రోజురోజుకి పెరుగుతూ ఉండడం వలన పుట్టగొడుగులను పెంచి విక్రయించడం లాభదాయకంగా ఉంది. పుట్టగొడుగుల్లో వరిగడ్డి పుట్టగొడుగులు, తెల్లగుండి వైట్ బటన్ పుట్టగొడుగులు, పాల మేగడ లాంటి మిల్కీ మష్రూమ్ పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. గ్రామీణ మహిళలు కేవలం వారి ఇంటి దగ్గరే దొరికే ముడి పదార్థాలతోనే ఎక్కువగా వీటిని పెంచుకోవచ్చు. కేవలం స్పాన్ మరియు ఒకటి లేదా రెండు ముడి పదార్థాలను మాత్రమే బయట నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ స్పాన్ తయారీను కూడా ఆసక్తిగల మహిళలు నేర్చుకొని తయారు చేసుకోవచ్చు. పుట్టగొడుగుల పెంపకంలో గ్రామీణ మహిళలు 5,000 రూపాయల పెట్టుబడిని ప్రథమంగా వెచ్చించి 10,000 వరకు కూడా ఆదాయాన్ని కేవలం 50 నుంచి 60 రోజుల్లో పొందే అవకాశం ఉంది. ఆ తరువాత డిమాండ్ను బట్టి, లాభాన్ని బట్టి ఉత్పత్తిని పెంచుకొని ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువ.
1: అలాగే పెరటి కోళ్ళను కూడా పెంచి ఇక్కడ ఉపాధి మార్గాన్ని పొందుతూ ఉంటారు కదండి చాలామంది, ఆ విషయాలు తెలియజేస్తారా?
0: గ్రామీణ మహిళలు ఇంటి దగ్గరే ఆదాయాన్ని సంపాదించే మరో మార్గం అభివృద్ధి పరిచిన పెరటి కోళ్ల పెంపకం. ఇందులో ముఖ్యంగా మామూలు నాటుకోళ్ళ కన్నా కూడా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. అభివృద్ధి పరిచిన రాజశ్రీ, గ్రామప్రియ, శ్రీనిధిలలో ఏదైనా జాతిని పెరట్లో పెంచినప్పుడు అధిక గుడ్లు ఉత్పత్తిని, మాంసం ఉత్పత్తిని ఇచ్చి మంచి ఆదాయాన్ని ఇస్తాయి. సాధారణంగా ప్రతి ఇంట్లో 20 కోళ్ళ వరకు పెంచుకునే సామర్థ్యం ఉంటుంది. ఈ విధంగా టీకాలు వేసిన 6 వారాల వయసు ఉన్న 20 కోళ్ల ధర సుమారు 2,400 రూపాయల నుంచి 2,600 రూపాయల వరకు ఉంటుంది. నాటుకోళ్లను పోలి ఉండడం వలన వీటి మాంసానికి మంచి గిరాకీ ఉంది. ఇవి సంవత్సర కాలంలో 120 నుంచి 180 గుడ్లను పెట్టే సామర్థ్యం ఉంటుంది. వీటి గుడ్లు లావుగా ఎక్కువ బరువును కలిగి ఉండడంతో మార్కెట్లో మంచి ధర కూడా ఉంటుంది. గ్రామీణ మహిళలు పెరటికోళ్ల ద్వారా సాలిన 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు.
1: ఇక సాధారణంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ పాడి పశువుల మీద ఆధారపడి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు కదండి. ఈ పాడి పశువుల పెంపకంలో ఎటువంటి మెళకువలు పాటించాలంటారు?
0: ప్రస్తుతం పాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా గ్రామీణ మహిళలు మరియు యువత శాస్త్రీయ పద్ధతులతో పాడి యాజమాన్యం వలన సాలిన 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. దేశీయ పాడి ఆవులు మరియు గేదెలతో పాటుగా అధిక పాల దిగుబడినిచ్చే ముర్రా మరియు జెర్సీ, హెచ్ఎఫ్ మొదలైన పాడి పశువులను శాస్త్రీయ పద్ధతులతో పెంచి మంచి పాల దిగుబడిని మరియు పశువుల ఎరువును పొందవచ్చు.
1: ఇప్పుడు పాడి పశువులు అంటే కనుక వాటి మేత కోసం ఎక్కువగా ఈ పచ్చగడ్డి మీద ఆధారపడుతూ ఉంటారు కదండి. ఈ పచ్చగడ్డి కొరత అనేది మనకి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ పశుగ్రాసాలని సాగు చేసి కూడా ఏమన్నా ఉపాధి మార్గంగా మలుచుకోవచ్చు అంటారా?
0: ఇటీవల కాలంలో పెరుగుతున్న మేత సమస్య, పచ్చగడ్డి కొరత గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పాల దిగుబడి పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. పట్టణాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో నాణ్యమైన పచ్చగడ్డి పెంపకం మంచి ఆదాయ వనరుగా ప్రాచుర్యం పొందుతుంది. ఏకవార్షిక మరియు బహువార్షిక గడ్డి రకాలను సంవత్సరం పొడుగునా దిగుబడి వచ్చేలా పొలంలో ఏర్పాటు చేసుకోవాలి. ఎకరానికి ఖర్చు పోను సుమారు 40,000 నుంచి 60,000 రూపాయల వరకు కూడా ప్రతి 3 నుంచి 6 నెలలకు

0: వీలు ఉన్నది.
1: అలాగే జీవాలని కూడా పెంచుతూ ఉంటారు కదండి చాలామంది, మరి ఈ జీవాల ద్వారా కూడా వారు ఎటువంటి ఉపాధి మార్గాన్ని ఎంచుకోవచ్చు అంటారు?
0: వ్యవసాయ భూమి కలిగిన గ్రామీణ మహిళలు సాలీనా 50,000 రూపాయల వరకు 4 గొర్రెలు మరియు 1 గొర్రెపోతును పెంచడం వల్ల పొందవచ్చు. ఒక ఆడ మేక పెంపకం చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని ఇవ్వగలదు.
1: అలాగే ఇంకొక ఉపాధి మార్గం మనం చూసుకున్నట్లయితే ఈ పట్టుపురుగుల పెంపకం అండి. ఈ పట్టుపురుగుల పెంపకాన్ని ఎలా చేపట్టాలంటారు?
0: స్వయం ఉపాధిగా పట్టు పరిశ్రమ గురించి మనందరికీ తెలిసిందే. అయితే శాస్త్రీయ పద్ధతుల్లో మార్కెట్కి అనుగుణంగా పట్టు పరిశ్రమ చేపట్టి మంచి ఫలితాలను పొందవచ్చు. ఇటీవల కాలంలో అంతరించిపోతున్న జాతుల్లో తేనెటీగలు కూడా చేరటం జరిగింది. అంతేకాకుండా తేనెలో ఉన్న పోషక విలువ దృష్ట్యా తేనెకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో తేనెటీగల పెంపకానికి చాలా అనువైన ప్రదేశాలు. తేనెటీగలకు కావలసిన మకరందం మరియు పుప్పొడి ఎక్కువగా వివిధ రకాలైన పంటల నుండి చాలా సులువుగా పొందడానికి వీలుంటుంది. తేనె పెంచడానికి కావలసిన పెట్టెలను డాబాల మీద పొలంలో అనువైన ప్రదేశాల్లో పెట్టి నాణ్యంతో వాటిని పెంచి తేనె పొందవచ్చు. తేనెటీగల పెంపకం నైపుణ్యం కోసం వ్యవసాయ పరిశోధనా స్థానం విజయరాయ వారిని సంప్రదించవచ్చు.
1: అలాగే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇంకొక ఉపాధి మార్గం మనకి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపించేది ఈ వానపాముల ఎరువు తయారు చేయడం, అంటే వర్మీ కంపోస్ట్ తయారు చేయడం కూడా చాలామంది యువత యూనిట్లుగా పెట్టుకుని చేస్తూ ఉన్నారు కదండి. ఈ వర్మీ కంపోస్ట్ యూనిట్లను ఎలా పెట్టుకోవచ్చు అంటారు?
0: సేంద్రీయ వ్యవసాయానికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా వానపాముల ఎరువు తయారీ మంచి లాభదాయకం. గ్రామీణ ప్రాంతాల్లో దొరికే వివిధ రకాల వ్యర్థాలను వానపాములను ఉపయోగించి మంచి నాణ్యమైన ఎరువుగా తయారు చేసుకోవచ్చు. సేంద్రీయ వ్యవసాయంలో దీని వినియోగం ఎక్కువగా ఉండటంతో కిలో 5 రూపాయల నుంచి 6 రూపాయల వరకు ఉంటుంది. వ్యర్థాల నుంచి 6 నుంచి 8 వారాల్లో వానపాముల ఎరువు తయారవుతుంది. 3 టన్నుల సేంద్రీయ వ్యర్థాల నుంచి 1 టన్ను వానపాముల ఎరువును పొందవచ్చు. 1 టన్ను వానపాముల ఎరువు తయారీ చేయడానికి సుమారుగా 1200 రూపాయలు ఖర్చు అవుతుంది. 1 టన్ను వానపాముల ఎరువు మార్కెట్లో 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ విధంగా కేవలం వానపాముల ఎరువునే కాకుండా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వానపాముల ఎరువుల్లో జీవన ఎరువులైన ఎజోస్పైరల్లం, ఎజటోబాక్టర్, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, జీవ శిలీంద్ర నాశకాలైన ట్రైకోడర్మా విరిడి, జీవ కీటక నాశకులైన బెవేరియా, మెటారైజియం మొదలైనవి కలిపి వానపాముల ఎరువుకు విలువను జోడించి మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయించుకొని మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
1: అలాగే మనకి ప్రధానమైన ఇంకొక ఉపాధి మార్గం ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా స్వయం ఉపాధిని పొందుతూ ఉన్నారు కదండి చాలామంది మహిళలు కానీ యువత కానీ, వాటి గురించి తెలియజేయండి.
0: గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి పొందడానికి వీలుగా చిరుధాన్యాలైన రాగులు, జొన్నలతో బిస్కెట్లను తయారు చేసి విక్రయించవచ్చు. ఇటీవల కాలంలో చిరుధాన్యాల ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉండటం వల్ల బేకరీ ఉత్పత్తులను సులభ పద్ధతిలో తయారు చేయడానికి అనువుగా ఉండి ఖర్చు పోను రోజుకి సుమారు 700 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాకుండా సాధారణ గోధుమ పిండి కన్నా మల్టీగ్రెయిన్ ఆటా తయారు చేయడానికి గోధుమలతో పాటుగా రాగులు, సజ్జలు, జొన్నలు, బార్లీ, సోయా మొదలైన వాటిని తగిన నిష్పత్తిలో వాడి తయారు చేయడం వల్ల ఈ మల్టీగ్రెయిన్ ఆటాకు మంచి ధరతో పాటు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. చిరుధాన్యాల్లో అధిక మొత్తంలో ఇనుము, కాల్షియం, జింక్ లాంటి ఖనిజ లవణాలతో పాటు మాంసకృతులు, పిండి పదార్థాలు, విటమిన్లతో పాటు పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటాయి. పెద్దవాళ్ళు మరియు పిల్లల్లో పెరుగుతున్న పోషక లోపాలు మరియు ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో పోషక విలువలున్న జొన్న, రాగి, సజ్జలు, కొర్రలు, సామలు మొదలైన చిరుధాన్యాలతో వివిధ రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి అమ్మవచ్చు. వివిధ రకాల పిండి మరలు మరియు చిరుధాన్యాలు మరియు అపరాలపై పొట్టు తీసే యంత్రాలను, చిన్న నూనె తీసే యంత్రాలను కూడా స్వయం ఉపాధిగా వాడటం ఇటీవల కాలంలో ఎక్కువగా గమనించటమైనది. పండ్లు మరియు కూరగాయలతో వివిధ నిల్వ ఆధార ఉత్పత్తులైన జాము, జెల్లీ, స్క్వాష్, కెచ్చప్పు మరియు రసాల తయారీ, మామిడి తాండ్ర తయారీని చిరు వ్యాపారంగా లేదా కుటీర పరిశ్రమగా కూడా చేపట్టవచ్చు.
1: అలాగే ఇప్పుడు మనకి వ్యవసాయంలో ప్రధానంగా వేప

0: గింజల పొడిని కానీ అలాగే వేప చెక్కల్ని కానీ వీటిని వాడుతూ ఉంటారు కదండి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో మనకి చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి ఉచితంగా. మరి ఇలాంటి వాటితో ఏమైనా ఉపాధి మార్గంగా మహిళలు చేపట్టే అవకాశం ఉందంటారా?
1: ఇటీవల కాలంలో వేప పిండి ప్రాధాన్యత కూడా సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువగా ఉండటం వల్ల గ్రామీణ మహిళలు స్వయం ఉపాధిగా వేప పిండిని తయారు చేసి కూడా విక్రయించి మంచి ఆదాయాన్ని పొందవచ్చు. 50 కిలోల వేప కాయల నుండి 30 కిలోల విత్తనాలను తీయవచ్చు. 1 కిలో విత్తనాల నుండి 800 గ్రాముల చెక్క మరియు 200 గ్రాముల నూనె తీయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో వేప పిండి కిలో 13 రూపాయల నుంచి 16 రూపాయల వరకు ఉంది.
0: ఈ విధంగా వాళ్ళు ఉపాధి మార్గాన్ని పొందవచ్చు. మరి ఇక బట్టలపై రంగుల అద్దకం కూడా ఈ మధ్య కాలంలో చాలామంది చేపడుతూ ఉన్నారు కదండి, దాని గురించి తెలియజేయండి.
1: గ్రామీణ మహిళలకు కుటీర పరిశ్రమగా వస్త్రాలపై రంగుల అద్దకం ఎంతో లాభదాయకం. ఇటీవల కాలంలో వస్త్రాల వ్యాపారంలో వచ్చే విఫలాత్మక మార్పులకు రంగుల అద్దకం నైపుణ్యంతో పాటుగా వస్త్రాల డిజైనింగ్లో కూడా నైపుణ్యం చాలా లాభదాయకంగా ఉంటుంది. గ్రామీణ మహిళలు ఇంటి దగ్గరే వస్త్రాలపై రంగుల అద్దకానికి సంబంధించి రంగులు, ఇతర ముడి పదార్థాలను సేకరించుకొని వివిధ రకాల డిజైన్ల్లో బట్టలకు అనగా చీరలు మరియు ఇతర డ్రెస్ మెటీరియల్స్పై రంగులను అద్ది టైలరింగ్ నైపుణ్యంతో చక్కటి డ్రెస్సులను తయారు చేసి విక్రయించి స్వయం ఉపాధి పొందవచ్చు. దీనికి పెట్టుబడి చాలా తక్కువగా ఉండి గిరాకీ మరియు నైపుణ్యంతో చక్కటి సంపాదనని ప్రతి నెల పొందవచ్చు.
0: అలాగే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ట్రాక్టర్లని వాటిని ఉపయోగిస్తూ ఉంటారు కదండి, అలాగే ఆధునిక యంత్ర పరికరాలు కూడా ఇక్కడ ఎక్కువగా వినియోగంలోనే ఉన్నాయి ప్రతి చోట కూడా మనం చూసుకున్నట్లయితే. మరి వీటి విషయంలో కనుక యువతకి ఏదైనా ఉపాధి మార్గం లభించే అవకాశం ఉంటుందంటారా?
1: మన రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ట్రాక్టర్ నగర్లో గల సదర్న్ రీజనల్ ఫార్మింగ్ మిషనరీ ట్రైనింగ్ మరియు టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ గ్రామీణ యువతకు వివిధ వ్యవసాయ పరికరాల రిపేరీపై వివిధ రకాల శిక్షణా కార్యక్రమాలను ఇచ్చి తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వ్యవసాయ పరికరాల వినియోగంలో వచ్చే సమస్యలకు అక్కడే పరిష్కరించే విధంగా గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నారు.
0: ఇప్పుడు చాలా రకాల ఉపాధి మార్గాలని మీరు చెప్పారు కదండి, ఇవే కాకుండా ఇంకా ఇతర ఉపాధి మార్గాలు ఏమైనా ఉన్నాయంటారా?
1: ఈ విధంగానే కొవ్వొత్తుల తయారీ, సర్ఫ్ పౌడర్, సోప్ ఆయిల్, హెన్నా పౌడర్, ఫినాయిల్ తయారీ చిరు వ్యాపారం లేదా కుటీర వ్యాపారంగా కూడా చేపట్టవచ్చు. గ్రామీణ మహిళలు మీ దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఈ అంశాలపై నైపుణ్య శిక్షణను పొందవచ్చు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా గృహ అవసరాలను తీర్చుకోవడమే కాకుండా ఆర్థికంగా కూడా ఆదాయాన్ని పొందడానికి వీలుంటుంది.
0: కాబట్టి ఇప్పుడు జ్యోతి గారు మీరు చెప్పినట్లుగా మహిళలకు కానీ యువతకు కానీ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి ఉపాధి మార్గాలకైతే కొదవలేదు. ఏ రకమైన రంగాన్ని ఎంచుకున్నా కూడా వారు చాలా తేలిగ్గా వాళ్ళ జీవన మార్గాల్ని సుగమం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీరు దాంతోపాటుగా ఈ వ్యవసాయానికి అనుబంధంగా చేసుకోవడం వల్ల ఎంతో కొంత ఆదాయం అనేది కూడా వారు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్త్రీలు కానీ యువత కానీ ఇటువంటి ఉపాధి మార్గాల గురించి అవగాహన కల్పించుకుని వారు కూడా ఈ అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటారని భావిస్తామండి. నమస్కారం అండి.
2: నమస్కారం. మీరు ఇంతవరకు స్త్రీలకు యువతకు స్వయం ఉపాధి అవకాశాల గురించి డాక్టర్ వి జ్యోతి గారితో పరిచయం కార్యక్రమం విన్నారు.
3: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్యం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా తరాలు మారినా ఈశ్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం. మన అందరి ఆకాశవాణి.
2: పల్లె సింగ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 92.2 మెగాహెర్ట్స్ పై కార్యక్రమం. ఇప్పుడు వ్యవసాయ సూచనలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో పుదీనా సాగు గురించి వింటారు.
1: పుదీనా సాగు గురించి తెలుసుకుందాం. పుదీనాలో జపనీస్ పుదీనా, స్పియర్ పుదీనా, పిప్పర్మెంట్ పుదీనా, బర్గామెట్ అనే వాటిలో జపాన్ పుదీనాకి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. దీని తైలాన్ని సుగంధ పరిమళాలు, పాన్ మసాలాల్లో దగ్గు, జలుబు, నొప్పులు తగ్గించే ఔషధాల తయారీలోనూ వాడతారు. అంతేకాకుండా టూత్పేస్ట్లు, మౌత్వాష్లు, చూయింగం మొదలైన వాటిలో కూడా పుదీనాని వాడుతున్నారు. పుదీనా 60 నుండి 75 సెంటీమీటర్లు పెరిగి అనేక కొమ్మలతో కూడిన బహువార్షిక పొద. అనువైన వాతావరణం ఉన్న నేలల్లో 100 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు 5 నుంచి 15 సెంటీమీటర్ల వరకు వెడల్పుగా ఉండి సన్నని నూగును కలిగి ఉంటాయి. ఈ నూగులో ఉన్న నూనె గ్రంథుల్లో మనకి ఉపయోగపడే తైలం తయారవుతుంది. తైలం నాణ్యత అందులో ఉన్న మెంథల్ అనే పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. ఇక పుదీనాలో రకాల్ని గనక మనం చూసినట్లయితే శివాలిక్, కోసి, హిమాలయ, సక్షం, కుషాల్ అనే రకాలు జపాన్ పుదీనాలో ముఖ్యమైనవి. శివాలిక్, కోసి, హిమాలయ రకాలు ఆకుపచ్చ, తుప్పు తెగుళ్ళని తట్టుకోలేవు. అందువల్ల వీటిని ఎక్కువగా సాగు చేయడం లేదు. పుదీనాలో సక్షం ఈ రకాన్ని గనక మనం చూసినట్లయితే వీటి పిలకలు నాటడం ద్వారా ఈ రకం నుంచి హెక్టార్కి 80% పైగా మెంథాల్ కలిగిన 225 నుంచి 250 కిలోల తైలాన్ని పొందొచ్చు. ఇక కుషాల్ రకాన్ని గనక మనం చూసినట్లయితే ఈ రకం రబీ చివరిలో కూడా నాటడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే వరి కోత ఆలస్యమైనప్పుడు కూడా వరి తర్వాత ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. 90 నుండి 100 రోజుల పంట వ్యవధిలో హెక్టార్కి 80% మెంథాల్ కలిగిన 175 నుండి 200 కిలోల తైలాన్ని పొందొచ్చు. సక్షం, కుషాల్ రెండూ కూడా పురుగులని, తెగుళ్ళని తట్టుకోగలవు. అందువల్ల వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇక పుదీనా సాగుకి అనుకూలమైన నేలల విషయానికి వచ్చినట్లయితే అధిక సేంద్రియ పదార్థం కలిగిన ఎర్ర నేలలు, నీరు నిల్వని నల్ల నేలలు, ఉదజన సూచిక 6.5 నుండి 8.5 ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల నేలలు, క్షార నేలలు పుదీనా సాగుకు పనికిరావు. ఇక వాతావరణాన్ని గనక మనం చూసినట్లయితే సమశీతోష్ణ స్థితి నుంచి ఉష్ణ వాతావరణ పరిస్థితులు పుదీనా సాగుకు అనుకూలంగా ఉంటాయి. 100 నుండి 110 సెంటీమీటర్ల వర్షపాతం, 20 నుండి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఈ పుదీనాని వేర్లు, కాండపు ముక్కలు, పిలకల ద్వారా వ్యాప్తి చేస్తారు. ఎకరానికి 3 నుండి 4 క్వింటాళ్ల తీగ ముక్కలు అవసరమవుతాయి. ఇక నాటే విధానాల్ని గనక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పుదీనాని 2 రకాలుగా నాటుకోవచ్చు. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు నాటుకోవాలంటే పిలకల్ని పొలంలో నాటుకోవచ్చు. వరుసకి మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడం ఉండేలా నాటుకోవాలి. పిలకలని కుల్పీలతో మట్టి తీసి 5 నుండి 6 సెంటీమీటర్ల లోతులో లేదా ట్రాక్టర్తో గొర్రు తోలడం ద్వారా 5 నుండి 6 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి. తర్వాత వాటిని పూడ్చేయాలి, వెంటనే తడిపెట్టుకోవాలి. జనవరిలో నాటుకుంటే 3 నుండి 4 వారాల్లోనూ, ఫిబ్రవరిలో అయితే 2 నుండి 3 వారాల్లోనూ మొలకలు వస్తాయి. ఫిబ్రవరి తర్వాత నాటుకోవాలంటే పిలకల్ని ముందుగా 100 చదరపు మీటర్ల నారుమడిలో పెంచుకుని 6 ఆకులు వచ్చిన తర్వాత వరసల మధ్య 30 సెంటీమీటర్లు, వరసల్లో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు పుదీనాని నాటుకోవాలంటే ఈ పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రకాశం జిల్లాలో అయితే రబీ శనగ పంట తర్వాత కూడా ఈ పుదీనాని సాగు చేయొచ్చు. రబీ వరి లేదా శనగ పంటలు కోసిన తర్వాత బాగా అంటే 2-3 సార్లు దుక్కి దున్ని చిన్న మడులు తయారు చేసుకుని వాటిని వరి నాటు వేసే సమయంలోలాగా నీటితో నింపుకోవాలి. నారుమడి నుండి 6 ఆకులు వచ్చిన మొక్కల్ని పీకి వరి నారులాగానే మడుల్లో నాటుకునేటట్లయితే వరుసల మధ్య 50 నుండి 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 నుండి 15 సెంటీమీటర్లు ఎడం ఉండేలా నాటుకోవాలి. అదే ఏప్రిల్లో అయితే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవచ్చు. హెక్టర్కి సుమారుగా 2.5 లక్షల పిలకలు అవసరమవుతాయి. ఈ పద్ధతిలో నాటితే కుషాల్ రకాన్ని ఉపయోగించడం మంచిది. నీరు ఎక్కువగా నిల్వ ఉండే నేలల్లో అయితే పిలకల్ని బోదల మీద మాత్రమే నాటుకోవాలి. ఇక పుదీనా సాగులో సమగ్ర పోషక యాజమాన్యం అంటే సేంద్రియ రసాయన ఎరువులని సమ్మిళితంగా ఉపయోగించడం వల్ల ఆకులు మెంథాల్ పదార్థాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఆఖరి దుక్కిలో 20 నుండి 30 టన్నుల పశువుల

0: చూసుకోవచ్చు. 2% ఇనుము జింక్ సల్ఫేట్లను పిచికారీ చేయడం ద్వారా మరింత దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక పొద్దున సాగులో నీటి యాజమాన్యాన్ని కనుక మనం చూసినట్లయితే జనవరి మార్చి నెలల మధ్య 2 వారాలకోసారి తడిపెట్టుకోవాలి. ఏప్రిల్ జూన్ మాసాల్లో అయితే ప్రతి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 8 నుండి 10 నీటి తడులు తప్పనిసరిగా ఇచ్చుకోవాలి. సాళ్లలో 5 టన్నుల పచ్చి ఎండు ఆకులతో కప్పి ఉంచడం ద్వారా 25% నీటిని ఆదా చేసుకోవడమే కాకుండా కలుపు పెరగకుండా చేసి వేసవిలో నేల ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు ఆకుల సత్తువ సేంద్రియ పదార్థం నేలకు అందుతుంది. సరైన సమయంలో కలుపు నివారణ చేపట్టకపోయినట్లయితే 70 నుండి 75% దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి పిలకలు నాటే పద్ధతిలో అయితే నాటిన 45వ రోజు 65వ రోజు 80 రోజుల తర్వాత మనుషులతో కలుపు తీయించాలి. మళ్ళీ పంట మొదటి కోత తర్వాత 30 నుంచి 45 రోజులకి 2వసారి కలుపు తీసుకోవాలి. ఇక పుదీనాలో సాగు చేసే అంతర పంటల్ని కనుక మనం చూసినట్లయితే ప్రతి 2 వరుసల పుదీనాకు 1 వరుస మినుము, కంది లేదా అలసంద వేసుకోవడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ పంటల వేర్లు నేలకు నత్రజనిని అందిస్తాయి. అదేవిధంగా మల్బార్ వేప, శ్రీగంధం వంటి తోటల్లో పుదీనాను అంతర పంటగా సాగు చేయడం ద్వారా 15,000 నుండి 20,000 రూపాయల వరకు అదనపు ఆదాయాన్ని పొందొచ్చు. ఇక కోత విషయానికి కనుక వచ్చినట్లయితే పిలకల్ని నాటుకుంటే 100 రోజుల్లో పంట మొదటి కోతకి సిద్ధంగా ఉంటుంది. తర్వాత ప్రతి 60 నుంచి 70 రోజులకి కోతలు కోసుకోవచ్చు. 2 లేదా 3 కోతల తర్వాత తీసేసి మళ్ళీ నాటుకోవాలి. అదే నారు ద్వారా నాటుకునే పంట అయినట్లయితే గనక జూన్ జూలై నెలల్లో 1 కోత కోసుకోవచ్చు. అడుగున ఉన్న ఆకుల రంగును బట్టి కోత మొదలుపెట్టుకోవాలి. అడుగు ఆకులు పసుపు రంగుగా మారుతూ ఉన్నట్లయితే వెంటనే కోసుకోవాలి. హెక్టార్కి 20 నుంచి 40 టన్నుల ఆకుల దిగుబడి, వాటి నుండి 125 నుండి 200 కిలోల తైలం దిగుబడి వస్తుంది. ఇక పుదీనాను ఆశించే పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఆకు చుట్టు పురుగు, పెంకు పురుగు, బొంత పురుగులు ఆశించి ఆకుల్ని నాశనం చేస్తాయి. వీటి నివారణకి మలాథియాన్ మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పుదీనాన్ని ఆశించే తెగుళ్ల విషయానికి వచ్చినట్లయితే పిలక, వేరుకుళ్ళు, ఆకుమచ్చ, వడలు తెగులు ఇవి కనుక కనిపించినట్లయితే కార్బండిజమ్ 1 గ్రాము లేదా మ్యాంకోజబ్ 2.5 గ్రాములు లేదా బ్లైటాక్స్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. జనవరి ఫిబ్రవరి నెలల్లో నాటిన పంటకి పురుగుల బారి నుంచి కాపాడుకోవచ్చు. ఇక పుదీనాలో నూనె తీసే పద్ధతిని కనుక మనం చూసినట్లయితే పంట కోసిన తర్వాత 4 నుండి 5 గంటలు నీడలో ఆరపెట్టి నూనె బట్టీలో వేసి స్వేదన ప్రక్రియ ద్వారా నూనె తీసుకోవాలి. దీనికోసం బట్టీ తొట్టి అంటే బాయిలర్, ద్రవీకారి కండెన్సర్, సంగ్రహ పాత్ర సెపరేటర్ని కలిగిన యంత్రం అవసరమవుతుంది. ఈ కోసిన ఆకుల్ని బట్టీ తొట్టిలో నిండా నింపి మూత వేసి నీటి ఆవిరి పంపాలి. ఇలా చేయడం వల్ల ఆకుల్లోని నూనె గ్రంథులు పగిలి నూనె ఆవిరి, నీటి ఆవిరి కలిసి ద్రవీకారిలోకి ప్రవేశించి చుట్టూ ఉన్న నీటి వల్ల ద్రవీభవించి చుక్కల రూపంలో సంగ్రహ పాత్రలోకి ప్రవేశిస్తుంది. తైలాన్ని వేరు చేసి శుభ్రపరిచి అల్యూమినియం లేదా గాజు పాత్రలో భద్రపరచుకోవాలి. ఈ ప్రక్రియ అవడానికి 4 గంటల వ్యవధి పడుతుంది.
1: ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పుదీనా సాగు గురించి విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై కార్యక్రమంలో. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు.

ఈనాటి ప్రసారంలలో రాత్రి 7:05 తెలుగులో వార్త ప్రసారం వింటారు. 7:15 పంట సీమలు కార్యక్రమంలో ఉద్యాన పంటలో వివిధ రకాల మల్చింగ్ పద్ధతులు డాక్టర్ వి శివకుమార్ గారితో పరిచయం వింటారు. విని వెంటనే జానపద గీతం, చివరిగా మొక్కజొన్నలో కలుపు యాజమాన్యం గురించి తెలుసుకుంటారు. 7:40 వికసిత్ భారత్లో మిషన్ శక్తి పథకం కింద శ్రీమతి పి సుధామూర్తి గారితో పరిచయం వింటారు. 8:00 తెలుగు ప్రసంగంలో శ్రీమతి వజ్రాల ఇందిరాగారి స్వీయ కవితలు. 8:15

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనప్రియ కవిశ్రీ ఏలూరి యంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాల గురించి ఉంటారు ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం వారి సౌజన్యంతో. 8:40 నిమిషాలకు దేశభక్తి గీతం వింటారు. 8:45 నుండి విజయవాడ ఏమీటర్లపై ప్రసారాలు వింటారు. 11:10 నుంచి ఎఫ్ఎం గోల్డ్ ప్రోగ్రాం రిలే వింటారు. ప్రసార విశేషాలు విన్నారు.

0: భయములు నీవేనా నన్ను తలచినది.
1: సమయం 7:05 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన సమ్మిళిత వృద్ధికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, ఎల్పీజీ, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికాసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్,

0: స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్, యుఏఈలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. అబుదాబీ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధాని నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది రెండవసారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్రమోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నాడు నార్వే చేరుకుంటారు. ప్రధాని మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలియజేశారు. పర్యటనలో చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్జీ, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియేరా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. అంతకుముందు ప్రారంభ ఉపన్యాసం చేసిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి భద్రతలు అత్యంత ప్రధానమైనవని, ఇటీవల తలెత్తిన ఘర్షణలపై చర్చలు దౌత్యం ప్రాముఖ్యతను చెబుతున్నాయని అన్నారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన, సమ్మిళిత వృద్ధికి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై బ్రిక్ దేశాల మధ్య ఉమ్మడి ఆసక్తి ఉందని ఆయన అన్నారు. తమిళనాడులో ఈరోజు ఏఐఏడిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, రాష్ట్ర గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేల వర్గానికి సంబంధించి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ అంశంపై స్పీకర్ జేసీడీ ప్రభాకర్తో చర్చించాలని గవర్నర్ను కోరారు. టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ విప్ ఓఎస్ మణియన్ ఆదేశించినప్పటికీ ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని 25 మంది ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలు విప్ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీనిపై స్పందించిన ఎడప్పాడి పళనిస్వామి వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు వేలుమణి నేతృత్వంలోని వర్గాన్ని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గృహ అవసరాల ఎల్పీజీ సరఫరా సాఫీగా సాగుతోందని, ఎక్కడా కూడా పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు నిలిచిపోయిన దాఖలాలు లేవని తెలియజేశారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నుండి ఇప్పటివరకు 7 లక్షలకు పైగా కొత్త ఎల్పీజీ కనెక్షన్లివ్వగా సుమారు 7,50,000 మంది కొత్త వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారని ఆమె చెప్పారు. గత 3 రోజుల్లో సుమారు 1,40,00,000 ఎల్పీజీ బుకింగ్లు రాగా వాటిలో దాదాపు 1,39,00,000 బుకింగ్లను పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులను అనుసరించి ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రిత్వ శాఖ గ్రామీణాభివృద్ధితో సహా ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి పిలుపు మేరకు మంత్రిత్వ శాఖ స్థాయిలో వచ్చే ఏడాది వరకు బంగారం కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. దీంతోపాటు ప్రజా ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైనవి తప్ప విదేశీ పర్యటనలు చేపట్టరాదని పేర్కొన్నారు. మనం దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలను పొదుపుగా వాడవలసిన అవసరం ఉందని చెప్పారు. అలాగే సాధ్యమైన చోటల్లా ప్రజా రవాణాను ఉపయోగించుకోవడానికి ప్రోత్సహించాలని కోరారు. ఎరువుల సమతుల్య వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా గ్రామస్థాయిల్లో ప్రచారాన్ని ప్రారంభించిందని కూడా తెలియజేశారు. 2026-27 మార్కెటింగ్ సీజన్కు గాను 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచినందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన వరి క్వింటాలుకు 2,369 రూపాయల నుండి 2,441 రూపాయలకు, జొన్న క్వింటాలుకు 3,699 రూపాయల నుండి 4,023 రూపాయలకు, సజ్జలు క్వింటాలుకు 2,775 రూపాయల నుండి 2,900 రూపాయలకు, మొక్కజొన్న క్వింటాలుకు 10 రూపాయలు పెరిగి 2,410 రూపాయలకు చేరిందని అన్నారు. ఈ పెరిగిన మద్దతు ధరల వల్ల దేశంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చౌహాన్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కొంకణ్, గోవా తీర ప్రాంతాల్లో రోజంతా వేడితో కూడిన ఉక్కపోత వాతావరణం ఉంటుందని చెప్పింది. దేశ ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక, జార్ఖండ్, ఉత్తర కర్ణాటకలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన, సమ్మిళిత వృద్ధికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, ఎల్పీజీ, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: పంట సీమలు

0: ఈనాటి పంటసిమలు కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో వివిధ రకాల మల్చింగ్ పద్ధతులు ఈ అంశం గురించి డాక్టర్ వి శివకుమార్ గారితో పరిచయం వింటారు.
1: ఉద్యాన పంటలలో మల్చింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ వి శివకుమార్ గారు మన ముందున్నారు. వారిని అడిగి అసలు ఈ మల్చింగ్ అంటే ఏమిటి, దానివల్ల ఉద్యాన పంటలకు వచ్చే లాభం ఏమిటి, ఏ విధంగా చేపడితే రైతులు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు పొందుతారు ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ వి శివకుమార్ గారు.
2: నమస్తే సార్.
1: అసలు ఈ మల్చింగ్ అంటే ఏమిటి సార్?
2: మల్చింగ్ అనేది మనకి అచ్చతెలుగులో చెప్పుకోవాలనుకుంటే ఆచ్ఛాదన అంటారు. వ్యవసాయ భూముల్లో సారవంతమైన నేలను పట్టి ఉంచి నేలలోని తేమను పరిరక్షించడం కోసం నేలపైన మొక్కల చుట్టూ ఏదైనా పదార్థాలతో, అది సేంద్రియ పదార్థాలు అవనియండి, ప్లాస్టిక్ మల్చింగ్ అవనియండి, పదార్థాలతో పొరలు పొరలుగా కప్పి ఉంచడాన్ని మల్చింగ్ లేదా ఆచ్ఛాదన అంటారండి. ప్రస్తుతం నీటి ఎద్దడి పరిస్థితులు అనేవి మన రాష్ట్రంలోన అలాగే ప్రపంచం మొత్తం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లోన, బావుల్లో కూడా నీరు ఎండిపోయే పరిస్థితులు, బావులు కూడా ఏంటంటే 300-400 అడుగులు వేసే పరిస్థితులు ఉన్నాయి. కనుక రైతులు సక్రమంగా పంటలకు నీరు అందించుకోవడం కోసం సరిపడేంత నీరుని ఇవ్వలేకపోతున్నారు. కనుక రైతులు అందుబాటులో ఉన్న నీటినే ఉపయోగించుకొని తక్కువ నీటితో ఎక్కువ పంటని సాగు చేసుకోవాలి.
1: అసలు ఈ మల్చింగ్ ఎందుకు చేయాలి సార్?
2: రైతులు వ్యవసాయంలో పంట దిగుబడిని పెంచుకోవాలనే ఆలోచనతోని, అంటే కొంత అవగాహన లోపం వల్ల కూడా నిర్లక్ష్యం చేయడం వలన తీవ్రంగా నష్టపోతున్నారు. వాటిలో ప్రధానంగా చూసుకునేటువి సరైన నీటి యాజమాన్యం చేయకపోవడం, మోతాదుకు మించి ఎరువులు వాడడం, నేలను సంరక్షించకపోవడం, అలాగే అర్ధరహితంగా పురుగు మందులు, తెగులు మందులు, అలాగే ఎరువులు వాడడం, ఎక్కువ కూలీ ఖర్చుల వలన సరైన కలుపు యాజమాన్యం సరైన సమయంలో చేయలేకపోవడం, అలాగే కలుపు ఎక్కువైన తర్వాత కూడా చేయడం అలా చేయడం, అలాగే సరైన సస్యరక్షణ చర్యలు పాటించకపోవడం వలన, ఈ కారణాల వలన చీడపీడలు అధికమవడం, అలాగే సాగు ఖర్చు కూడా పెరిగిపోయి నికర ఆదాయం తగ్గిపోతుంది. కనుక రైతులు మల్చింగ్ పద్ధతిని అనుసరించినట్లయితే వీటన్నిటికీ కొంతవరకు ఒక పరిష్కారాన్ని అందించవచ్చు.
1: ఇది ఎక్కువగా ఉద్యాన పంటల్లోనే మనకి మల్చింగ్ ప్రాధాన్యత ఉంటుంది.
2: అవునండి.
1: ఈ మల్చింగ్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏమిటి సార్? మరి
2: నేల యొక్క సారంను కాపాడుకోవడంలో మల్చింగ్ చాలా సమర్థవంతంగా మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పంటలు లేని సమయంలో నేలను కప్పి ఉంచి నేల కోతను నివారించి సహజ రక్షణను అందించడంలో సహకరిస్తుంది. పంట కాలంలో మల్చింగ్ చేయడం వలన నేలలోని తేమ ఆవిరి కాకుండా అడ్డగించి 30-40% వరకు నీటిని ఆదా చేస్తుంది. ఆ నీటిని నీటి ఎద్దడి సమయంలో పంటకు తేమను అందించడంలో ఉపకరిస్తుంది. అదేవిధంగా ఉష్ణోగ్రత వ్యత్యాసాల వలన నేల భౌతిక పరిస్థితి దెబ్బతినకుండా మొక్క చుట్టూ సూక్ష్మ వాతావరణాన్ని కలగజేస్తుంది. దీనివలన నేలలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది, తద్వారా నేలలో ఉండే సూక్ష్మజీవులు కానీ అలాగే మొక్క పెరుగుదల కూడా అధికంగా ఉండి నేల నిర్మాణాన్ని వృద్ధి చేస్తూ మొక్కకు అన్ని పోషకాలు అందేలా చేస్తుంది. పంటల మధ్య మల్చింగ్ పదార్థాలు పరచడం చేత సూర్యరశ్మి నేరుగా భూమిపైన పడదు, అదేవిధంగా కలుపు మొక్కలపైన కూడా సోకదు. కనుక ఏంటంటే కిరణజన్య సంయోగక్రియ ఆ కలుపు మొక్కలపైన తగ్గి సుమారు 85% వరకు కలుపు నివారణ జరుగుతుంది. దీనివలన నేలలోని తేమ పంటకు మాత్రమే అందించడం జరుగుతుంది. మల్చింగ్కు ఉపయోగించే సేంద్రియ పదార్థాలను పంటకు కుళ్ళిన తర్వాత అది పోషకాలుగా మొక్కకు ఉపయోగపడుతుంది. కనుక ఒక రకంగా పోషకాలను అందించడం జరుగుతుంది, అదేవిధంగా నత్రజని స్థిరీకరణ కూడా జరుగుతుంది.
1: వాడే పదార్థం ఇప్పుడు అది గడ్డి కానీ ఇంకేదైనా ఏదైతే మల్చింగ్ కోసం కప్పబడుతుందో ఆ పదార్థం ఎరువుగా మారుతుంది.
2: సేంద్రియ పదార్థాలతో మల్చింగ్ చేసుకున్నట్లయితే కుళ్ళి ఎరువుగా ఉపయోగపడుతుందండి. ఈ ప్లాస్టిక్ పదార్థాలను కూడా వాడవచ్చు. అదేవిధంగా మల్చింగ్ చేయడం ద్వారా నేలలోని జీవావరణ వ్యవస్థలు వృద్ధి చెంది నేలలోని పోషకాల స్థాయిని కూడా పెంచడంలో సహకరిస్తుంది. మల్చింగ్ చేపట్టిన భూముల్లో సేంద్రియ పదార్థాలు కూడా ఎక్కువ స్థాయిలో లభిస్తాయి. దీర్ఘకాలం మల్చింగ్ చేపడుతున్న పంటలలో గణనీయమైన దిగుబడి పెరుగుదలతో పాటు చీడపీడలను సమర్థంగా తట్టుకునే నిరోధకత కూడా పెంచుకోవచ్చు. క్రమ పద్ధతిలో మల్చింగ్ పాటించినట్లయితే పంటల ఉత్పత్తి ఉత్పాదకతలో కూడా స్పష్టమైన పెరుగుదలని గమనించవచ్చండి.
1: మరి అసలు ఈ మల్చింగ్ చేయడానికి ఏమేమి వాడవచ్చు సార్? మరి
2: మల్చింగ్ చేయడానికి ఇంత ముందుగా చెప్పుకున్నట్టు సేంద్రియ పదార్థాలను వాడవచ్చు అండి. అదే ఇప్పుడు ఏంటంటే మనకి మార్కెట్లో ప్లాస్టిక్ మల్చెస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. సేంద్రియ పదార్థాలు చూసుకున్నట్లయితే కత్తిరించిన గడ్డి కానీ, వరిగడ్డి, వ్యవసాయ వ్యర్థాలు కానీ, కాగితము వంటింటి వ్యర్థాలు అలాంటివి వాడుకోవచ్చు. కత్తిరించిన గడ్డి చూసినట్లయితే వ్యవసాయ భూముల్లో మనకి ప్రధాన పంటలు సాగు చేసే సమయంలో నేలను కత్తిరించిన గడ్డి మొక్కలను పరిచి మల్చింగ్ చేయవచ్చు. ఇలా చేయడం వలన వేగవంతమైన గాలులు లేదా వర్షాల వలన నేలకు కోతకు గురి కావండి. అదేవిధంగా గడ్డిజాతి పంటలకు బదులుగా పచ్చిరొట్ట పంటలను ఉపయోగించుకున్నట్లయితే నేలకు సహజ స్థితిలోనే నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. అదేవిధంగా అది మల్చింగ్ అదే పదార్థంతో మల్చింగ్ చేయడం వలన అది కుళ్ళి బాగా నేల గుల్లబారేటట్లు చేస్తుంది. ఇప్పుడు ఆర్గానిక్ కార్బన్ అనేది చాలా తక్కువగా పంట పొలాల్లో ఉంటుంది. ఆ ఆర్గానిక్ కార్బన్ శాతాన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి అంటే పెంపొందించడానికి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా వరిగడ్డి వ్యర్థాలు మనకి రైతులకి ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ మన కోస్టల్ జిల్లాలో చూసుకున్నట్లయితే వరి అనేది ఎక్కువగా సాగులో ఉందండి. ఈ వరిగడ్డి అనేది మనకి సాధారణంగా ఈజీగా దొరుకుతుంది. మిగతా అన్నింటితో పోలిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాంటిటీ అనేది దొరుకుతుంది. సో ఈ వరిగడ్డిని కూడా విరివిగా వాడుకొని మల్చింగ్ సులువుగా చేసుకోవచ్చు. వరిగడ్డి కాకుండా మనకి చెరుకు పిప్పి అదేవిధంగా వేరుశనగ తొక్కలు ఎండిన పత్తి మొక్కలు కానీ జొన్న సజ్జ వంటి ఇతర వ్యర్థాలను కూడా సహజ స్థితిలో మనం మల్చింగ్ వాడుకోవచ్చు.
1: కాగితాలు కూడా వాడచ్చు సార్?
2: అవును సార్, కాగితాలు కూడా కాగిత వ్యర్థాలు కానీ మనకి కాగితం వేస్ట్ పేపర్లను కూడా వాడుకున్నట్లయితే కాగితం అనేది ఈజీగా మనకి డికంపోజిషన్ కూడా అయిపోతుంది. అదేవిధంగా వంటింటి నుంచి వచ్చిన వ్యర్థాలు మనం అంటే కూరగాయలు కోసిన తర్వాత తరిగిన తర్వాత వ్యర్థాలు వస్తాయండి, ఆ వ్యర్థాలను కూడా వాడుకొని మల్చింగ్ అనేది ఇవేంటంటే తక్కువ క్వాంటిటీలో దొరికితే కనుక బ్యాక్ యార్డ్ గార్డెన్స్లో వాడతాం అంటే పెరటి తోటల్లో. ఆ పెరటి తోటల్లోనే ఏంటంటే ఇవి తక్కువ క్వాంటిటీలోనే మనకి లభిస్తే కనుక ఈ పెరటి తోటల్లో తక్కువ క్వాంటిటీలోనే మనకి మొక్కలు కూడా ఉంటాయి కనుక వీటికి ఆ వ్యర్థాలతో కానీ మనం మల్చింగ్ చేసుకున్నట్లయితే ఇళ్ళ వరకు సరిపోతుందండి.
1: ఓకే, మరి ప్లాస్టిక్ ఏ విధంగా వాడుకోవాలి సార్? మరి
2: ప్లాస్టిక్ మల్చ్ అండి, ఉద్యాన పంటల్లోని ప్రస్తుతం ప్లాస్టిక్ మల్చ్ ప్రాధాన్యత చాలా ఉందండి. ముఖ్యంగా కూరగాయ పంటలను స్థిరంగా సాగు చేయడానికి వీలుగా వ్యవసాయ భూముల్లోన ఎత్తుమడులు చేసుకొని దానిపైన డ్రిప్ వేసుకొని కూరగాయల సాగు చేపడుతున్నారు. ఇటువంటి మడులున ప్లాస్టిక్ మల్చింగ్తో పాటుగా సూక్ష్మ సాగు పద్ధతులు అయినటువంటి డ్రిప్ లేకపోతే ఈ స్ప్రింక్లర్ పద్ధతులను వాడుకున్నట్లయితే తక్కువ నీళ్లతోనే ఎక్కువ పంటల్లోనే సాగు చేయవచ్చు. అదేవిధంగా మనకి ఇప్పుడు మనం ప్లాస్టిక్ మల్చ్ చూసుకున్నట్లయితే మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ మల్చ్ 4 అడుగులు వెడల్పు ఉండి 400 మీటర్ల పొడవు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనకి 1 రోలు 10 సెంట్లు పొలానికి సరిపోతుంది.
1: 400 మీటర్లు
2: 4 అడుగులు
1: వెడల్పు
2: ఎకరానికి 7 నుంచి 8 సీట్లు పడతాయి. మధ్యలో ఏంటంటే మనకి ఒక ఎత్తుమడికి ఇంకొక ఎత్తుమడికి మధ్యలో 30 నుంచి 45 సెంటీమీటర్లు ఖాళీ ఉంచుతాం కనుక
1: 40 ఇస్తాం కాబట్టి
2: 7 నుంచి 8 రోల్స్ మనకి సరిపోతాయి. ఇవేంటంటే ఈ రోల్స్ ఇప్పుడు మార్కెట్లో దొరికేది ఒకవైపు నలుపు రంగు ఉంటుంది, ఇంకో వైపు సిల్వర్ రంగు ఉంటుంది. నలుపు రంగు భూమికి తగిలేటట్లు, సిల్వర్ రంగు ఏంటంటే పైకి తగిలేటట్లు పెట్టుకోవాలి. కొంతమంది రైతులు తెలియక రివర్స్ లో వేస్తూ ఉంటారు, దానివల్ల ఏంటంటే అది కరెక్ట్ కాదు పద్ధతి. నలుపు రంగు భూమికి తగిలేటట్లు వేసుకున్నట్లయితే భూమి యొక్క ఉష్ణోగ్రతను మారకుండా చేస్తుంది నలుపు రంగు అనేది. దానివల్ల ఏంటంటే మొక్క పెరుగుదల బాగుంటుంది, ఉష్ణోగ్రతని ఆకర్షించదు, అదేవిధంగా ఉష్ణోగ్రతని నేల నుంచి బయటికి పోనివ్వదు కనుక భూమి యొక్క ఉష్ణోగ్రత మారకుండా చేస్తుంది. కనుక ఏంటంటే మొక్కకు సరిపడే అంత ఉష్ణోగ్రత ఉంటుంది కనుక వేరు పెరుగుదల మొక్క పెరుగుదల
1: నలుపు రంగు అనేది
2: సూర్యరశ్మిని బాగా తీసుకుని నేల యొక్క ఉష్ణోగ్రతను పెరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే వేరు కూడా పెరుగుదల తగ్గి మాడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే నేలలో ఉండే సూక్ష్మజీవులు కూడా ఏంటంటే ఉష్ణోగ్రత పెరగడం వల్ల సూక్ష్మజీవుల సంఖ్య కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సిల్వర్ రంగు కూడా పైకున్నట్టు పెట్టుకున్నట్టయితే ఈ సిల్వర్ రంగు సూర్యరశ్మి తగిలినప్పుడు సూర్యరశ్మి అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రిఫ్లెక్ట్ అవడం వల్ల ఏంటంటే రసం పీల్చే పురుగులు అయినటువంటి తెల్లదోమ, తామర పురుగు, అదేవిధంగా పిండి నల్లి ఇలాంటివి ఏంటంటే రిఫ్లెక్ట్ ఆ సూర్యరశ్మి రిఫ్లెక్ట్ అవడం వల్ల ఏంటంటే వాటి పాపులేషన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఒక పక్కన నేల యొక్క ఉష్ణోగ్రతను కాపాడవచ్చు, ఇంకొక పక్క ఏంటంటే ఈ రసం పీల్చే పురుగులను కూడా కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
1: ఇప్పుడు ఈ మల్చింగ్ షీట్ ఎంపిక చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? మరి
2: మనకి మల్చింగ్ షీట్ అనేది పండించే పంట కాలాన్ని బట్టి మనం మల్చింగ్ షీట్ అనేది ఎంచుకోవాల్సి వస్తుందండి. సాధారణంగా ఏంటంటే కూరగాయలు, పూల మొక్కలు ఇలాంటివి ఏంటంటే 3

0: నుంచి 4 నెలల కాల వ్యవధి ఉండే పంటలు. సో ఇటువంటి పంటల్లోనే ఏంటంటే మనకి 15 నుంచి 25 మైక్రాన్లు ఉండే మందం గల మల్చింగ్ షీట్ను వాడుకోవాలి. అలా కాకుండా ఏంటంటే 10 నుంచి 12 నెలల కాలం, అంటే 1 సంవత్సరం బొప్పాయి అయితే 18 నెలలు ఇలా ఉంచుతాయి. ఇలాంటి పంటలకైతే మనకి 50 మైక్రాన్ల మందం గల మల్చింగ్ షీట్లు ఉంటాయి. సో అలాంటి మందం గల మల్చింగ్ షీట్లని వాడుకోవాలి. అలా కాకుండా ఏంటంటే దీర్ఘకాలం, అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇలా ఉంచే పంటలలో కంపల్సరీగా ఏంటంటే మనకి 100 మైక్రాన్ల మందం గల మల్చింగ్ షీట్ను వాడుకోవాలి.
1: ఇప్పుడు దీర్ఘకాలిక పంట,
0: దీర్ఘకాలం అంటే ఇప్పుడు కొబ్బరి ఉంది, కొబ్బరి చుట్టూ వేసుకోవాలి, పామ్ ఆయిల్ చుట్టూ వేసుకోవాలనుకుంటున్నాం, కలుపు, మామిడి, సపోటా, ఈ పంటలు అంటే మనకి
1: స్వల్పకాలిక పంటలకు అయితే 15 నుంచి 25 మైక్రాన్లు, మధ్యకాలిక పంటలు అయితే 50 మైక్రాన్లు, దీర్ఘకాలిక పంటలు అయితే 100 మైక్రాన్ల
0: మందం,
1: ఇంత మందం ఉండే షీట్లు
0: వాడుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే మనకి ఈ మల్చింగ్ షీట్ అనేది అంటే గాలి భూమిలోకి చొరబడకుండా నేలలో ఉష్ణోగ్రతను బయట వాతావరణంలో కలవనివ్వకుండా ఉండేటట్లు అలాంటి మల్చింగ్ షీట్లని వాడుకోవాలి.
1: ఈ మల్చింగ్ షీట్ లక్షణాలు ఏముంటాయి సార్? అసలు దీని లక్షణం ఏమిటి? అసలు
0: మల్చింగ్ షీట్ ఇప్పుడే చెప్పుకున్నాం, భూమిలో నుంచి నేల ఉష్ణోగ్రత అనేది వాతావరణంలోకి వెళ్ళకుండా చూడాలి. అలా విధంగా అంటే గాలి, బయట గాలి కూడా భూమి లోపలికి, ఆ షీట్ లోపలికి రాకుండా ఉండేటట్టు ఉండాలి. అదేవిధంగా నేలలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచేటట్టు ఉండాలి. మల్చింగ్ షీట్ మన్నిక ఒకసారి భూమిపైన వేసిన తర్వాత కనీసం ఒక పంట కాలానికి వచ్చేటట్టు ఉండాలి. ఆ మందం అనేది చూసుకోవాలి. వాతావరణాన్ని
1: మల్చింగ్ షీట్ పరిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అటుపక్క ఇటుపక్క లేకుండా దాన్ని మట్టితో కప్పు ఉంచాలి.
0: మట్టితో కప్పు, యాంకరింగ్ అంటారు సార్ అది. అది కూడా మనం డిస్కస్ చేద్దాము. వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ పదార్థాలతో నేలని కలుషితం చేయకుండా ఉండడానికి మల్చింగ్ పదార్థాలు త్వరగా భూమిలో కుళ్ళిపోయేటట్లు ఉండే పదార్థాలని మల్చింగ్గా ఎన్నుకోవాలండి.
1: ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అసలు ఈ మల్చింగ్ ఎలా చేసుకోవాలి?
0: మొక్కలకు ఇరువైపులా లేదా చుట్టూరా 5 నుంచి 10 సెంటీమీటర్ల లోతు గాడి చేసి మల్చింగ్ షీట్కు ఎంత సైజు అయితే కావాలో అంత సైజు కత్తిరించుకోవాలి. ఈ షీట్ను పెద్ద చెట్లకైతే మొక్క చుట్టూ పరుచుకుంటాం. అలా కాకుండా ఏంటంటే కూరగాయ పంటలకు అయితే ముందుగా బెడ్లు వేసుకున్న తర్వాత బెడ్ పైన ఈ
1: రంధ్రాలు చేసుకుంటూ వెళ్ళాలి.
0: రంధ్రాలు చేసిన తర్వాత డ్రిప్ పైపు ముందుగానే పరిచేయాలి. పరిచిన తర్వాత దానిపైన ఈ మల్చింగ్ షీట్ని మరీ వదులుగా ఉండకూడదు, అలాగే బిగుతుగా ఉండకూడదు. వదులుగా ఉన్నప్పుడు గాలికి ఎగిరిపోతూ ఉంటుంది, బిగుతుగా ఉన్నట్లయితే త్వరగా అది షీట్ ఎండకి సాగిపోవడం, అలాగే కన్నాలు అయిపోవడం, చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక మరీ వదులుగా వేయకూడదు, అలాగని మరీ బిగుతుగా వేయకుండా అన్ని చివరిలా కప్పి ఉంచి ఆ గాడి చేసిన దాంట్లోని మట్టితో కప్పాలి. ఈ మట్టితో ఇలా కప్పి ఉంచడాన్ని యాంకరింగ్ అంటాం. మనం బోట్లు ఎలా అయితే కింద యాంకరింగ్ ఇస్తామో అలాగనమాట షీట్ ఎగరకుండా మొక్క అంటే ఫర్దర్గా కదిలిపోకుండా మొక్కలు డిస్టర్బ్ అవ్వకుండా ఉండేటట్టు మనం యాంకరింగ్ అనేది ఇచ్చుకోవాలి. దీనివల్ల మల్చింగ్ షీట్ గాలికి చెదిరిపోకుండా ఉంటుంది. మల్చింగ్ షీట్ను 2 రకాలుగా వేసుకోవచ్చండి. ఒకటి ఏంటంటే విత్తడానికి ముందు, ఇంకోటి మొక్క కానీ విత్తనం కానీ విత్తిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు. విత్తడానికి ముందు అనుకున్నట్లయితే మొక్కకు మొక్కకు అలాగే వరుసకు మధ్య గల దూరాన్ని బట్టి ముందే షీట్ పైన రంధ్రాలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏంటంటే రంధ్రాలు ఉన్న షీట్ కూడా మార్కెట్లో మనకి ఎంత క్వాంటిటీ కావాలి, అలా విధంగా ఎంత దూరంలో మనం మొక్క పెట్టాలనుకుంటున్నాం. సపోజ్ టమాటా వేసామనుకోండి, 60 సెంటీమీటర్ల దూరంలో వేస్తాం. ఒక వరుసకి ఒక వరుస వేస్తామా, ఒక బెడ్ పైన 2 వరుసలు వేస్తామా, దాన్ని బట్టి మనం చెప్పగలిగితే దాని ప్రకారంగా మనకి ఆ రంధ్రాలు కూడా చేసి
1: అందుబాటులో ఉన్నాయి.
0: రంధ్రం వాళ్ళే చేసి మనకి మార్కెట్ ఇస్తారు. అలా కాకుండా తక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే మాత్రం రంధ్రాలు చేసి అయితే ఇవ్వరండి. ఈ షీట్లను ఏంటంటే ప్రతి వరుస పైన ముందుగా చెప్పుకున్న విధంగా యాంకరింగ్ చేసి మల్చింగ్ షీట్ని పరుచుకోవాలి. ఈ రంధ్రాలు గుండా ఒక్కొక్క విత్తనం కానీ లేదా నారు మొక్కను కానీ పెట్టి మట్టిని కప్పాలి. ఆ తర్వాత నీరు పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వలన సుమారు 20 నుంచి 25% విత్తనం కూడా మనకి ఆదా అవుతుంది. పొలానికి బిందు సేద్యం అందుబాటులో ఉన్నట్లయితే ఎత్తుమడుల పైన ముందుగా ఇందాక చెప్పుకున్నట్టుగా డ్రిప్ పైపులను కూడా పరిచి ఉంచుకోవాలి. అదేవిధంగా నాటిన తర్వాత మల్చింగ్ షీట్ వేయొచ్చు. అంటే మనకి ఎంత సైజు కావాలో అంత సైజు మల్చింగ్ షీట్ను వేయడానికి ముందుగానే తగినంత సైజు కత్తిరించుకోవాలి. ఆ తర్వాత మల్చ్ షీట్పై మొక్కల దగ్గర చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటిని తొడిగి అన్ని చివరలకి యాంకరింగ్ చేసుకోవాలి. సాధారణంగా ఈ విధానాన్ని కొబ్బరి, మామిడి వంటి చెట్టుకు కలుపు నివారణ కోసం ఉపయోగిస్తాం. అదేవిధంగా మనకి కొన్ని రకాలు సెన్సిటివ్గా ఉంటాయండి. కొన్ని మొక్కలు అంటే మల్చింగ్ షీట్

0: మొక్కకు తగిలినప్పుడు ఏంటంటే ఆ మొక్క కాలర్ జోన్లోన చనిపోతూ ఉంటాయి. సో అలాంటి పంటల్లో కూడా ఏంటంటే ఈ నాటిన తర్వాత మల్చింగ్ వేసే విధానాన్ని ఉపయోగిస్తారు. అంటే స్ట్రాబెర్రీ ఇటువంటివి కొన్ని సెన్సిటివ్ ఉంటాయి. సో వాటికి కూడా ఏంటంటే మొక్క వేసిన తర్వాత ఎక్కడైతే మొక్క ఉందో అక్కడ రంధ్రం చేసి ఆ మల్చింగ్ షీట్ని అనేది తొడిగి భూమిపైన అనేది మనకి ఈ కలుపు రాకుండా ఉంచుకోవడానికి వాటికి ఉపయోగిస్తారు.
1: చివరిగా అసలు మల్చింగ్ చేసేటప్పుడు రైతులు పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటి?
0: ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి భౌగోళిక పరిస్థితులు నేల స్వభావాన్ని అనుసరించి మనం మల్చింగ్ చేసుకోవాలండి. పంటలు సాగు సమయంలో మల్చింగ్ చేపట్టదలిస్తే దానికి అనుకూలంగా పంటల సరళి పాటించవలసి వస్తుంది. వరుసల్లో పంటను నాటుకుంటే మల్చింగ్ చేయడం సులువుగా ఉండి నిర్వహణ అనేది సులభంగా ఉంటుంది. అలా కాకుండా ఏంటంటే అక్కడక్కడ మొక్కలు పెట్టి అంటే స్పెసిఫిక్ మొక్కకి మొక్కకి వరుసకి వరుసకి మధ్య దూరాన్ని పాటించిన అలాంటి పొలాల్లోనూ మనకి మల్చింగ్ చేయడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. మల్చింగ్తో పాటుగా సూక్ష్మనీటి పద్ధతులు కూడా చేపట్టినట్లయితే నేల సారవంతంతో పాటు నీటి యాజమాన్యం కూడా కొనసాగించవచ్చు, నీటి ఎద్దడిని కూడా కొంతవరకు తగ్గించవచ్చు. అదేవిధంగా ఉన్న నీటితోనే ఇంకా కొద్దిగా ఎక్కువ పొలంలో మనం సాగుని చేపట్టవచ్చు. ఎక్కువ విస్తీర్ణంలో మల్చింగ్ చేయాలనుకున్నట్లయితే అందుబాటులో ఉండే వనరులనే మల్చింగ్ పదార్థాలుగా వాడుకోవాలి. అంటే ఇందాక వరిగడ్డి అది అనుకున్నాం, లోకల్ అవైలబిలిటీ ఉన్నట్లయితే దాన్ని కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా మల్చింగ్కు ఎంచుకున్న గడ్డి ముక్కలు లేదా ఇతర వ్యవసాయ పదార్థాల వలన పంటకాలంలో కలుపు సమస్య అలాగే చీడపీడల బెడత తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎర్ర నేలల్లోనూ మనం వరిగడ్డి ముక్కలు అవి పరిచినట్లయితే కొద్దిగా త్వరగా ఏంటంటే మనకి చెదలు పట్టడానికి అవకాశం ఉంటుంది. ఎర్రమట్టి నేలలో
1: ఇది పర్టికులర్గా మనకి రాయలసీమ ఆ ప్రాంతం
0: ఈ అంటే లైట్ సాయిల్స్ అంటారు. ఈ లైట్ సాయిల్ అంటే మనకి ఈ చెద పురుగుల సమస్య కూడా ఉంటుంది. సో ఇటువంటి నేలల్లోనే కొద్దిగా తగిన జాగ్రత్తలు తీసుకొని మల్చింగ్ చేసుకున్నట్లయితే దానివల్ల ఏంటంటే మనకి ప్రధాన పంట పాడవకుండా
1: ఉంటుంది.
0: అదేవిధంగా దీర్ఘకాలం మల్చింగ్ చేయాలనుకున్నట్లయితే నేలలో సహజ స్థితి అంటే నేల యొక్క భౌగోళిక పరిస్థితులు నేల యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏమి మనకి చేంజ్ అవ్వకుండా ఉండేటట్లు తగిన జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఈ విధంగా రైతు సోదరులు కానీ మనకి తగిన జాగ్రత్తలు తీసుకొని అందుబాటులో ఉండే పదార్థాలతో మల్చింగ్ చేసుకున్నట్లయితే తక్కువ నీటితో ఎక్కువ పొలంని సాగు చేసుకోవచ్చును, మరియు కలుపును కూడా నియంత్రించి సాగు ఖర్చును తగ్గవచ్చు. దానికి ఫర్దర్గా ఏంటంటే నికర ఆదాయం అనేది రైతు సోదరులకు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది.
1: చాలా సంతోషం డాక్టర్ శివకుమార్ గారు. మరి ఈ ఉద్యాన పంటలకి మల్చింగ్ చేపట్టే విషయంలో ప్రభుత్వం ఏమైనా సబ్సిడీలు అలాంటివి ఏమైనా ఇంతకుముందు ఇచ్చిందా, ఇప్పుడు ఉన్నాయా లేవా?
0: ఇంతకుముందు అయితే గవర్నమెంట్ మనకి ఉద్యాన పంటల్లో మల్చింగ్ చేసుకున్నట్లయితే 50% వరకు సబ్సిడీ అనేది ఉందండి. ఇప్పుడు కూడా ఏంటంటే దానికి ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే మనకి ఈ ఎక్స్టెండ్ చేసినట్లయితే ఎవరైతే రైతు సోదరులు ఈ మల్చింగ్ పద్ధతి పాటిస్తారో వాళ్ళకి 50% వరకు మనకి సబ్సిడీ అనేది ఉద్యాన శాఖ ద్వారా అందించడం జరుగుతుంది. దానికి అంటే మల్చింగ్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ప్లాస్టిక్ మల్చితో వేస్తున్నారు కనుక ముందుగానే డ్రిప్ అయి పెట్టుకోవాలి. సో ఆ డ్రిప్ కూడా ఏంటంటే ఇప్పుడు సబ్సిడీ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సోదరులకు అందిస్తుంది. 5 ఎకరాలు లోపు ఉండే వాళ్ళకైతే 90% వరకు సబ్సిడీ ఉంటుంది. 5 ఎకరాలు దాటిన తర్వాత 50% సబ్సిడీ, అంటే క్యాస్ట్ రిలీజియన్ అలాగేమీ లేకుండా ఇర్రెస్పెక్టివ్ మనకి బిలో 5 ఎకరాలు 90%, 5 ఎకరాలు పైబడిన రైతు సోదరులకు అందరికీ 50% సబ్సిడీతోటి ఈ డ్రిప్ అనేది ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద అనేది ఈ డ్రిప్ కూడా అందించడం జరుగుతుంది.
1: చాలా సంతోషం సార్. ఉద్యాన పంటల్లో మల్చింగ్ యొక్క ప్రాముఖ్యత, దానివల్ల కలుపుని ఎలా నివారించుకోవచ్చు అతి తక్కువ ఖర్చుతో, అధిక దిగుబడులు ఎలా పొందవచ్చు, తేమను ఎలా నిల్వ ఉంచుకోవచ్చు, మనకి అందుబాటులో ఉండే గడ్డి ఇతరితర పదార్థాలతో పాటుగా ప్రభుత్వ సహకారంతో మల్చింగ్ షీట్ తీసుకుంటే వచ్చే సబ్సిడీ వివరాలు కూడా అందించారు డాక్టర్ శివకుమార్ గారు. నమస్కారం సార్.
0: నమస్తే సార్.
2: ఉద్యాన పంటల్లో వివిధ రకాల మల్చింగ్ పద్ధతులు డాక్టర్ వి శివకుమార్ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు. మొక్కజొన్నలో కలుపు యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. పంట విత్తిన తర్వాత 2-3 రోజుల్లోపు అట్రజిన్ కలుపు మందును తేలిక నెలలో ఎకరానికి 800 గ్రాములు, బరువు నెలలో అయితే ఎకరానికి 1200 గ్రాములని 200 లీటర్ల నీళ్ళలో కలిపి విత్తిన నేల మీద తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం ద్వారా వెడల్పాకు అలాగే గడ్డిజాతి కలుపు మొక్కల్ని దాదాపుగా 4 రోజుల వరకు అదుపు చేయొచ్చు. మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో అంతరపంటగా వేసినప్పుడు మాత్రం పెండి మిథాలిన్ ఎకరానికి 1 లీటరు 200 లీటర్ల నీళ్లలో కలిపి నాటిన 2 రోజుల్లో పిచికారీ చేయాలి. 15 నుండి 18 రోజుల పంట లేదా కలుపు 4 ఆకుల దశలో ఉన్నప్పుడు సాధారణ మొక్కజొన్నలో అలాగే 0 టిల్లేజ్ మొక్కజొన్న పంటలో వెడల్పాకు అలాగే గడ్డిజాతి కలుపు మొక్కలను నిర్మూలించడానికి టెంబోట్రయాన్ 34.4% ఎస్సి 115 మిల్లీలీటర్లు, దీంతోపాటు అట్రజిన్ 50% డబ్ల్యూపి 400 గ్రాముల మందుని లేదా టోప్రామిజోన్ 33.6% ఎస్సి 30 మిల్లీలీటర్లు, దీంతోపాటుగా అట్రజిన్ 50% డబ్ల్యూపి 400 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. తుంగ గనక ఎక్కువగా ఉన్నట్లయితే హాలో సల్ఫ్యూరాన్ మిథేల్ 40 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీళ్ళలో కలిపి పిచికారీ చేయాలి. విత్తన 4 రోజుల వరకు వెడల్పాటి కలుపు మొక్కల్ని గనక గమనించినట్లయితే 2,4-D సోడియం సాల్ట్ ఎకరానికి 500 గ్రాములు 200 లీటర్ల నీళ్ళలో కలిపి పిచికారీ చేయాలి. ఈ విధమైన జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే మొక్కజొన్నలో కలుపుని నివారించుకోవచ్చు. మొక్కజొన్నలో కలుపు యాజమాన్యాన్ని గురించి మీరింతవరకు విన్నారు.
1: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
2: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
1: తొంభై 90 ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
2: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
1: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
2: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
1: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
2: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపి జీవన ధార
1: ఆకాశవాణి. 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
2: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
1: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.

పంటి సీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరికొద్ది క్షణంలో వికసిత్ భారత్ వింటారు.

0: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి. సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఇవాళ మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నారు. అయితే ఇంకా స్త్రీలు వెనుకబడే ఉన్నారని చెప్పక తప్పదు. స్వావలంబన దిశగా మహిళలు సాధికారత సాధించి మరింత శక్తివంతంగా ఎదగాలంటే వారికి ప్రభుత్వం అండదండలు ఎంతైనా అవసరమని భావించి గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అనేక స్త్రీశక్తి పథకాలకు శ్రీకారం చుట్టారు. సమాజంలో మహిళల పట్ల లింగ వివక్షత, వారి పట్ల చిన్న చూపు లేకుండా ఉండాలంటే ఆడబిడ్డ అంకురదశ నుంచి ఎదుర్కొంటున్న అన్ని ఇక్కట్లు తొలగించి వారికి అండదండలు ఉండాలన్న సంకల్పంతో మహిళల కోసం ఒక వినూత్నమైన పథకం తీసుకొచ్చారు. అదే మిషన్ శక్తి. ఈ పథకం ద్వారా మహిళలకు భద్రత, సాధికారత, సురక్ష కల్పించి అన్ని విధాలా వారికి అండదండగా ఉండాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గ్రామస్థాయి నుంచి అన్ని శాఖల సమన్వయంతో ఆడబిడ్డల చదువు, రక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతూ ఉంది. 15వ ఆర్థిక సంఘం ప్రకారం 2021-22 ప్రారంభమైన ఈ పథకం 2025-26 వరకు కొనసాగడం జరుగుతూ ఉంది. ఈ పథకం విధి విధానాలు, పథకం అమలు తీరుతెన్నులు మరియు మిషన్ శక్తి ప్రధాన లక్ష్యం గురించి తెలియజేయడానికి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి. సుధామారుతి గారు మన ముందున్నారు. వారి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
2: ముందుగా అందరికీ కూడా మా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం.
1: మేడం, మరి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్ శక్తి అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది కదా, అసలు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ పథకం ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణమేంటి, అంతిమంగా ఈ పథకం ద్వారా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరేదానికి అవకాశం ఉందంటారు?
2: మిషన్ శక్తి అనేది ఒక మంచి, చాలా గొప్ప పథకం అండి. ఇది ఒక బృహత్తర లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. గౌరవ మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారు మహిళల కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాలలో ఒక ప్రత్యేకమైన మరియు చాలా ఉపయుక్తమైన పథకం ఇది. ఒక ప్రాజెక్టుని నిర్ణీత లక్ష్యాలు, స్పష్టమైన సమయ పాలన మరియు మైలురాళ్లు కొలవగలిగిన ఫలితాలతో ఏర్పాటు చేసిన దాన్నే మిషన్ అంటారు. ఈ మిషన్ శక్తి అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారత కోసంగా మన భారత ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకాన్ని. ఇది ఒక సమగ్ర పథకం, మహిళలకు కావాల్సిన అన్ని విషయాలలో వాళ్ళకి చేయూతనివ్వడానికి ప్రారంభించిన పథకం ఇది.
1: స్త్రీల రక్షణ, భద్రత మరియు సాధికారత కోసం తీసుకొచ్చిన ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు, ఈ పథకం ద్వారా ఏ కార్యక్రమాలు చేపడతారు?
2: మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఈ పథకం ఏర్పాటు చేయబడిందండి. మొట్టమొదటి 15వ ఫైనాన్స్ కమిషన్ కాలంలో, అంటే 2021-2022 సంవత్సరం నుంచి ప్రారంభించారు. అప్పటి నుంచి అమలు చేయడం ప్రారంభించారు. ఈ పథకాన్ని ముఖ్యంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు అమలు చేస్తారు. ఈ పథకం అనేది మహిళల జీవిత చక్ర నిరంతర రక్షణ కోసం, అంటే పుట్టినప్పటి నుంచి వారి వృద్ధాప్యం దాకా కూడా వారి వివిధ స్థాయిలలో వారికి వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించాలి, వారికి ఎటువంటి చేయూతనివ్వాలి, వారికి ఎటువంటి సహాయం మనం చేస్తే వారు అభివృద్ధిలో సమాన భాగస్వాములు అవుతారు అనే లక్ష్యానికి అనుగుణంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ మిషన్ శక్తి పథకం కింద మళ్ళీ రెండు ఉప ప్రధాన పథకాలు ఉన్నాయి. అవి ఒకటి సంభాల్, సంభాల్ అంటే హిందీ పదం, ఇది సంరక్షించడం అంటారు. రెండవది సామర్థ్య, సామర్థ్య అంటే మన మహిళల్లో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయడం కోసం ఏర్పాటు చేసిన ఇవి రెండు ఉప పథకాలండి. ఈ సంబాల్ ఉప పథకం ఏంటంటే హింసకు గురైన మహిళలకు మద్దతునిస్తుంది. ఎలా ఇస్తుందంటే ఈ పథకం కింద మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి తరఫున వన్ స్టాప్ సెంటర్ అనే ఒక ఆఫీసును నడుపుతారు. మహిళా హెల్ప్ లైన్ అనేది 24 గంటలు పనిచేస్తుంది. మరియు బేటీ బచావో బేటీ పడావో పథకాలు, ఈ మూడు పథకాలు ఈ సంబాల్ అనే ఉప పథకం కిందికి వస్తాయి. వీటిల్లో వన్ స్టాప్ సెంటర్ అంటే ఏంటంటే ఈ వన్ స్టాప్ సెంటర్లు ప్రతి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా ఒకటి ఉంటుందన్నమాట. ఇది జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు ఈ వన్ స్టాప్ సెంటర్ ని నడుపుతారు. ఇందులో సెంట్రల్ అడ్మినిస్ట్రేటరు, కౌన్సిలరు, వైద్య నిపుణులు, న్యాయ నిపుణులు మొదలైన సిబ్బంది అందరూ ఉంటారన్నమాట. వీళ్లు హింసకు గురైన మహిళల్ని ఒక చోటకి చేర్చి వారికి చట్టపరమైన, వైద్యపరమైన, మానసిక పరమైన సలహాలను, సహాయాన్ని అందజేస్తారు. ఇక్కడ బాధిత మహిళలు 5 రోజుల పాటు వసతి కల్పించి తిరిగి వారి కుటుంబంలో చేరేలాగా చర్యలు తీసుకుంటారు. లేదా ఏదైనా వసతి గృహానికి పంపి కనీసం 2 సంవత్సరాల పాటు వాళ్లకు రక్షణ కూడా అందిస్తారు. ఈ వసతి గృహంలో వాళ్లకి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించి వాళ్ళు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ప్రయత్నం చేస్తారన్నమాట. ఈ వన్ స్టాప్ సెంటర్లు ఖచ్చితంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా ఉంటాయండి. అలాగే మన మార్కాపురం కొత్తగా జిల్లా ఏర్పడింది కాబట్టి ఇక్కడ కూడా వన్ స్టాప్ సెంటర్ని మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. వారి సిబ్బందిని కూడా నియామకం జరుగుతోంది ఇప్పుడు. అలాగే మహిళా హెల్ప్ లైన్ 181 181 ఈ టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు 7 రోజుల పాటు ప్రతి అక్కరికి అందుబాటులో ఉంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు డైల్ చేసినట్లయితే వారికి అత్యవసర సహాయం మహిళలకి తప్పకుండా అందజేస్తారు. ఈ 181 గురించి కూడా అందరికీ మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది.
1: మహిళలకు అనేక పథకాలు ఉన్నాయి. అయితే ఈ బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
2: ఈ మిషన్ శక్తిలోని ఉప పథకం అయిన సంబాల్కి సంబంధించిందే ఈ బేటీ బచావో బేటీ పడావో అని. ఇది హిందీ పదానికి తెలుగు అర్థం ఏంటంటే ఆడపిల్లల్ని మనం రక్షిద్దాము, వాళ్ళని చదువుకోనిద్దామని. ఇది ముఖ్యంగా మన దేశంలో ఆడపిల్లల పుట్టుక చాలా తగ్గిపోతున్న కారణంగా లింగ నిష్పత్తిలో చాలా తేడాలు వస్తున్నాయి పిల్లలు బాలికలు బాలురు. కాబట్టి లింగ నిష్పత్తిని తగ్గించి ఆడపిల్లలందరూ వాళ్ళు పుట్టుకని కూడా నివారించే పరిస్థితుల నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆడపిల్లల పుట్టుకని వాళ్ళకి రక్షణ కల్పించి వారి విద్యను ప్రోత్సహిస్తారు. ఈ పథకం ద్వారా లింగ నిష్పత్తిలో తేడాలు నివారింపబడతాయి, బాలికలు విద్యలో ముందుంటారు, బడికి వెళ్ళడం, నిలిచిపోవడం, బాల్య వివాహాలు ఇలాంటివన్నీ అరికట్టబడతాయండి. బేటీ బచావో బేటీ పడావో పథకం కూడా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ వారి ద్వారా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖని, వైద్యశాఖని వీరందరినీ కూడా కలుపుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత 2వ ముఖ్య ఉప పథకం సామర్థ్య. ఈ పథకం పూర్తిగా మహిళల సాధికారత కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించి మహిళల ఆర్థిక స్వావలంబన మరియు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునిస్తుంది. ఇందులో ముఖ్యమైనవి ఏంటంటే స్వధార్ గృహ. ఈ స్వధార్ గృహాలు అనేవి ఎన్జిఓస్ ద్వారా కానీ లేదా గవర్నమెంట్ ద్వారా కానీ నడపబడతాయి. వన్ స్టాప్ సెంటర్ కి ఎవరైనా ప్రమాదానికి గురి అయినా లేదంటే నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళ వచ్చినప్పుడు వారికి అక్కడ 5 రోజుల లక్షణ కల్పించిన తర్వాత కుటుంబంలో వారు చేరలేని పరిస్థితి ఉంటే తప్పనిసరిగా వారిని స్వధార గృహలో చేర్పిస్తారు. ప్రమాదకర పరిస్థితులు లేదా నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ మహిళలు, వన్ స్టాప్ సెంటర్ నుండి సహాయం పొందిన వారు వీరందరూ కూడా ఈ స్వధార గృహలో ఆశ్రయం పొందుతారు. వీరు తమ మైనర్ పిల్లలు ఎవరైనా ఉంటే వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రయం పొందవచ్చు. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఇక్కడ ఆశ్రయం ఇస్తారు. ఇక్కడ వాళ్ళకి ఉచితంగా భోజన వసతి, వాళ్ళకి కుటుంబంలో ఎలాంటి వసతులు ఉంటాయో అన్ని వసతులు కల్పించడంతో పాటుగా వృత్తి విద్యలో నైపుణ్యం కల్పిస్తారు. తద్వారా వాళ్ళు తర్వాత బయటకు వెళ్లిన తర్వాత ఆర్థిక స్వావలంబన పెంపొందించుకుని వారంతటి వారుగా వారి జీవితాన్ని వాడు గడుపుకోకునేటట్లుగా మనం తర్ఫీదిస్తామన్నమాట. ఈ స్వధార గృహ ప్రభుత్వం ద్వారా గానీ లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా గానీ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి పర్యవేక్షణలో నడపబడతాయి. తర్వాత చిరు ఉద్యోగాలు చేసుకునే మహిళలు, ఏదైనా ఉద్యోగినులు, వారు సొంతగా ఇల్లు తీసుకుని ఉండలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా మన ప్రభుత్వము ఈ మిషన్ శక్తి ద్వారా మరియు మిషన్ శక్తిలో ఉన్న ఉప పథకం మిషన్ సామర్థ్య ద్వారా నడపబడుతుంది. ఇందులో వసతి గృహాలు అనేవి మహిళల కోసం నడపబడతాయి. ఇవి కూడా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ద్వారా పర్యవేక్షణ చేయబడతాయి. తర్వాత ఉద్యోగస్తులైన ఆడవారు పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగంలో వాళ్ళు రెండు అంటే పిల్లల్ని, కుటుంబాన్ని, తర్వాత ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవడంలో కొంత కష్టపడతారు. వాళ్ళకి ఇబ్బందులు తొలగించాలని ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం నేషనల్ కృషి పథకాన్ని కూడా ప్రవేశపెట్టిందండి. ఈ పథకం ద్వారా ఉద్యోగినుల పిల్లలు, 5 సంవత్సరాల్లో పిల్లలు ఉన్నవాళ్లు, వాళ్ల పిల్లల సంరక్షణ కోసం ఈ కృషి సెంటర్లు ఎక్కడైతే ఎక్కువ మంది ఉద్యోగినులు ఉన్నారో ఆ సంస్థ దగ్గర నడపడం జరుగుతుంది. ఈ కృషి సెంటర్లలో పిల్లల ఆలన పాలన చూసి వారికి ప్రీ స్కూల్ విద్యను కూడా నేర్పించడానికి అవకాశం ఉంటుంది. ఈ కృషి సెంటర్స్ ఇవన్నీ కూడా ఈ మిషన్ శక్తిలో భాగమే. వీటన్నిటి ప్రధాన ప్రయోజనం ఏంటంటే మొదట మహిళలు తమ హక్కులు తమ ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం నుంచి మన చేయూతనివ్వడం, ఎటువంటి అభద్రతా భావం లేకుండా జీవించడానికి అవసరమైన మద్దతునివ్వడం, గృహహింస నుండి మరియు ఇతర వేధింపుల నుండి చట్టపరమైన సహాయం అందించడం, రక్షణ కల్పించడం, మహిళలకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం, బాలబాలికల నిష్పత్తిని తగ్గించి బాలికల విద్యను ప్రోత్సహించడం, రక్షణనివ్వడం, ఇవన్నీ చేయడం వల్ల మన దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మన గౌరవ ప్రధాని గారు ఈ పథకాలన్నింటినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి అందించి మహిళల సమగ్ర అభివృద్ధికి తోడ్పడడానికి మిషన్ శక్తిని లక్ష్యంగా చేసి ఈ మిషన్ శక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మిషన్ శక్తి పథకాన్ని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా అందుబాటులో అందరికీ ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్స్ అనేవి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎందుకు ఉంచారు అంటే, మహిళలకు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు లేదంటే ఏదైనా అత్యాచారానికి గురైన వాళ్ళు, హింసకు గురైన మహిళలకి వెంటనే మనం వైద్యపరమైన సహాయం అందించాలి కాబట్టి మనం ఈ వన్ స్టాప్ సెంటర్లన్నింటినీ కూడా తప్పనిసరిగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే నడుపుతారు. దానితో పాటుగా ఇక్కడ ఈ వన్ స్టాప్ సెంటర్ లో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ క్యాడర్ లో ఉన్నవారు ఒకరు నియమించబడతారు డెప్యుటేషన్ మీద. వీరు వీడికి కావలసిన ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో గానీ ఇతర విషయాల్లో గానీ చట్టపరమైన సలహాలు అందించడానికి సహాయం చేస్తారు. అలాగే ఒక న్యాయ నిపుణులు కూడా ఉంటారు, వీరు చట్టపరమైన అవసరమైన సహాయాన్ని అందించడానికి ఈ మహిళకి తోడ్పాటు చేస్తారు. ఇమీడియట్ గా వాళ్ళకి వైద్యం అందించడం జరుగుతుంది, మంచి భోజన వసతి కల్పించడం జరుగుతుంది. కట్టుబట్టలతో వచ్చిన వారికి కూడా 5 రోజుల పాటు వారికి పూర్తి పద్ధతితో కూడిన సహాయ సహకారాలు అందించడం ఈ వన్ స్టాప్ సెంటర్ ద్వారా జరుగుతుంది. ఈ వన్ స్టాప్ సెంటర్ లో ఒక 15 మంది సిబ్బంది కూడా మనకి ప్రభుత్వం తరఫున పనిచేస్తూ ఉంటారు. వీరు నిరంతరం పనిచేస్తారు, 24 గంటలు అందుబాటులో ఉండే సేవలండి. వన్ స్టాప్ సెంటర్ అంటే 10-5 వర్క్ చేసే సంస్థ కాదు, 24 గంటల పాటు మనకి సహాయాన్ని అందించే సంస్థ. ఈ బేటీ బచావో కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైతే భ్రూణ హత్యలు నివారణ జరుగుతుందో అప్పుడే బాలికల నిష్పత్తి, లింగ నిష్పత్తిలో తేడాలు లేకుండా బాలికలు బాలురు కూడా సమాన నిష్పత్తిలో ఉంటారు. అలా ఉంటేనే ప్రకృతి సమతుల్యం ఉంటుంది, మన దేశం కూడా అన్ని రంగాలలోనూ కూడా అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ముందుగా బేటీ బచావో

అందరినీ మళ్ళీ బడిలో చేర్పించే కార్యక్రమం జరుగుతుంది. అలాగే పిల్లలు, ఏదైనా ఆడపిల్లలు మంచి వారి యొక్క ప్రత్యేక రంగాల్లో కనుక నిష్ణాతులైన వారికి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ తదుపరి బాలికల విద్యను ప్రోత్సహించడానికి వాళ్ళకి రకరకాల స్కాలర్షిప్లు అలాంటివి కూడా అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా మన దేశంలో బాలికల లింగ నిష్పత్తి బాగా తగ్గడం జరిగింది. అలాగే బాలికల విద్య కూడా ముందుకు వస్తోంది. కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో కూడా బాలికలు చాలా మంది మంచి ఉత్తీర్ణతా శాతాలతోటి మంచి విద్యను అందుకుంటున్నారు. వాళ్ళు బడికి నిలిచిపోవడం అనేది కూడా తగ్గిపోతోంది. వాళ్ళకి బాలికా విద్యాలయాల ద్వారా వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు, వాళ్ళకి వసతి కల్పించి విద్యను అందిస్తున్నారు. కాబట్టి ఇందులో కూడా వాళ్ళు చాలా మంచి ప్రోత్సాహాన్ని పొందుతున్నారు. అలాగే బాల్య వివాహాలు కూడా నివారించబడుతున్నాయి. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అనే విషయం

0: మనం ఎక్కువగా ఒక భద్రతతో కూడిన వాతావరణంలో కూడా మనం హక్కులను మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ పథకం గురించి అందరూ తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ విషయంలో మనం మన ప్రధాని గారికి మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి.
1: మిషన్ శక్తి పథకం గురించి, ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము, ఆ పథకం యొక్క లాభాలు, స్త్రీలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
2: మీరు ఇంతవరకు కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
3: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ విన్నారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై కార్యక్రమం ఇప్పుడు తెలుగు ప్రసంగం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి వజ్రాల ఇందిరా గారి స్వీయ కవితలు వింటారు.
1: కవిత శీర్షిక పాటనై. పదములన్నీ కూర్చి పాటగా రాయన, మరిచిపోయిన తెలుగుతో మల్లె మాలలే కూర్చున, అక్షరాభ్యాసాన ఓంకారమవన, తెలుగు భాషకు నేను నుడికారమవన, అష్ట దిగ్గజులంతా కలిపి నాటిన వృక్షము, కొమ్మ కొమ్మకు నేను శ్రీకారమవన, తేట గీతుల నీరు తేనీరు చెయ్యన, ఆ ఆల ఎరువుతో ఏపుగా పెంచన, గుణింతాల గుళికలు ప్రేమగా వేయన, కక్కా గగ్గాలు కూర్చి గజమాల చెయ్యన, కంచె చేసి నేను కాపునే కయన, ఫలము పుష్పములతో మాలనే చెయ్యన, సవ్వడక రాగమై సుస్వర రాగమవ్వన, జుంకారమును చెయ్య మాతృభాషకు నేను తేనెలే అవ్వన, మన భాష తెలుగని మన యాస తెలుగని మాతృభాషను మరచి పరభాషనే నిలిపి మా తెలుగు తల్లికి వందనం, చిట్టి తల్లికి నేను జాబిల్లి పాటనై, చిన్నోడి భుజకు శ్రీరామ రక్షై, ఇది తెలుగని ఇది తీపి పలుకని చిట్టి తండ్రికి నేను జోలపాడన. కవితా శీర్షిక మనసు. ఇదసలు నా స్వాధీనంలో ఉండనే ఉండదు, కవిమిత్రుల అన్వేషణలో పరుగులు తీస్తుంది, నిన్ను విడిచిపెట్టనని మాటిచ్చింది, కూర్చోదు, కుదురుగా ఉండదు, వినదు, వినిపించుకోదు, ఎక్కడంటే పలకదు, దొరికినట్టే దొరికి మాయం అవుతుంది, ఇట్టే పారిపోతుంది, ఎంతని వెతకను ఎక్కడని వెతకను. ఆగండి ఆగండి, ఇక్కడ అక్షరాల పూలతోట కనిపిస్తుంది, కవి స్నేహపు అందాల బృందావనంలా ఉంది, కలం కాగితం పట్టుకుని చెట్టపట్టాలేసుకొని మాయం అయిందంటే ఇక్కడే ఎక్కడో ఉండి తీరుతుంది. కవిమిత్రులతో కథకళి చేస్తూ అక్షర కేళి విలాపంలో మునిగిపోయి ఉంటుంది ఈ మనసు. మామూలుది కాదండోయ్, ఎగురుతున్న రామచలకన గురించి వ్రాయన, గూటిలో కొవ్వకొవ్వలాడే గువ్వల జంట మీద రాయన, నా చుట్టూ ఉన్న మాయా ప్రపంచం మీద రాయన, మాయమైపోయిన మానవత్వం మీద రాయన, మొగ్గలోనే బుగ్గైపోయిన పసి ప్రాయం మీద రాయన, కట్న దాహానికి బలి అయి సాక్ష్యాలు కూడా మిగలక బూడిదైపోయిన ఆడపిల్ల మీద రాయన, వైద్యానికి నైవేద్యం పెట్టవలసిన వైద్య విద్యార్థినిని బలి తీసుకున్న ప్రిన్సిపాల్ మీద రాయన, రైలు పట్టాల మీద ముక్కలైన ప్రేమ జంట మీద రాయన, వసివాడని పసి మొగ్గలు బలి అవుతుంటే ఏమని రాయను, మధ్యతరగతోడి మనోవేదన గురించి రాయన, ఎవరి కథను రాయను, ఎవరెవరి కథనాల మీద రాయను, మనస నువ్వెంత చిత్రమైన దానివే, ప్రశ్నల తోటాలు మాత్రం వేస్తావు. కవితా శీర్షిక చరవాణి. చేతికి చిక్కిన చరవాణి మార్చింది జీవన బాణి, మారిపోయింది భవిష్యవాణి, మనసుని తైతిక్కలాడించి మత్తులో ముంచుతుంది, అందించే మంచి గోరంత, స్వీకరించే చెడు కొండంత, మనసుని మైమరిపించి మాయల మరాఠీని చేస్తుంది యువత. నీ భవిత ఏదారి వెంట అంటే అన్నీ నా వెంటే, అది పెడుతున్న మంట రగులుతున్న చూడవరా కన్నా ముఖాముఖి

ముచ్చట్లు, అవి తెచ్చే ఇక్కట్లు, కోకొల్లలు ఇంటెల్లు పాదనే ముంచుతావు. ఆ రంగుళాల చెరవాణి చెర పెట్టి బాధిస్తుంటే, నిన్ను బానిసలా చేస్తుంటే నా కొడుకు ఆన్లైన్ పాఠాలు వింటున్నాడని మురిసిపోతుంది అమ్మ. చిటికిన వేలు పెట్టి నడిపించిన నాన్న కొడుకు కోటలు దాటే ఆలోచనలు చేస్తాడు. మరి నువ్వు కన్నా అమ్మాయిల అందచందాలను బేరేజి వేస్తావు, మనసుకు బూజును పట్టిస్తావు, ఇంటి గుమ్మం దాటి వక్రమార్గాలు వక్రభాష్యాలు పలుకుతావు. ప్రేమకు భామ సరే అంటే కథ కథాకాళి చేస్తుంది, లేకుంటే భామ భ్రమలో బ్రతుకు బేజారు, బ్రతుకు ఖరాబు. చరవాణి చేతిలో మాయలు అన్నా ఇన్నా. నాన్న, నా బంగారు కొండ, చరవాణి చెరలో చిక్కకురా నాన్న, మంచిని స్వీకరించు, చెడుని దూరంగా ఉంచు. శీర్షిక: నేను నేనుగా కన్నులు మూసి కలలగన్నాను అప్పుడు, నేను ఇప్పుడు కన్నులు తెరిచి వాస్తవాలను చూస్తున్నాను. నేను ఆడపిల్లగా పుట్టి పెరిగినా ఆడపులిలా పెరగాలనుకుంటున్నాను. ఈ రంగుల ప్రపంచంలో, ఈ భ్రమల లోకములో, మాయాప్రపంచ సమూహములో నేనెలా ఉంటే నా మనుగడ సాధ్యమవుతుందో తెలుసుకున్నాను. అమ్మ పొట్టలో గుడ్డుగా ఊపిరి పోసుకున్నప్పుడే నా జీవన సమరం మొదలయింది. అల్ట్రాసౌండ్ విషపకోరళ్లకు చిక్కకుండా తప్పించుకోవాలని, నా ధిక్కార స్వరం వినిపించాలని పిడికిలు బిగించాను. ఉమ్మనీటి చెమ్మతో అమ్మ పొట్టనే కంచు కవశంగా చేసుకోవాలని, కథన రంగంలో దూకాలని తెలుసుకున్నాను. శ్వాసించటం, ధ్యానించటం పట్టు తెలుసుకున్నాను. బయట ప్రపంచంలో అడుగు పెడుతున్న బుజ్జి మేకపిల్లని. రాజుగారి తోటలోకి మేతకు వెళ్లాను. కంచెలు మేస్తున్న చేలను చూసి అవాక్కయ్యాను. గులాబీలే ముళ్ళై పొడుస్తుంటే ఆశ్చర్యపోయాను. చెట్టుమీద పండుకు రాళ్లదెబ్బలు తగులుతాయని తెలియని నేను చెట్టునే ఆవాసం చేసుకున్నాను. తిరగబడకపోతే తిప్పలు తప్పవు. నిర్భయంగా నీలి నీడలు దాటి అడుగు వేసే సంకల్పం ఉన్నది. ఇప్పుడు ఆడపులిలా గర్జించాలి. ఒగ్గుపాలతో రంగరించి పుట్టిన ధైర్యం పాలు నాలో ప్రవహిస్తున్నాయి. నేను దివిటీనై వెలుగుతాను, ఆడపులిలా గర్జిస్తాను, నన్ను నేను రక్షించుకునే క్రమములు. శీర్షిక: నేనొక విశ్వవిహంగ తీక్షణ సూర్య కిరణాలతో అల్లాడిన నేను ఒక వెన్నెల కిరణం అవుతాను. శాపమైన తాపమైన ఒక్క తిక్కలో మునిగిపోయిన వేళ మెట్టతామర పువ్వునై పలకరిస్తాను. వడగాలులు విసురులతో వినిపించిన వేళ నేను మలయ మారుతం అవుతాను. ఉచ్ఛ్వాస నిశ్వాసల ఆవిరైన వేళ నేను మరువపు మల్లె దండనవుతాను. రా రావెందుకు? ఎదురుచూపులో ఎంత హాయి, ఎందుకో మరి తెలియదోయి. వెన్నెల చల్లదనం పంచువేళ నేను మనసునే పంచుతాను. గంధాల సుగంధాల వేళ నేను మంచి గంధపు తరువునవుతాను. రావెందుకు? ఈ నిరీక్షణ నీకోసమే. నీవు నడిచే కాలిబాటలో మెట్ట తామర పువ్వునవుతాను. నీవు పలికే తీపి మాటలో తేనె జల్లును నేను అవుతా. మనసు దాగిన పొదల మాటున జుంటి తేనెనవుతాను. మరి చెప్పు, ఎదురుచూపులో ఎంత హాయి, ఎందుకో మరి తెలియదోయి. శీర్షిక: ఇలా మిగిలిపోయాను. ఒంటరితనం వేధించదు, రోధించేలా చెయ్యదు, నిరోధించదు, విభేదించదు, నిర్వీర్యం చేయదు. కొండంత బరువు అనిపిస్తుంది, దూదంత తేలిక అనిపిస్తుంది. ఆకారం ఆకృతి లేని శూన్య పదార్థం. పొంగిపోయానని మురిసిపోయేలోపు కుంగిపోయే కొరడా విసురుతుంది. భ్రమలో బ్రతకలేక, వాస్తవాలను ఒప్పుకోలేక, శూన్యంలో వెలుగును వెతకలేక నిలువెత్తు ఆకారం ఇలా మిగిలిపోయాను. నీరసమో నిస్సత్తువో అర్థం కాక వ్యర్థంగాని పదార్థంలా ఉండిపోయాను. ఏదో తెలియని సందిగ్ధం ఒంటరి జీవన ప్రయాణం ఆలోచన అంతరంగాన్ని కదిపివేస్తుంది. నేనిలా ఉన్నానేంటి అని నన్ను నేను ప్రశ్నించుకుంటే ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది. కంటి చివర ఆయన కన్నీటి చుక్క కనురెప్పల కిటికీని దాటనివ్వదు. కలలో కరిగిపోయిన కాలం నా బలం అంతా నిర్వీర్యం అవుతుంటే చూస్తుండిపోయాను. వ్యసనానికి బానిసై వ్యాపకాల పురోగతిలో స్థితి తప్పుతుంటే రోజులతో రాజీ పడుతూ ఇదిగో ఇలా మిగిలిపోయాను. శీర్షిక: చెప్పండమ్మా, చెప్పండి, మీరు చెప్పండి. మన తెలుగు మరిచిపోయిన నా తనయుడి ఆచూకి అమ్మనే పిలుపు మరిచి ఆంగ్ల భాషకు లొంగిపోయాడంట. కాన్వెంట్ బొడ్డోడు, నా కలల చిన్నోడు, పలకా బలపం అంటే ఏమిటని అడిగాడు. దిద్దటం అంటే తెలియదన్నాడు. ఎక్కాలనిచ్చిన ఎక్కలేనన్నాడు. పద్యాల పాయసం రుచేమిటన్నాడు. అల ఇలా జాసలేదన్నాడు. అల్లులు పొల్లులు తెలియనే తెలియదు. మమ్మీ అంటాడు, మాయలో పడతాడు. అత్తంటే తెలీదు, అమ్మమ్మంట కనపడదు. నాన్న ఎవరు, డాడీ కదా అంటాడు. కోతి కొమ్మచ్చాట కొండకి పోయాయి. తొక్కుడు బిళ్ళాట తోడులేకున్నది. గోడు బిళ్ళాట గోలేమిటంటాడు. క్రికెట్ వీరుడని అంటాడు, అదే ముద్దని అంటాడు.

0: క్యాండీ క్రష్లు ఇష్టమంటాడు, గుజ్జున పువ్వు అంటే తెలియదంటాడు, ఎగ్ రైస్ నూడిల్స్ తెలుసునని అంటాడు, పిజ్జాలు బర్గర్లు మరిగినాడమ్మ. తెలుగు బాలుడు ఇప్పుడు తెగులు బాలుడైనాడు. నా తనయుడి ఆచూకీ చెప్పండి అమ్మలు. చెప్పిన తలలకు చామంతి పూలు, బహుమతిగా ఇస్తాను మల్లెపూల దండలు. మా తెలుగు తల్లికి మనసారా వేసి పద్యాన్ని పాడి పాదాభివందనం చేస్తాను. శీర్షిక మానసం. నాలుగు గోడల మధ్య నలిగిన మనసు నాలుగు గోడలు బద్దలు కొట్టుకొని రావాలని ప్రయాసపడుతుంది. ప్రశ్నల ప్రశంసల చిట్టాను లెక్కలు తేల్చుకోవాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది. మది మానస సరోవరమైంది. గతించిన కాలం యతించిన మానసం భేటీ చేశాయి. అప్పటి వరకు బందీ అయిన మనసు జుంకారం చేసింది. వెన్నెల ఓంకారంలా పలికింది. తలపులన్నీ తలుపులు తెరుచుకొని జలతారు ఉయ్యల వేసింది. జ్ఞాపకాల చిత్తడిలో ఓలలాడింది. ఆదమరిచి నిద్రపోయిన మది జ్ఞాపకాల లోగిలిలో రంగుల రంగవల్లులు దిద్దుదామని ఉబలాట పడింది. ఒక్క క్షణం, ఒకే ఒక క్షణం మనసుని వీక్షించింది. మది నిండా మానస సరోవరాల కలల కలువపూలు అలలై పలకరించాయి ప్రేమగా. జారిపోతున్న ఓణికి హద్దులు శుద్ధులు బుద్ధులు హెచ్చరించింది. అమ్మ పెట్టిన తెయ్యన ముద్దు, నాన్నారిచ్చిన తెలల ముద్దు అన్నీ కదలి వస్తున్నాయి. నా చెయ్యి మరో చెయ్యికి అప్పగిస్తూ కనిపించని కన్నీళ్లు కారుతున్నాయి. అలా దాటిన ఆ గడప ఇలా ప్రవేశించి ఈ గడప. ఈ ఏడడుగులు బంధమైన వేళ వచ్చారు బుల్లి సైనికులు. ఎన్నెన్నో జ్ఞాపకాల లోగిలి అమ్మని పిలవగానే అంతరంగం కదిలింది అలవోకగా. జ్ఞాపకాల లోగిలికి మనసే నివేదనం. శీర్షిక వృద్ధ ఆశ్రమం. ఆస్తులు పంచిన అమ్మ అస్తిత్వాన్ని కోల్పోయింది. భుజాల మీద మోసిన నాన్న బూజుపట్టెను చూరయ్యాడు. ప్రేమ పంచిన అమ్మ ప్రేమ అనే రెండు అక్షరాల కోసం వెతుకుంటుంది. చేతగానిదనానికి చేయూతగా చేతికర్ర రూపంలో వరమైంది. తప్పటడుగులు వేసిన కొడుకు తప్పు అడుగు వేస్తుంటే నిస్సహాయంగా చూస్తుంది. ఇప్పుడే వస్తానన్న వెళ్లిన కొడుకు గగనాలు దాటి పడమర పొద్దుకు వెళ్లిన జాడ తెలియని అమ్మ. శుక్రాలు నిండిన కళ్లతో గేటువైపుకు చూస్తుంది. వచ్చిన దారిలో తన కొడుకేమన్నా కనపడతాడేమోనని ఆశతో ఎదురు చూస్తుంది. గడిపిన రోజులకు వారం నెల సంవత్సరం ఆశ్రమం ఇచ్చిన ఆశ్రమం కన్నీటి కథల నివాసాల ఓదార్పుల తీరం. సేద తిరిగిన ఓదార్పుల నిలయం. అమ్ముకున్న ఇల్లు, నమ్ముకున్న కొడుకు, నజరానాగా ఇచ్చిన మందపాటి కళ్లద్దాలు. అందుకే అమ్మలందరూ ఆత్మీయ సమావేశమైనారు. మనిషికొక వేదన, మనసుకొక వేదన, మాయని ఆరాధన, చెప్పలేక చెప్పుకుంటున్న ఆత్మ నివేదన. అయినా అమ్మ ఎందుకో అబద్ధాలు చెబుతుంది, నిజాలకు ముసుగేస్తుంది. పేగుబంధమో ప్రేమబంధమో కంటి చివర కన్నీటి చుక్కయింది. ఇది ఎవరికీ తెలియని బహిరంగ రహస్యం. చేవా సత్తువా ఉన్నప్పుడు అందరూ బంధువులే, అది పోయాక అందరూ రాబంధువులే. అమ్మలందరూ బోసినోడితో పలకరించుకుంటున్నారు. అందుకే అమ్మలందరూ ఆత్మీయ సమావేశం అయినారు. శీర్షిక నాన్నంటే. నాన్నంటే నగలు కావు, నాణ్యాలు అంతకన్నా కావు, ప్రేమతో పంచుకున్న ప్రాణాలు, నిర్విరామ ప్రేమామృతాలు. అమ్మ చనుబాలైతే నాన్న తోడుబాలవుతాడు. చెప్తుంటే చటభారతం కాదు, చేరాడు ప్రేమ. ఇంటి ముందు అరుగు మీద కూర్చొని బుడిబడి నడకలు నడుస్తున్న నన్ను చూసి నాన్న మురిసి మొక్కలైపోతాడు. నాన్న కేరాఫ్లో నా బాల్యం తీయగా గడిచింది. ఫస్టులో వచ్చిన నన్ను చూసి నాన్న నా తల మీద నిమిరాడు ప్రేమగా. ఆశీర్వదించి మా అమ్మ మహాలక్ష్మి అంటాడు. అవి గుండె లోగిలిలో వెరబూసిన అక్షింతలు. మా చిన్ని తల్లికి ఒక్క దెబ్బ వేయకుండా విద్యాబుద్ధులు చెప్పండని పంతులు గారిని అర్థిస్తాడు. అభ్యర్థనో ఆజ్ఞాపనో తెలియదు, అది ఒక ప్రేమ ముసుగు. ఒక అయ్య చేతిలో పెడుతుంటే అమ్మ నాన్న వర్షించే మేఘాలవుతారు. ఈయన నా తండ్రిని నేనేనాటికి చెప్పుకునే జ్ఞాపకం. అరికాళ్లు కందకుండా కాపాడిన నాన్న నీడ నాకు చల్లని నీడ. అమ్మ నాన్న కాపాడే గొడుగు, కనిపించని ప్రేమ తొడుగు. నాన్న గురించి ఎంత చెప్పినా కొండంత మిగులుతుంది. కానీ నాన్న గుడిలేని దేవుడు, అమ్మ కీర్తిలేని మహారాణి.
1: మీరింతవరకు శ్రీమతి వజ్రాల ఇందిరాగారి స్వీయ కవితలు విన్నారు. ఇంతటితో తెలుగు ప్రసంగం కార్యక్రమం సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
2: ప్రకటించిన కార్యక్రమం మీరు కొద్ది క్షణాల్లో.

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరు యంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు వింటారు.

0: ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరి యంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు.
1: అనంత ఆకాశవాణితో నా అక్షరానుబంధం. అనంత ఆకాశవాణి శ్రోతలకు అభివందనాలు. జగమే రంగస్థలీ జీవగమియే

సాహితీ రంగస్థలంపై నా పద్యకవి పాత్రను ఇతోధికంగా ప్రోత్సహించి మరిన్ని మెలకువలతో తీర్చిదిద్దుకునేందుకు రసరమ్య రాగరంజితంగా జనరంజకంగా మలుచుకునేందుకు సదవకాశం కల్పించి అత్యంత ఆదరంతో అక్కున చేర్చుకున్న అనంత ఆకాశవాణి జననికి నా వినమ్రతాపూర్వక కైమోడ్పులు.

అది 91 జనవరి 26 జరిగిన సంఘటన అనుకుంటాను. స్థానిక సాంస్కృతిక కళాకేంద్రం లలిత కళా పరిషత్తులో కవి సమ్మేళనం జరిగింది. ఆశావాది కోగిరి జయసీతారాం, శాంతినారాయణ వంటి ప్రముఖ కవులు తమ తమ స్వీయ కవితల్ని వినిపించిన సందర్భమది. నాది పద్య కవిత. సహజ ధోరణిలో రాగయుక్తంగా పద్యాలను ఆలపించాను. సభకు అతిథులుగా విచ్చేసిన ఆనాటి డిఐజీ వెంకయ్య గారు, అనంత ఆకాశవాణి ప్రప్రథమ సంచాలకులుగా నియమింపబడిన డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు ఇరువురు నా పద్య పఠనా విధానానికి ఆకర్షితులై ఆనందంతో అభినందించారు. శ్రీ వెంకయ్య గారు ఆ తర్వాత నా పద్య కవితాభిమాని అయి అప్పుడప్పుడు నన్ను తన బంగ్లాకు పిలిపించుకొని పద్యాలు పాడించుకునేవాళ్ళు. ఇక

అనంత పద్మనాభరావు గారు నా స్వీయ పద్య కవితాగానాన్ని విని కేవలం అభినందించడమే కాకుండా నాకొక అపూర్వమైన కానుకగా హైదరాబాదు రవీంద్ర భారతి వేదికపై ప్రజాపతి అదే ప్రజోత్పత్తి నామ సంవత్సర ఉగాది పద్యాలు ఆలపించే అవకాశాన్ని కల్పించారు. ఇందులో నాగసూరి వేణుగోపాల్ గారి పాత్ర కూడా ఉంది. మన అనంత ఆకాశవాణి ప్రారంభం కాకముందే, అంటే కార్యక్రమ ప్రసారాలు జరగకముందే 14/2/91 తేదీన ఆధికారిక ఉత్తర్వు ప్రతిపై మొట్టమొదటి సంతకం చేశారు పద్మనాభరావు గారు. ఈ తీరున చూస్తే నేను అనంత ఆకాశవాణి మొదటి సాహిత్యకారుడుగా లేదా కళాకారుడుగా గర్వించను, కానీ స్మృతిపథంలో మెదలినప్పుడంతా మురిసిపోతూ ఉంటాను. ఆనాడు 91 ఫిబ్రవరి 22 హైదరాబాద్ ఆకాశవాణి ఆధ్వర్యమున రవీంద్ర భారతిలో రసజ్ఞ ప్రేక్షకుల సమక్షాన రసవత్తరంగా జరిగిన కవి సమ్మేళనం కార్యక్రమాన్ని శ్రీ ప్రజోత్పత్తి ఉగాది రోజున 17/3/91 అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేశాయి. అందులో నా అక్షర నైవేద్యం పద్య కవిత ఆద్యంతం ప్రేక్షకాలి కరతాళ ధ్వనులతో అభిషేకింపబడింది. విన్న పద్మనాభరావు గారి ఆనందానికి అవధులు లేవు. అతడి స్థితి కారకుండునవు అక్కజముగా మనగనంత ఆకాశవాణి నెగడంగా

ఇక ఆనాటి ఆ రవీంద్ర భారతి వేదికి మీద చెప్పినటువంటి ఉగాది పద్యాలలో ఒకటి రెండు చెబుతా. ఓ ప్రజాపతి రావయ్యరా, ప్రఫుల్ల చిత్తులై స్వాగతం మీద చెప్పుచుంటిమి, అతుల శుభలగ్నమందున ఆంధ్రభూమి పులకరింపగా, బంగారు మొలకలిడగా వడి వడిగరమ్ము, సిరుల సందడుల దెమ్ము, అరువది వత్సర

భారతీయులే ఉత్పత్తుల పెంపు చేయకున్న సంతునత్యధికముగ సాధింతురనెడి అపయశమ్మును రానీకుమయ్య మాకు. ఇవి ఆనాడు చెప్పిన పద్యాలలో మచ్చనకొకటి రెండు. డాక్టర్ వివిఎల్ నరసింహారావు గారు నిర్వహణలో యశోదా తిరుమల రెడ్డి, నరాల రామారెడ్డి, ఎల్లోరా తిరుమల శ్రీనివాసాచార్యులు, ఓలేటి పార్వతీశం వంటి ప్రసిద్ధ కవులు పాల్గొన్నారు. అదే 91 జూలై 15న ధర్మవరం కళాజ్యోతి ప్రాంగణాన కవి సమ్మేళన కార్యక్రమం రసవత్తరంగా నిర్వహింపబడింది. ఇందులో గీర్వాణాంధ్ర భాషా తేజోమయమూర్తులు కుంటిమద్ది శేషశర్మ గారు, అలాగే ప్రజాకవి కోగిరి జయసీతారాం గారు, శాంతి నారాయణ గారు, అష్టావధాని ఆశావాది ప్రకాశరావు గారు, పమిడి కాలువ చెంచు సుబ్బయ్య గారు కవులు. ఈ కార్యక్రమం 91 ఆగస్టు 15న ప్రసారం కాబడింది. అట్లే 92 ఆగస్టు 29న రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో అశేష జన సమక్షాన జరిగిన కార్యక్రమాన్ని 30న ప్రసారం చేశారు. 93 జనవరి 25న అనంత ఆకాశవాణి ప్రాంగణమందే కవి

0: సమ్మేళనం కార్యక్రమంలోనూ పాల్గొన్నాను. తర్వాత మాన్య మహోదయులు, పండిత కవులు, అష్టావధానులు, డాక్టర్ రేవూరి వారు నందితిమ్మన పారిజాతాపహరణం కావ్యంలోని రసవత్ ఘట్టాన్ని తీసుకొని సత్యభామ సాంత్వనం పేర 93 మార్చి 6న రికార్డింగ్ చేయించి 10వ తేదీన ప్రసారం చేశారు. ఇందులో నేను శ్రీకృష్ణుడుగా, డాక్టర్ హెచ్ఎస్ బ్రహ్మానందం గారు నారదుడుగా, నెల్లూరు నటీమణి కోటీశ్వరీదేవి సత్యభామగా, మా విద్యాలయ ఉపాధ్యాయుని శేషమ్మ రుక్మిణిగా గాత్రధారులం. విశేషం ఏమిటంటే వచనమే లేకుండా కేవలం పద్యాలతోనే నడిపించడం ఇది బాగా రక్తి కట్టింది. పద్మనాభరావు గారి పద్యప్రియత్వం వెళ్ళి విరిసింది. ముఖ్యంగా అనంత ఆకాశవాణి పందిరి ఆలంబనగా అల్లుకొని నెనలు కొనలుగా కొనసాగుతున్న నా పద్య విద్యాలత 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింది. నా కళానికి గళానికి మిక్కిలి ప్రాచుర్యం లభించింది. అప్పటికే ప్రముఖ పద్య కవులుగా వాసికెక్కిన వారి సహపంక్తిలో స్థానం దక్కింది. ఇదంతా అనంత ఆకాశవాణి అనంత పద్మనాభరావు గారి చలవే. నాంది ప్రస్తావనగా శ్రీకారం చుట్టడమే ప్రఖ్యాత రవీంద్ర భారతి వేదికపైనే. అంతకు మునుపు 25 ఏళ్లకు పైగా పద్య విద్యా సేద్యం చేస్తున్నా ఎన్నో ప్రాంతాలలో, ఎన్నో విద్యాలయాల్లో, ఎన్నో సాహితీ సాంస్కృతిక కళా వేదికలపై గళమెత్తి స్వీయ పద్యాలు పాడుతున్నా, అనేక కవి సమ్మేళనాలు అష్టావధానాల్లో పాల్గొంటున్నా, వక్తగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నా లభ్యం కాని కీర్తి ప్రతిష్టలు గుర్తింపు నాకు వచ్చిందంటే మూల కారణం అనంత ఆకాశవాణి నా పద్యాలను ముమ్మరంగా ప్రసారం చేయడమే, నసంశయ. ఈ ప్రభావమే విజయవాడ ఆకాశవాణి వారు 95 ఆగస్టు 11న నెల్లూరు రావు బహుద్దూర్ రేబాల లక్ష్మీ నరసారెడ్డి టౌన్ హాల్లో అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన 1995 ప్రసారం చేసిన స్వేచ్ఛావిపంచి ప్రత్యేక సాహిత్య కదంబ కార్యక్రమంలో నాకొక కవిగా చోటు కల్పించింది. ఆనాడు డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారు ప్రారంభకులు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథులు. ఇక పాల్గొన్న కవులు అసామాన్యులు. జొన్నవిత్తుల, సిరివెన్నెల, మాడుగుల వంటి దిగ్దంతులు. ఆ వేదికపై నేను శాంతి శిఖరం పద్యకండికను గానం చేయడం, పలువురి ప్రశంసలను అందుకోవడం నా సాహిత్య జీవన యాత్రలో గొప్ప మలుపుగా భావిస్తాను. అట్లే విజయవాడ ఆకాశవాణి వారే భీమవరం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో 98 మార్చి 25న బహుధాన్య ఉగాది కవి సమ్మేళనం సుప్రసిద్ధ కవులతో నిర్వహించి 29/3/98న ప్రసారం చేశారు. దీనికి కూడా అనంత ఆకాశవాణి ప్రభావమే అని వినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇందులో అనంత పద్మనాభరావు గారితో పాటు సహృదయ సాహితీ పిపాసుబులు, శాస్త్ర సాంకేతిక సాహితీ రంగ రచనా దురంధరులు, డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారి సహకారం కూడా ఎంతో ఉంది. అంతేకాదు నాగసూరి గారి ఆలోచనతోనే మా లిటిల్ ఫ్లవర్ విద్యాలయం ఆధ్వర్యంలో అనంత ఆకాశవాణి ప్రాంగణంలో లేపాక్షి నమూనా చిరునందిని ప్రతిష్ఠించే భాగ్యం కలిగింది. ఇందులో సాహితీ మిత్రులు రాజారాం గారి పాత్ర విస్మరింపరానిది. మరొక విషయం, నేటికి నిత్యనూతనంగా అనంత ఆకాశవాణి ద్వారా ప్రసారం కాబడుతున్న కవికాకి కోగిరి జై సీతారాం గారి అంగలాచిగాడు కుశాలుగాడు ప్రబోధాత్మక హాస్యనాటికలో నేను కృష్ణమూర్తి అయ్యవారు. దీనికి కూడా నాగసూరి గారి చేయుత ఉంది. ఆ తర్వాత నేను హైదరాబాదు వైస్రాయ్ హోటల్లో జరిగిన ఆటా రోజు కవి సమ్మేళన కార్యక్రమంలోనూ, అట్లే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఆధ్వర్యాన మాడుగుల నాగపేణి శర్మ గారు ఢిల్లీ ఆంధ్రభవన్లో నిర్వహించిన సరస్వతీ సభ సంగీత సాహిత్య రూపకంలోనూ జనప్రియ కవిగా పాల్గొనేందుకు మగదావకాశాలను కల్పించిన పద్మనాభరావు గారు లాంటి ఎందరో మహానుభావులు అందరికీ కమ్మర వినమ్రతాభివందనాలు. వారి సహృదయ సుసంపన్నత్వానికి, తెలుగు పద్య ప్రియత్వానికి వేనవేలు జయజేలు. వారందరికీ ముఖ్యంగా నన్ను అక్కున చేర్చుకుని సమాదరించి ఇతోధికంగా ప్రోత్సహించిన అనంత ఆకాశవాణి జననికి సదా సర్వదా రుణగ్రస్తుడనే.
1: శ్రోతలు, ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరు యంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కుమారి కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ ఏ హేమంతరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 వస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ వేదికగా ఈరోజు ప్రారంభమైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సుకి హాజరైన సభ్య దేశాల మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్ఐఆర్ 3వ దశ ఈ నెల 30 నుండి ప్రారంభం కానుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న 2 ఎల్పిజి క్యారియర్లు హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని ప్రభుత్వం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, భీకర గాలులు, పిడుగుల కారణంగా 89 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను ఈ నెల 16 నాటికి తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఇక వార్తల వివరాలు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సుకి హాజరైన సభ్యదేశాల విదేశాంగ మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. వారిలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చి, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా తదితరులు ఉన్నారు. అంతకుముందు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చేసిన ప్రారంభ ఉపన్యాసంలో జయశంకర్ మాట్లాడుతూ, సైనిక ఘర్షణలు, ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య అవరోధాలు, సాంకేతికత సవాళ్లు, వాతావరణ మార్పులు, ప్రపంచ స్వరూపాన్ని మార్చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ప్రపంచ ప్రాంతీయ పరిణామాలపై సమీక్షించుకోవడానికి ఈ సంక్లిష్ట పరిస్థితుల్లోనూ పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునే ఆచరణాత్మక మార్గాలను అన్వేషించడానికి ఈ సదస్సులో జరిగే చర్చలు అవకాశాన్ని కల్పిస్తాయన్నారు. అంతర్జాతీయ సంక్షోభాల నివారణలో బ్రిక్స్ కూటమి నిర్మాణాత్మకమైన పాత్రను పోషించగలదని జయశంకర్ ఆశాభావం వ్యక్తం చేస్తూ,
1: మెనీ కంట్రీస్ ఫేస్ ఛాలెంజెస్ ఆన్ ఎనర్జీ, ఫుడ్, ఫర్టిలైజర్ అండ్ హెల్త్ సెక్యూరిటీ, హాస్ ఆల్సో యాక్సెస్ టు ఫైనాన్స్. బ్రిక్స్ కెన్ హెల్ప్ దెమ్ రెస్పాండ్ మోర్ ఎఫెక్టివ్లీ. పీస్ అండ్ సెక్యూరిటీ రిమైన్ సెంట్రల్ టు ద గ్లోబల్ ఆర్డర్. Recent conflicts only underline the importance of dialogue and diplomacy. There is also a deeply shared interest in strengthening cooperation against terrorism. Your inputs will help guide our discussions and contribute to a meaningful outcomes.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ 3వ దశకు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ, ఒడిశా, మిజోరాం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాద్రానగర్ హవేలీ, డామండయ్యూలో 3వ దశ ఎస్ఐఆర్ ప్రక్రియ జరగనుందని తెలిపింది. అయితే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లో వాతావరణ ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎస్ఐఆర్ షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. ఇక ఎస్ఐఆర్ 3వ దశలో భాగంగా 394,000 మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి దాదాపు 36,73,00,000 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. వీరికి సహకరించేందుకు రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు తప్పనిసరిగా బీఎల్ఏలను నియమించాలని ఎన్నికల సంఘం కోరింది. ఓటర్లందరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉత్సాహం

0: పాల్గొని తమ గణన పత్రాలను పూరించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న 2 ఎల్పీజీ క్యారియర్లు హర్ము జలసంధిని సురక్షితంగా దాటాయని ప్రభుత్వం వెల్లడించింది. అవి వరుసగా 16-18 తేదీలలో కాండ్లా, న్యూ మంగళూరు ఓడరేవులకు చేరుకుంటాయని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సోమాలియా నుండి యుఏఈలోని షార్జాకు ప్రయాణిస్తున్న భారత వాణిజ్య నౌక ఎంఎస్వి హాజీ అలీ నిన్న తెల్లవారుజామున ఒమన్ జలాల్లో ఒక ప్రమాదానికి గురైందని చెప్పారు. నౌకలో మంటలు చెలరేగడంతో అది మునిగిపోయినట్లు సమాచారం అందిందని తెలిపారు. నౌకలోని 14 మంది భారతీయ సిబ్బందిని ఒమన్ కోస్ట్ గార్డ్ రక్షించిందని ఆయన వివరిస్తూ,
1: An Indian dough, a mechanized sailing vessel that is actually made of wood and named Haji Ali, during its voyage from Somalia to Sharjah, UAE, reportedly encountered an attack incident in Omani waters. All 14 crew members on board were safely rescued by the Omani Coast Guard and have reached Dibba Port, that is Oman. The crew is reported to be safe and necessary formalities with the local authorities have been completed. Government of India remains in close coordination with the authorities in the Sultanate of Oman, Indian mission officials and relevant maritime agencies.
0: Akashavani Jatiya Vartalu Vintunnaru. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న క్షమించాలి ఇక మరోవైపు దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా సజావుగా సాగుతోందని, ఏ పంపిణీ కేంద్రంలోనూ సరఫరా నిలిచిపోయినట్లు నివేదికలు లేవని, రిఫైనరీలు గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రేపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వెళ్తారు. పర్యటనలో భాగంగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. భారత్ యుఏఈల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ సమావేశంలో చర్చలు జరుపుతారు. యుఏఈ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ కింగ్ విల్లెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను ప్రధాని కలుస్తారు. ఆ తర్వాత స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో పర్యటిస్తారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, భీకర గాలులు, పిడుగుల కారణంగా 89 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రయాగ్రాజ్ జిల్లాలో అత్యధికంగా 21 మంది మృతి చెందారు. భదోహిలో 16 మంది మరణించారు. గాలివాన భీభత్సానికి పలు జిల్లాలలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ అకాల వర్షాల వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టంపై సమీక్ష నిర్వహించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు 24 గంటల్లోపు ఆర్థిక సహాయం అందేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి వర్ష ప్రభావిత జిల్లాల్లో ముమ్మర సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల స్వల్ప వ్యవధిలోనే దేశంలోని 140 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఘజియాబాద్లో జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్ స్కాలర్ అవార్డ్ ప్రదానోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్ స్కాలర్ గౌరవాన్ని అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్, పంచాయతీలు, రాష్ట్ర యంత్రాంగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, సేవలో నిమగ్నమైన వేలాది మంది ఆపదమిత్రుల విపత్తు సహాయక చర్యలను రాష్ట్రపతి ఏకకాలంలో గుర్తించారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం కనీస ప్రాణ నష్టం నుండి 0 ప్రాణ నష్టం వైపు తీసుకువెళుతోందని అమిత్ షా తెలిపారు. చక్కెర ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ముడి చక్కెర, శుద్ధి చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది 30 సెప్టెంబర్ వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక ఈశాన్య ఋతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను ఈ నెల 16 నాటికి తాకే అవకాశం ఉందని IMD శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
2: conditions are favorable for the advance of southwest monsoon over parts of South Bay Bengal, Andaman Sea and Andaman and Nicobar Islands around 16th May. Then heat wave to severe heat wave conditions likely to prevail over northwest and central India during many days of the week. Isolated heavy to very heavy rainfall also likely over northwest India during the week and over Tamil Nadu, Puducherry and also over Kerala and south interior Karnataka during next 4 to 5 days.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీ వేదికగా ఈరోజు ప్రారంభమైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సుకి హాజరైన సభ్య దేశాల మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో SIR 3 దశ ఈ నెల 30 నుండి ప్రారంభం కానుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: కార్యక్రమం ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఆపాతమధుర గీతాలు వింటారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: జై జవాన్ ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం.

0: మంచి మనిషి. ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం.
1: నన్ను చూడకు, మాట్లాడకు.

0: ఆకాశవాణి విరబోసిన శిలలు రూపకం రూపకల్పన రచన నిర్వహణ శ్రీమతి ఝాన్సీ కేవీ కుమారి సహకారం శ్రీ ఎంవి వరప్రసాద్ సాంకేతిక సహకారం శ్రీ ఎం సంఘయ్య వినండి విరబూసిన శిలలు రూపకం
1: కవి వస్తున్నా నీకోసమే వస్తున్నా నిన్నెప్పుడు చూడాలా అని నాలో అణువణువు ఎంత తహతహలాడుతుందో చూడు చూసావా రవి నేను ఈ పరిసరాల్ని మర్చిపోయాను రెడ్ లైట్స్ చూసుకోకుండా దూసుకుపోతుంది నా కారు చూడు ఆ ట్రాఫిక్ పోలీస్ నా వైపు ఎంత కోపంగా చూస్తున్నాడో ఆపేశానులే నాయన కోపడకు అయినా నా తొందర నీకేం తెలుసు నా రవి ట్రైన్లో వస్తున్నాడు నేను స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి గ్రీన్ లైట్ వస్తుంది రవి వచ్చి స్టేషన్లో వెతుకుంటాడో ఏమో తను ట్రైన్ నుండి దిగేప్పటికీ నేను ఎదురుగా ఉండాలి సర్ప్రైజ్ సడన్ సర్ప్రైజ్ షాకింగ్ సర్ప్రైజ్ రవి నువ్వు అసలు ఊహించవు కదా నేను వచ్చి రిసీవ్ చేసుకుంటానని అన్నయ్య కోసం వెతికే నీ కళ్ళు నన్ను చూసి ఎలా విచ్చుకుంటాయో రవి
2: అరే కవిత నువ్వు
1: నేనే బాగున్నావా చాలా బాగున్నా
2: వాట్ ఎ ప్లీజింగ్ సర్ప్రైజ్ కవిత ఐఎమ్ రియల్లీ హ్యాపీ భాస్కర్ వస్తాడనుకున్నాను
1: అన్నయ్యకి ఏదో మీటింగ్ ఉందట రాగానో లేదో నువ్వు వెళ్ళు అన్నాడు అంతే నేనే డ్రైవ్ చేసుకుని వచ్చేసాను ఏంటా చూపులు నీ చెప్పేది వింటున్నావా
2: వినదు ఏది చూడండి నా కవిత నా ముందుండగా ఈ మనుషులతో ఈ ప్రపంచంతో నాకే సంబంధం లేదు కవిత నా కవిత ఏవి ఆ కళ్ళు ఆ కళ్ళల్లో నన్ను చూసుకొని చిన్ని చిన్ని చిన్నప్పుడు నన్ను బావా అని పిలిచేదానివిగా ఏది ఒక్కసారి అలా నువ్వు నన్ను మరపించే ఆ పిలుపు నన్నిలా నీ చేతుల్లో నీ గుండెల్లో బంధించిన ఆ పిలుపు నా గుండెల్ని తాకనీ చిన్ని ప్లీజ్

0: వద్దు వద్దు డాక్టర్, వద్దు. తనకి ఈ విషయాలు ఏవి తెలియకూడదు డాక్టర్. నా తల్లి నిన్ను ఎలా చూడాల్సి వచ్చిందే అమ్మా. అమ్మా కవిత,
1: ప్లీజ్ అందరూ బయటికి వెళ్ళండి. ఆమెకు డిస్టర్బెన్స్ ఉండకూడదు.
2: పిచ్చి అమ్మా, నాకేమీ తెలియదు అనుకుంటున్నావా? నేను అసలు చచ్చిపోయాను అనుకున్నానమ్మా. బ్రతికి బయటపడడం ఓ వింత. రవి, రవి, రవి వచ్చి ఉంటాడా? రవికి నా సంగతి తెలిసిందా? తెలిస్తే, తెలిస్తే.
3: నేను నిన్ను ప్రేమిస్తున్నాను కవిత, ఎప్పటికీ ప్రేమిస్తాను. నువ్వు నాకు కావాలి. నీకు కాళ్ళు లేకపోవచ్చు, కళ్ళు లేకపోవచ్చు, నీ శరీరాన్ని కాదు చిన్ని నేను ప్రేమించింది. నీ ఆత్మను, నీ మనస్సును, నీలోని అణువణువును నేను ఆరాధించాను. అదిగో ఆత్మలు మమేకమయ్యే ఆ స్వర్గం మనల్ని పిలుస్తోంది. రా కవిత, అశాశ్వతమైన ఈ శరీరాలకు, స్వార్థాలకు స్థానం లేని ఆ ఆనందమయ స్వర్గారోహణ చేద్దాం. రా, అవిగో నృత్య గానాల్లో తేలియాడే ఆత్మలు, స్థైర్యమున్న ఆత్మలు, పోరాడి గెలిచిన ఆత్మ.
0: వద్దు వద్దు రవి, నువ్వు నా దగ్గరికి రావద్దు. నేను లేను. నీ కవిత చచ్చిపోయింది. ఈ గుడ్డి కవిత, ఈ కుంటి కవిత చచ్చిపోయింది. నన్ను మర్చిపో రవి, నన్ను మర్చిపో, నన్ను.

0: నేనెవరినో నీకు తెలియదా చిన్ని?
1: రవి, నువ్వెందుకు వచ్చావు? వెళ్ళు.
0: చిన్ని, ఏంరా? నేను నీ బావని?
1: వెళ్ళిపో. ఏముందని వచ్చావు? వెళ్ళు.
0: నీ ప్రాణాన్ని నన్ను మర్చిపోవాలని ఎలా అనుకున్నావురా? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలనుకున్నావు? ఇంత బాధలో నేను నీ దగ్గరగా ఉండాలని నువ్వెందుకు అనుకోలేదు? నన్ను చూడకుండా నువ్వెలా ఉండగలిగావు?
1: నిన్ను చూసేందుకు నాకేముంది? నిన్ను నువ్వు చూసుకుని మురిసిపోయేందుకు నాకు కళ్ళు లేవు రవి. నేను చీకటి ప్రపంచాన్ని, చీకటికి సూర్యునితో పొత్తు కుదరదు. వెళ్ళు, వెళ్ళిపో రవి.
0: కవిత, ఒక మాట చెప్పు, నాకే ఈ యాక్సిడెంట్ జరుగుంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయేదానివా?
1: రవి, రవి,
0: నా పిచ్చి చిన్ని, నీ బావను విడిచి నువ్వు ఉండలేవురా. నీ బావా అంతే, నా కళ్ళతో చూడు, జీవితాన్ని అర్థం చేసుకో. చిన్ని, గుర్తుందా చిన్నప్పుడోసారి నీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకొని రక్తం వస్తుంటే నేను చటుక్కున వంగి నీ కాళ్ళు నా ఒళ్ళోకి తీసుకొని ఆ రక్తాన్ని నా నోటితో పీల్చావు. గుర్తు తెచ్చుకో.

0: వద్దు బుర్రా, ఎందుకు పనికిరాదు.
1: నీకంటే పర్వాలేదులే కోతి.
0: ఏయ్, నన్ను కోతి అంటావా? నిన్ను
1: కోతి,
0: నిన్ను
1: కోతి కోతి. అమ్మో, ముళ్ళు గుచ్చుకుంది.
0: అడ్డి మా బాగా అయిందిలే.
1: అమ్మో, రక్తం రక్తం.
0: ఆ, అరే రక్తమా? ఏది?
1: చీ, పిచ్చోడివి, నా మురిక్కాలు నోట్లో పెట్టుకుంటావే.
0: ఏయ్ అమ్మాయి, నా చిన్నికాల్ని మురికి గిరికి అన్నా అంటే ఊరుకోను. ఇవి బంగారు ముద్దలు.
1: బంగారు ముద్దలు అయితే బెళ్ళ వేసుకో.
0: నా నెత్తిన పెట్టుకుంటా, నీకెందుకు?
1: పడిపోతాను, నన్ను దింపి, నన్ను దింపు.
0: ఇలా ఎత్తుకుపోతా.

0: అదిగో నా కవిత నవ్వింది, కావ్యమై ఆడింది, కవి గానమై పొంగింది. కవిత, నిన్నిప్పుడు ఓ విశాల వింతల ప్రపంచంలోకి తీసుకెళ్తాను.
1: ఏంటి ఇప్పుడు మరి హాస్పిటల్?
0: సర్వ ప్రపంచాన్ని నీ కాళ్ళ దగ్గరకు తీసుకొస్తాను. ఆ ప్రపంచంలో భీతి లేదు, వెరపు లేదు, ఓటమి లేదు. పోరాటం, చైతన్యం, సాహసం ఆ ప్రపంచానికి ఊపిరి.
1: ఏమిటవి?
0: ఇదా, ఇది క్యాసెట్.
2: అడవి బాపిరాజు నవలా సాహిత్యానుశీలం అనే గవేషణ గ్రంథానికి గాను శ్రీ మన్నవ సత్యనారాయణ గారిని పిహెచ్డి డిగ్రీతోనూ, డాక్టర్ అనే గౌరవ బిరుదంతోనూ సన్మానిస్తున్నాం. సాహిత్యాధ్యయనం అనేది సామాన్యులకు సైతం సాహసంతో కూడిన పని. అయితే అందులైన వీరు ఈ సాహస కార్యాన్ని చేపట్టి జయప్రదంగా నిర్వహించగలగడం అనేది టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంతో సమానంగా నేను భావిస్తున్నాను.
0: ప్రముఖ చిత్రకారులు, సాహితీవేత్త డాక్టర్ సంజీవ్దేవ్ అంటారు,
3: సత్యనారాయణ గారికి బాహ్య దృష్టి లేకపోయినా అంతర్దృష్టి పదును కలిగి ఉంది, కనుకనే ఆయనలో మౌలిక చింతన మేల్కొని ఉంది. ఇంత కష్టకార్యాన్ని అతి తక్కువ సమయంలో ఫలప్రదంగా నెరవేర్చగలగడం మానవుని అపార శక్తికి అత్యున్నత నిదర్శనం. చర్మచక్షువులు చూడజాలని లోతుల్ని వీరి మానస చక్షువులు చూశాయి. వీరి అదృశ్య దృష్టి లోపలి పొరల్ని చీల్చుక స్ఫటిక స్వచ్ఛ సత్యాన్ని అందుకోగలిగింది.
0: కవిత, సత్యనారాయణ గారి మాటలు కూడా విను.
4: మానవుడు జన్మచేత పశువు అయినా సాధన బలం చేత, సంస్కార సంపాదన చేత పశుదశను అతిక్రమించి మానవత్వంలో స్థిరపడి మాధవత్వాన్ని సైతం అధిగమిస్తున్నాడు అన్న మా గురువర్యులు డాక్టర్ బొడ్డుపల్లి పురుషోత్తం గారి మాటలు నాకెంతో ఉద్దీపనాన్ని కలిగించాయి. పుట్టుక నుండే దృష్టి లేకపోయినా నన్ను నా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయలేదు. 6వ తరగతి వరకు అంధుల పాఠశాలలో బ్రెయిలీ లిపితో చదువుకొని కళాశాల విద్యను చేరుకోవాలనే తపనతో 4 సంవత్సరాల విద్యను మెట్రికులేషన్ ద్వారా 1 సంవత్సరంలోనే పూర్తి చేశాను. నా విద్యా ఆర్జన అంతా ఆముఖంగానే సాగింది. ఎందరో పెద్దలు, మిత్రులు ఎంతగానో తమ సహకారాన్ని, ప్రోత్సాహాన్ని నాకు అందించారు. అంతకు ఎక్కువగా అడ్డంకులు, అవరోధాలు కూడా ఎదురయ్యాయనుకోండి. అడవి బాపిరాజు గారి నవలలపై పరిశోధన చేసి పిహెచ్డి పొందగలగడం ఒక ఎత్తు అయితే, యూజీసీ వారు అందించిన ప్రోత్సాహంతో తెలుగులో ఐతిహాసిక నవలలు అన్న అంశంపై పరిశోధన చేయగలగడం మరో ఎత్తు. ఈయన మొత్తం విద్యా వ్యాసంగంలో ఆకాశవాణి అనుక్షణం నాతో తోడుగా నిలిచింది. అంధత్వం ఒక అంగవైకల్యంగా నేను భావించలేదండి, సరికదా? ఒకలాంటి ఛాలెంజింగ్ స్పిరిట్ అంటే ఎందుకు సాధించరాదు అన్న సవాల్ లాంటిది నాలో చోటు చేసుకుంది. ఆ పట్టుదలతోనే నా విద్యా వ్యాసంగాన్ని, జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాను.
5: ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
1: అరే, నేను టేప్ రికార్డర్ ఆఫ్ చేయబోయి రేడియో ఆన్ చేసినట్టున్నాను బావా.
0: మంచి పని చేశావు. వార్తలు వస్తున్నాయిగా, ఎందా.
5: 21 మంది అంధులైన యువతి యువకులు 4380 మీటర్ల జోంగ్రిలా శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ పర్వతారోహణలోనే ఒక నూతన రికార్డును సృష్టించారు. ఆకాశవాణి
0: ఎక్సైటింగ్. కవిత విన్నావా?
1: అంధులు పర్వతాలను ఎక్కడం ఎంత ఆశ్చర్యం రవి.
0: ఆశ్చర్యాలనే ఆచారాలు, అసాధ్యాలన్నీ సాధ్యాలయ్యే రోజులు ఇవి కవిత.
1: నమ్మశక్యంగా లేదు.
0: నువ్వు నమ్మలేనివి ఇంకా చాలా అద్భుతాలున్నాయి కవిత. ఇదిగో

0: బావా, అది భామ కలాపం కదూ.
1: ఇంతవరకు మీరు నాట్య శిరోమణి కుమారి లంకా అన్నపూర్ణాదేవి నాట్యాన్ని తిలకించారు. మన ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి చేత పూర్ణ ప్రైడ్ ఆఫ్ భారత్ అని కొనియాడబడిన ఈమె 3 గంటల పాటు తన పదముల విన్యాసాలతో మన గుండె తాళాన్ని తప్పించారు. కానీ ఆ పదముల్లో ఒకటి తనది కాదు, ఆర్టిఫిషియల్ లెగ్, కొయ్య కాలు.
0: చాలా బాగా చేశారు కొయ్యకాలతో.
2: నేను కృత్రిమ కాలుతో డ్యాన్స్ చేస్తున్నానంటే ప్రపంచం అబ్బురపడింది, ఆశ్చర్యపోయింది. ఆ ఆశ్చర్యం గిన్నెస్ బుక్లో చోటు చేసుకుంది. నాట్యమే నా ప్రాణం, గజ్జలే నా ఊపిరిగా 3 ఏట నుండే నటరాజస్వామి ఆరాధనలో మైమర్చిపోయిన నా అందల స్పర్శతో ప్రపంచ వేదికలు ఎన్నో పులకించాయి. కూచిపూడి,

0: ఎన్నో నృత్య నాటకాలను స్వయంగా రూపకల్పన చేసి ప్రదర్శించి ఉన్నత శిఖరాలను అధిరోహించనున్న తరుణంలో విధి నన్ను చిన్న చూపు చూసింది. రైలు కింద పడి నలిగిపోయిన విగత శకలాలను హాస్పిటల్కు తీసుకువెళ్ళి అతికించి ఓ సంవత్సరం తర్వాత నన్ను డిశ్చార్జ్ చేసే రోజున డాక్టర్లు 2 క్రచెస్ అంటే శంఖకర్రలు తెచ్చి నన్ను నడవమన్నారు. అంతే, నా కళ్ళు తిరిగిపోయాయి. ఈ భూమి ప్రకంపించి ముక్కల ముక్కలుగా విడిపోయిన భావన ఏదో నా మెదడు చిట్లిపోయింది. వీటి మీద నేను నడవను, వీటిని ముట్టుకోను, వీటిని నేను చూడలేను, పారేయండి, తీసేయండి. నేను కుండిదాన్ని అనుకున్నారా? కర్రలతో నాట్యం చేస్తా, మీ తలలపై నర్తిస్తా.
1: ఆమె పిచ్చి పట్టింది కదా.
2: మనస్సు శరీరంతో చేసిన పోరాటంలో గెలుపును సాధించింది. డాక్టర్లు తయారు చేయించిన కృత్రిమ కాలుతో ఆమె ఈ ప్రపంచంలో అడుగుపెట్టారు. భీమవరంలో అన్నపూర్ణ నృత్య నికేతన్ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. తనకిక డాన్స్ చేసే ఆలోచన లేదు, కానీ తన శిష్య బృందంతో నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. ఒకరోజు భీమవరంలో కార్యక్రమం, వేదిక అలంకరింపబడింది, ఆహూతులంతా విచ్చేశారు, కానీ నర్తకి జాడలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. సమయం మించిపోతున్నది. హాల్లో గందరగోళం మొదలైంది.
3: పూర్ణ, అన్ని చోట్ల ఒక ఫోన్ చేశాను. బెజవాడ నుండి వచ్చే బస్సులు రైళ్లు వచ్చి గంట పైన అయిందట.
4: ఇప్పుడు ఎలా రానయ్యా?
3: కంగారు పడకపోరు. నువ్వెందుకు మళ్ళీ నాట్యం చేయకూడదు? ధైర్యం తెచ్చు, నీ ఆత్మశక్తులను జాగృతం చేసుకో, గజ్జ కట్టు, వేదికపైకి వెళ్ళు, నువ్వు తప్పక చేయగల.
4: సుందరం, ఏమిట్రా నువ్వు అనేది? నేను గజ్జ కట్టడమా?
3: అదిగో అంతా వెళ్ళిపోతుంది. ప్లీజ్ పూర్ణ, మన ఇన్స్టిట్యూట్ పేరు నిలబెట్టు, త్వరగా తయారు. అందరికీ నమస్కారం. పొరుగురు నుండి రావాల్సిన నర్తకి రాలేకపోయినందువల్ల జరిగిన ఆలస్యానికి సహృదయంతో మన్నించమని మనవి చేస్తూ, ఇంకొన్ని నిమిషాలలో కార్యక్రమం ప్రారంభం కాబోతుందని తెలపడానికి సంతోషిస్తున్నాను.

0: రవి, నిజంగా అన్నపూర్ణాదేవి గారే డాన్స్ చేశారా?
1: ఆనాటి అక్కడ జనం అద్భుతాన్ని స్వయంగా తిలకించారు. కార్యక్రమానంతరం ఘన సన్మానంతో ఆమెను సత్కరించారు. కార్యక్రమానంతరం గానీ ఆమె వాస్తవంలోకి రాలేదు. రక్తమోడుతున్న ఆ కాలు నొప్పి ఆమె భరించలేకపోయారు. అయినా ఆనాటి స్ఫూర్తితో అదే కాలితో చాలా ప్రదర్శనలు ఇచ్చారు. తర్వాత నొప్పిని భరించలేక హైదరాబాద్ నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో చూపిస్తే కొయ్యకాలి రాపిడి వల్ల మోకాలు బాగా దెబ్బతిన్నదని, పై వరకు కాలు తీగిపోతే మొత్తం కుళ్ళిపోవచ్చని డాక్టర్లు చెప్పారు.
2: మా నాన్నగారికి తెలుసు, నాట్యమే నా జీవితమని, అది లేనినాడు నేను జీవించనని. వెంటనే ఎందరినో విచారించి ఎంతో శ్రమపడి ఆఖరి ప్రయత్నంగా మహారాష్ట్ర స్టేట్లోని పూనాలో మిలిటరీ హాస్పిటల్ ఉందని విని నన్ను అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ 1975-76 మధ్యకాలంలో కర్నల్ మాథర్, బ్రిగేడియర్ దాస్, కర్నల్ పాల్ సింగ్, బ్రిగేడియర్ నారంగార్లు నా సాహసం పట్టుదల జత కూడగా నా కాలిపై పరిశోధనలు చేశారు. మోకాల నుంచి రక్తం కండలు ప్రవహించాయి, తట్టుకున్నాను. వైద్య శాస్త్ర రంగంలోనే సంచలనాన్ని సృష్టించిన ఒక క్రొత్త నమూనా కృత్రిమ కాలును చేయించి నాకు అమర్చారు. నాటి నుంచి కేవలం బిలోని 1 ఇంచ్ స్టంప్ అయినా నేను డ్యాన్స్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను విజయవాడలోని ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో కూచిపూడి నాట్య ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను.
1: కవిత, అర్థమైందా? కాళ్ళు లేనంత మాత్రాన జీవితం కుంటిది కాదు అని.
0: ఏమిటో, అంతా గందరగోళంగా ఉంది.
1: పోలియో వ్యాధి వల్ల అంగవైకల్యాన్ని కాక వికృత రూపాలను పొందిన వాళ్ళు అనేకులు. ప్రస్తుతం ఆపరేషన్ల ద్వారా ఈ వైపరీత్యాలను సరిచేస్తున్నారు డాక్టర్లు. ప్రపంచమంతటా శారీరకంగా కానీ మానసికంగా కానీ వికలాంగులైన వారి సంఖ్య 50 కోట్ల పైన కాగా మన దేశంలో దాదాపు 6 కోట్ల పైగా ఉన్నారు. అటువంటి వారిని చైతన్యవంతం చేస్తూ తోటి వికలాంగుల సంక్షేమం కోసం అహరహము కృషి చేస్తున్న ఓరుగంటి బాలాజీ గారు.
3: మన అవయవాలకు వైకల్యం ఉండొచ్చు, కానీ మన హృదయాలకు వైకల్యం లేదు. అవి ఉన్నత పదంలో పయనించాలి. మనమంతా కళాకారులుగా, సంగీతజ్ఞులుగా, చేతివృత్తుల నిపుణులుగా, సామాజిక సేవికులుగా, విద్యావేత్తలు, రచయితలు, పాత్రికేయులుగా అనేక రంగాలలో స్థిరపడి ఆత్మస్థైర్యంతో ఆదర్శవంతంగా జీవించాలి. ఆత్మ న్యూనతాభావాన్ని విడనాడాలి. మనం ఇతరులపై ఆధారపడక్కర్లేదు. మన సంక్షేమం కోసం మనమే సంఘాలను ఏర్పరచుకొని వాటి ద్వారా ఎన్నో కార్యక్రమాలను చేపట్టవచ్చు. ఇక సమాజానికి నాదో విన్నపం, మీ చుట్టూ ఉన్న వికలాంగులను హీన దృష్టితో చూడకండి. మీ తోటి వ్యక్తులుగా వారిని గుర్తించి తగిన గౌరవంతో ఆదరించండి. అభివృద్ధి చెందిన దేశాలలో వల్లే మన దేశంలోనూ వీరికి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పరిచినట్లయితే మన చుట్టూ ఉన్న అనేక మంది వికలాంగులు తమకు మాత్రమే కాక దేశానికి ఉపయోగపడతారు.
1: కృష్ణా జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం అనే సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా అనేక మందికి ఉపాధిని కల్పించారు. 82 ఏషియాడ్లో ఓ వికలాంగుడు హ్యామ్ వైర్లెస్ ఆపరేటర్గా పనిచేసిన ఘనత బాలాజీ గారిదే.

0: కర్ణాటక గాత్ర సంగీతంలో రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డులను పొంది స్థానిక దినవార పత్రికలకు గౌరవ సాంస్కృతిక విలేకరిగాను బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్లర్క్ కమ్ క్యాషియర్గా పనిచేస్తూ భార్య ఇద్దరు బిడ్డలతో ఆనందంగా ఆదర్శ దీపికగా వెలుగుతున్న బాలాజీ గారిని తన మూడు చక్రాల బండిలో చూస్తే తప్ప కాళ్ళు లేనివాడని ఎవ్వరూ అనుకోరు కవిత. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రఖ్యాత గణిత శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ నికోలస్ శాండర్స్ బాహ్యదృష్టి చీకటిమయమైన ఆత్మలోకాన్ని వెలుగులో పండించిన హెలెన్ కిల్లర్, అందులో కోసం బ్రెయిలీ లిపిని ఆవిష్కరించిన లూయీ బ్రెయిల్, మహాకవులు హోమర్, మిల్టన్, చెవిటి మూగ గుడ్డివారి పునరావాసం కోసం శేషజీవితాన్ని అంకితం చేసిన మొదటి ప్రపంచ యుద్ధ క్షతగాత్రుడు సర్ ముఖర్జీ, ఎందరో మహాత్ములు. వీరంతా పురాణాల నుండో కాల్పనిక జగత్తు నుండో పుట్టుకొచ్చిన మాయమంత్రాల తాంత్రికులు కాదు. మన కళ్ళ ముందే తిరుగాడే రక్తమాంసాల సజీవమూర్తులు, విధిని ప్రతిఘటించి పోరాడిన చైతన్య జ్యోతులు, శిలలైపోయిన జీవితాలను విరబూయించి పరిమళించేలా చేశారు. ఆ పరిమళమే మనకు, మన ముందు తరాలకు ఉత్తేజాన్ని కలిగించి వెన్నెలలను కురిపిస్తుంది. కవిత, ఏమిటా కన్నీరు?
1: కన్నీరు కాదు బావా, ఆనంద బాష్పాలు. నిజంగా ఇంతకాలం నేను మానసికంగా కుంటిగా గుడ్డిగా బ్రతికాను, కానీ ఇప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి. ఆత్మబలం అంటే ఏమిటో ఇప్పుడే తెలుసుకున్నాను.

0: విరబూసిన శిలలు రూపకం మీరింతవరకు విన్నారు. ఇందులో శ్రీమతులు బుర్రా విజయదుర్గ, మద్దాలి సుశీల, పంతుల జయవాణి, శ్రీయుతులు ఏ వెంకటేశ్వరరావు, డి జార్జ్, చిరంజీవులు పి మృదుల, కె విజయదుర్గ ప్రసాద్ పాల్గొన్నారు. సహకారం శ్రీ ఎంవి వరప్రసాద్, సాంకేతిక సహకారం శ్రీ ఎం సంఘయ్య, రూపకల్పన రచన నిర్వహణ శ్రీమతి ఝాన్సీ కెవి కుమారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు పిలింగీతాలు వింటారు.

విష్ణుమాయ. ఈ చిత్రానికి పిబి శ్రీనివాస్, పి సుశీల గానం.

చివరిగా అమరశిల్పి జక్కన్న ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ప్రధానమంత్రి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన వివరాలు శ్రీ ఎస్ఎల్ఎన్ రాజుగారి ప్రసంగం వింటారు. ఆ తదుపరి దిగంబర కవిత్వం నగ్నముని డాక్టర్ దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రసంగం ప్రసారమవుతుంది. చివరిగా గాంధీ మార్గం, ఇంకా లలిత గీతాలు ప్రసారమవుతాయి. 10:00 న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ నూతన దశ, పిఎఫ్బిఆర్ సాధించిన ఘనతపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం వింటారు అతిథి ప్రొఫెసర్ వి లక్ష్మీనారాయణ. ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. అనంతరం రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. 11:00 గుర్తు చేసుకుందాం, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా సినీ విమర్శకులు శ్రీ విఏకే రంగారావు గారి కబుర్లు వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 12:40 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు, శ్రీ రఘునాథ పాణిగ్రాహి గారు పాడిన భక్తి గీతాలు వినవచ్చు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో వివాహ పూర్వ అవగాహన, శ్రీమతి మారం శ్రీప్రియ గారితో పరిచయం, ఇంకా వేసవి జాగ్రత్తలు సంబంధించిన విశేషాలు, లలిత గీతాలు వింటారు. 6:30 పల్లెసీమలో కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన కైవల్య కపుతోశ్వరం నాటకం వింటారు. పాత్ర భృగు మహర్షి. నిర్వహణ శ్రీ ఎల్ఎంరాజు త్యాగరాజు. హార్మోనియం శ్రీ ఎం శ్రీనివాసరావు. 7:15 పంటసీమలో కార్యక్రమంలో వేసవిలో చేయవలసిన పొలం పనులు డాక్టర్ పి శ్రీలత గారితో పరిచయం వింటారు. ఇంకా బొప్పాయిలో కాండం కుళ్ళు తెగుళ్ళు యాజమాన్యం జానపద గీతం ప్రసారమవుతుంది. 8:00 విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో అంతరించిపోతున్న వలస పక్షులు వాటి సంరక్షణ 2వ భాగం వింటారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ టి నిర్మలామేరీ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 8:15 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితో పరిచయం వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 10:00 గజేంద్ర మోక్షం హరికథ ప్రసారమవుతుంది. కథకులు శ్రీ మడమల రాంబాబు భాగవతార్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12 దాటి 55 సెకన్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం, క్షమించాలి, ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.

హలో హలో, టెస్టింగ్ పీపీ, మిస్ 5 hours 10 lakh 01 4 5 మైక్ సార్. హలో హలో, స్పేర్ మైక్, ద టైమ్ ఈజ్

హలో హలో టైమ్ ఈజ్ ఫైవ్ ఫైవ్